ప్రసవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 4వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబరు నెల 26వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ప్రసవిని సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 దాటింది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 26 ప్రపంచ వ్యాప్తంగా 2 ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవాలను మనం గుర్తు చేసుకోవాలి. 1 వరల్డ్ కాంట్రసెప్షన్ డే, అంటే ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం. మరొకటి ఇంటర్నేషనల్ డే ఫర్ ది టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అంటే అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలన కోసం ఈ రోజును మనం అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించామన్నమాట. ముందుగా మనం వరల్డ్ కాంట్రసెప్షన్ డే గురించి మాట్లాడుకుంటే, కుటుంబం అనేది కేవలం భార్యాభర్తలు పిల్లలు మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన కుటుంబం కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పిల్లలను ఎప్పుడు కనాలి, పిల్లల మధ్య ఎంత విరామం ఉండాలి, తల్లి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలపై దంపతులకు సరైన అవగాహన కల్పించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. గర్భనిరోధక పద్ధతుల గురించి సమాజంలో చాలా అపోహలే ఉన్నాయి. అందుకే ఎవరో చెప్పారని నమ్మడం కంటే వైద్య నిపుణుల నుంచి సరైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేరువేరుగా ఉంటుంది, కాబట్టి తమకు సరైన పద్ధతి ఏదో కేవలం డాక్టర్స్ సజెషన్తోనే డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది అని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి ఈరోజు మనకిచ్చే సమాచారం, సందేశం ఏంటంటే, బాధ్యతగా నిర్ణయం తీసుకోండి, కుటుంబాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేసి. ఇక మరో ముఖ్యమైన రోజు ఈరోజు అదే ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అణ్వాయుధాలు ప్రపంచ మానవాళికి కలిగించే ప్రమాదాలపై అవగాహన పెంచడం, వాటి తగ్గింపు మరియు చివరికి సంపూర్ణ నిర్మూలన దిశగా ప్రపంచ దేశాల ప్రయత్నాలను ప్రోత్సహించడం ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం. అణ్వాయుధాల విధ్వంసక శక్తిని ప్రపంచం 1945 హిరోషిమా నాగసాకి వివాదాల ద్వారా చూసింది. ఆ తర్వాత అణ్వాయుధాల నియంత్రణ, నిరాయుధీకరణ, ప్రపంచ శాంతి గురించి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో చర్చలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి 2013 సెప్టెంబర్ 26 అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది, అణ్వాయుధాల ముప్పు లేని మరింత సురక్షితమైన ప్రపంచం కోసం దేశాల మధ్య సంభాషణ, నమ్మకం, దౌత్యం, ఆయుధ నియంత్రణ ఇలాంటి ప్రయత్నాలు చాలా అవసరం. ఒకవైపు వరల్డ్ కాంట్రసెప్షన్ డే మన కుటుంబాల ఆరోగ్యం, భవిష్యత్తు గురించి బాధ్యతగా ఆలోచించమంటుంటే, మరోవైపు ఇంటర్నేషనల్ డే ఫర్ ది టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ మొత్తం మానవాళి భద్రత, ప్రపంచ శాంతి గురించి ఆలోచించమంటుంది. కుటుంబం ఆరోగ్యం బాగుండాలి, ప్రపంచం శాంతియుతంగా ఉండాలి. ఇవే ఈరోజు 2 ముఖ్యమైన దినోత్సవాలు మనకు అందించే సందేశం. సరైన సమాచారం తెలుసుకుందాం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుందాం, ఆరోగ్యకరమైన కుటుంబం, సురక్షితమైన ప్రపంచం కోసం మనవంతు కృషి చేద్దాం. శ్రోతలు ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం విన్నారు. సమయం 5:59 కావస్తుంది. ఇప్పుడు వినేద్దాం ఒక చక్కని దేశభక్తి గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మనం 6:10 అర్చన కార్యక్రమంలో కలుసుకుందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 6:10 అవుతుంది. అర్చన కార్యక్రమానికి స్వాగతం పలికిద్దాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. సమయం 6:32 దాటింది. మంజుల పాలెట్టి గారి వ్యాఖ్యానంలో ఇప్పుడు సూక్తి సుధా విందాం.
1: మానవుడు తెలుసుకోవలసిన కర్తవ్యం. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులున్నాయి, కానీ వాటన్నింటికంటే మానవ జన్మ సర్వశ్రేష్టమైందని శాస్త్రాలు ఏకగ్రీవంగా చెప్తున్నాయి. సమస్త జీవరాశులలో మనుష్య జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభం. అట్టి మనుష్య జన్మలో కూడా వేద ధర్మ మార్గానుష్ఠానము కలిగియుండుట అతి దుర్లభం. ధర్మ మార్గానుష్ఠానము కంటే విద్య కలవాడు అగుట దుర్లభం. అట్టి వాణిలో కూడా ఆత్మానాత్మ వివేకము కలిగి ఉండట కూడా దుర్లభం. చక్కని అనుభూతి, బ్రహ్మాత్మ భావమును పొందియుండుట మొదలైనవి అనిచో 100 కోట్ల జన్మల యందు చేయబడిన పుణ్యకర్మలు చేయటం వలన కాని లభ్యము కావు. మానవునికి ఈ శ్రేష్టత్వం దేనివల్ల వచ్చింది? సామాన్య దృష్టిలో మానవుని ప్రవర్తనకు పశువాదుల ప్రవర్తనకు ఎక్కువ వ్యత్యాసం కనిపించదు. అంటే పశువులతో తేడా ఏమీ లేదని, పశువులు గ్రాసం వేసేవారి వెనుక పరిగెత్తినట్లు మనం మనకు డబ్బిచ్చేవారి వెనుక పరిగెత్తుతాం. కర్ర ఎత్తి పట్టుకున్నవాడు కనపడితే వాడు కొడతాడేమోనని భయంతో పశువులు పరిగెడతాయి. మనము అలాగే. ఈ విధంగా సామాన్య వ్యవహారంలో పశువులకు మనకు తేడా లేదు. పశువులు ఏ విధంగా తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి, రాత్రైతే ఏదో ఒకచోట నిద్రపోతుంది.

0: ఉంటాయి. మనము అలాగే ఏదో ఒక విధంగా ఆహారాన్ని సంపాదిస్తున్నాం, నిద్రపోతున్నాం. మనిషికి భగవంతుడు వివేకాన్ని ఇచ్చాడు, కానీ ఇతర ప్రాణులకు ఇవ్వలేదు. అంటే దేనిని చేయవచ్చు, దేనిని చేయకూడదు, దేని వలన హితం కలుగుతుంది, దేని వలన కలుగదు అనే విషయాన్ని మనిషి తన బుద్ధిని ఉపయోగించి నిర్ణయించుకోగలడు. కానీ ఆ శక్తి ఇతర ప్రాణులకు లేదు. మనం కారు మీద వెళ్తుంటే దారికి అడ్డంగా పశువులు నిలబడ్డాయి. అలా అడ్డంగా నిలబడితే తమ మీదుగా కారు వెళ్తోందని, అప్పుడు ప్రాణం పోతుందని వాటికి తెలియదు కదా. మనమే దయ తలచి వాటి ప్రక్క నుంచి కారును పోనిస్తాం. మనిషి అయితే అలా అడ్డంగా రాడు కదా. అడ్డంగా పోతే ప్రాణానికి అపాయం అనే వివేకం మనుష్యులకు ఉంది. అలా ప్రతి విషయంలోనూ ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం, ఏది హితకరం, ఏది అహితకరం అని నిర్ణయించుకునే శక్తిని మనిషికి భగవంతుడిచ్చాడు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు మంజుల పాలెటి గారి వ్యాఖ్యానంలో సూక్త సుధా విన్నారు. సమయం 6:35 కావస్తుంది. పొలం కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పొలం కబుర్ల కార్యక్రమంలో వరి విత్తనోత్పత్తి గురించి తెలుసుకుంటారు.
2: వరి విత్తనోత్పత్తిలో కేళీల ఏరివేత ప్రాముఖ్యత. వరి పంటలో అధిక దిగుబడిని సాధించడానికి మంచి రకం అలాగే నాణ్యమైన విత్తనం, సరైన యాజమాన్య పద్ధతులు ఎంతో అవసరము. అయితే ఒక రకానికి చెందిన విత్తనాన్ని అనేక తరాల పాటు దాని అసలు లక్షణాలతో కొనసాగించాలంటే జన్యు స్వచ్ఛతను కాపాడటం అత్యంత ముఖ్యమైన విషయం. విత్తనోత్పత్తి ప్రక్రియలో జన్యు స్వచ్ఛతను కాపాడేందుకు ఉపయోగించే ముఖ్యమైన పద్ధతుల్లో కేళీల ఏరివేత లేదా కల్తీ మొక్కల ఏరివేత ఒకటి. సులభంగా చెప్పాలంటే విత్తనోత్పత్తి పొలంలో మనం సాగు చేస్తున్న వరి రకానికి భిన్నమైన లక్షణాలు కలిగిన మొక్కలను గుర్తించి వాటిని పంట నుంచి తొలగించడాన్నే కేళీల ఏరివేత అని పిలుస్తాము. ఇది సాధారణ కలుపు మొక్కల తొలగింపు కాదు. రకానికి భిన్నమైన మొక్కలు, రోగగ్రస్త మొక్కలు మరియు అవాంఛిత మొక్కలను గుర్తించి తొలగించడం కేళీల ఏరివేత యొక్క ప్రధాన ఉద్దేశము. వరి రకాన్ని అభివృద్ధి చేసే సమయంలో ఒక నిర్దిష్ట జన్యు నిర్మాణం కలిగిన మొక్కలను ఎంపిక చేస్తారు. ఆ రకం రైతులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా దాని లక్షణాలను కాపాడటం అవసరము. విత్తనోత్పత్తి పొలంలో ఇతర రకాల మొక్కలు కలిసిపోతే వాటి విత్తనాలు ప్రధాన రకం విత్తనంతో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కసారి కల్తీ ఏర్పడితే తర్వాత తరాల్లో కూడా స్వచ్ఛత తగ్గిపోతుంది. దీనివల్ల మొక్కల ఎత్తు, పిలకల సంఖ్య, పుష్పించే సమయము, కంకి లక్షణాలు, గింజ ఆకారము అలాగే గింజ రంగు, ధాన్య నాణ్యత వంటి లక్షణాల్లో తేడాలు కనిపించవచ్చు. అందువల్ల విత్తనోత్పత్తి పొలంలో కేళీల ఏరువేత చేయడం అంటే భవిష్యత్తు తరాల విత్తన నాణ్యతను కాపాడటమే. ఏ మొక్కలను కేళీల ఏరువేత చేయాలి అనే విషయానికి వస్తే విత్తనోత్పత్తి పొలంలో అన్ని మొక్కలు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉండాలి. అయితే కొన్ని మొక్కలు ప్రధాన రకానికి భిన్నంగా కనిపించవచ్చు. వీటిని కల్తీ మొక్కలు అని పిలుస్తారు. కొన్ని లక్షణాల్లో తేడాలు కనిపించే మొక్కలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అవి మొక్క ఎత్తులో స్పష్టమైన తేడా కనిపించడం, పిలకల సంఖ్యలో అసాధారణ తేడాలు, ఆకుల ఆకారము లేదా రంగులో తేడా కనిపించినప్పుడు కాండము లేదా ఆకు తొడుగు రంగులో మార్పులు, అలాగే పుష్పించే సమయంలో ముందుగా లేదా ఆలస్యంగా పుష్పించడము, కంకి ఆకారము అలాగే దాని పొడవులో తేడా కనిపించడము, కంకి బయటకు వచ్చే విధానంలో తేడాను గుర్తించడము, గింజ ఆకారము, పరిమాణము లేదా రంగులో తేడాలు, పొట్టు లక్షణాల్లో తేడాలు, ఇతర వరి రకాల మొక్కలు, వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించే మొక్కలు. అయితే ఒక మొక్కలో కనిపించిన చిన్న తేడా మాత్రమే ఆధారంగా వెంటనే దానిని కల్తీగా నిర్ణయించకూడదు. ఆ రకానికి సంబంధించిన అధికారిక వర్ణన మరియు విత్తనోత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. కల్తీల ఏరివేతను ఒకేసారి చేసి పూర్తి చేయడం కంటే పంట ఎదుగుదలలోని ముఖ్యమైన దశల్లో పునరావృతంగా పరిశీలించడం ఉత్తమమైన పద్ధతి. మొలకలు మరియు చిన్న మొక్కల దశలోనే పొలాన్ని పరిశీలించాలి. ఈ దశలో స్పష్టంగా భిన్నంగా కనిపించే మొక్కలను గుర్తించి తొలగించవచ్చు. పిలకలు వచ్చే దశలో మొక్కల పెరుగుదలలో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొక్క ఎత్తు, ఆకుల లక్షణాలు, పిలకల సంఖ్య వంటి లక్షణాలను పరిశీలించుకోవచ్చు. పుష్పించే దశ కల్తీల ఏరువేతలో అత్యంత ముఖ్యమైన దశల్లో ఒకటి. పుష్పించే సమయము, కంకి బయటకు వచ్చే విధానము, మొక్కల ఎత్తు వంటి లక్షణాల్లో రకానికి భిన్నమైన మొక్కలను సులభంగా గుర్తించవచ్చు. గింజ నింపే లేదా పక్వ దశలో కంకులు మరియు గింజల లక్షణాలు స్పష్టంగా కనిపించే సమయంలో మరోసారి పొలాన్ని పరిశీలించాలి. గింజ ఆకారము, రంగు లేదా కంకి లక్షణాల్లో భిన్నంగా ఉన్న మొక్కలను గుర్తించి తొలగించేయాలి. కేళీల ఏరివేత చేసే సమయంలో పొలాన్ని వరుసల వారీగా లేదా క్రమబద్ధమైన పద్ధతిలో పరిశీలించడం మంచిది. పొలంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించాలి. భిన్నమైన మొక్కలను గుర్తించినప్పుడు దానిని కేవలం కంకిని కోసి వదిలేయకుండా సాధ్యమైనంత వరకు వేర్లతో సహా పూర్తిగా తొలగించి పొలం నుంచి బయటకు తీసుకెళ్లాలి. లేకపోతే అది మళ్లీ పెరగడము లేదా దాని గింజలు నేలలో పడడం ద్వారా తరువాత పంటలో సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కేళీల ఏరువేత చేసిన మొక్కలను ప్రధాన విత్తనంతో కలపకూడదు. విత్తనోత్పత్తిలో జన్యు స్వచ్ఛతతో పాటు విత్తన ఆరోగ్యం కూడా ముఖ్యమే. కొన్ని వ్యాధి రకాలు విత్తనంతో వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించే మొక్కలను గుర్తించి తొలగించడం విత్తన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి వ్యాధికి కేళీల ఏరువేత మాత్రమే పూర్తి నియంత్రణ పద్ధతి కాదు. వ్యాధి స్వభావాన్ని బట్టి విత్తన శుద్ధి, పంట యాజమాన్యము మరియు సంబంధిత వ్యవసాయ సిఫారసులను కూడా పాటించాలి. కొన్ని సందర్భాల్లో రైతులు కల్తీల ఏరువేతనే చిన్న పని అని భావించి నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల విత్తన నాణ్యతపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. సాధారణంగా ఒక్కసారి మాత్రమే కేళీల ఏరువేత చేసి ఆపివేయడము, అలాగే పుష్పించే దశలో పొలాన్ని పరిశీలించకపోవడము, కేవలం పొలం అంజులను మాత్రమే పరిశీలించడము, భిన్నమైన మొక్కలను తొలగించిన వాటిని పొలం బయటకు తీసుకెళ్లకపోవడము, మనం ఎంచుకున్న రకానికి సంబంధించిన లక్షణాలు తెలియకుండా కల్తీలను గుర్తించడానికి ప్రయత్నించడము, వ్యాధిగ్రస్త మొక్కలను నిర్లక్ష్యం చేయడము, కోత సమయంలో భిన్నమైన మొక్కలు లేదా కంకులు ప్రధాన విత్తనంతో కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడము, విత్తన నాణ్యతను కేవలం ప్రయోగశాలలో మొలక శాతం లేదా భౌతిక స్వచ్ఛతతో మాత్రమే నిర్ణయించలేము. ఒక రకం యొక్క జన్యు స్వచ్ఛత కూడా అంతే ముఖ్యము. ఒక రైతు అధిక దిగుబడి నుంచి ధాన్య నాణ్యత కలిగిన వరి రకాన్ని ఎంపిక చేసినప్పటికీ విత్తనోత్పత్తి సమయంలో జన్యు స్వచ్ఛతను కాపాడకపోతే ఆ రకం యొక్క అసలు లక్షణాలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల విత్తనోత్పత్తి పొలంలో కేళీల ఏరువేత అనేది అదనపు పని కాదు. అది నాణ్యమైన విత్తనోత్పత్తిలో తప్పనిసరి భాగమవుతుంది. వరిలో ఈ కల్తీల ఏరువేతను ఒకసారి మాత్రమే కాకుండా పంటలోని ముఖ్యమైన దశల్లో చాలాసార్లు చేయాలి. రకానికి భిన్నంగా కనిపించే కల్తీ మొక్కలను గుర్తించి పూర్తిగా తొలగించేయాలి. పుష్పించే దశలో కల్తీల ఏరివేతకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలి. వ్యాధిగ్రస్త మరియు అవాంఛిత మొక్కలను కూడా తొలగించేయాలి. కేళీల ఏరివేత చేసిన మొక్కలను ప్రధాన విత్తనంతో కలపకుండా పొలం నుంచి బయటకు తీసుకెళ్లాలి. వరి విత్తనోత్పత్తిలో ఒక మంచి రకాన్ని అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో ఆ రకం యొక్క జన్యు స్వచ్ఛతను తరతరాలుగా కాపాడడం కూడా అంతే ముఖ్యమైనది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో కేళీల ఏరివేత కీలకమైన పాత్రను పోషిస్తుంది. రైతు పొలంలో కనిపించే ఒక భిన్నమైన మొక్క చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ అదే మొక్క నుంచి వచ్చిన విత్తనం తర్వాతి తరాల్లో విస్తరించినప్పుడు మొత్తం విత్తన లాట్ నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే విత్తనోత్పత్తిలో ప్రతి మొక్కను జాగ్రత్తగా పరిశీలించడం అవసరము. నాణ్యమైన విత్తనం నుంచి పంటకు పునాది, జన్యు స్వచ్ఛత ఆ విత్తనానికి బలం. కేళీల ఏరివేత ఆ స్వచ్ఛతను కాపాడే రైతు చేతిలోనే ముఖ్యమైన సాధనం. అందువల్ల శాస్త్రీయ పద్ధతిలో కల్తీల ఏరివేతను చేపట్టి నాణ్యమైన మరియు జన్యు స్వచ్ఛత కలిగిన వరి విత్తనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు తమకే కాకుండా భవిష్యత్తు తరాలకు వరి ఉత్పత్తిలో కూడా ఎంతో విలువైన సేవను అందించగలరు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. వ్యాఖ్యానం ఉమాదేవి గారు. సమయం 6:44 అవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో వింటారు. 6:55 ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు ప్రసారం అవుతాయి. అనంతరం 7:00 ప్రసార విశేషాలతో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కంగుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నమి ఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్ళను కూడా మహిళల్ని తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 తో చేసాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారు.

0: అని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక వ్యవసాయ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే FFB ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
1: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే CSR కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: AI సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో AI QR కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీ నరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపరిచిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసిక్లుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్ బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్ స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. మేక్ ఇన్ ఇండియా అభియానస్య ద్వాదశ వర్షే సంపూర్ణే సతి ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అస్యాః యోజనాయాః అభూతపూర్వాః ఉపలబ్ధయః సంప్రఖ్యాపితాః. సామాజికాంతర్జాలీయపటలే ఏకం సందేశం యచ్చన్ ప్రధానమంత్రిణా ఇతద్ ప్రోక్తం యత్ అభియానేనానేన భారతే స్వదేశీ నిర్మాణం, వైదేశిక నివేశః, నిర్యాతః చ భూరిశః సంప్రవర్ధితః. తేన ప్రోదీరితం యత్ ఏషః పరివర్తన ప్రవాహః సర్వేష్వపి క్షేత్రేషు ప్రత్యక్షీక్రియతే. ఆధారభూత సంరచనా నవోన్మేషయోః బలేన భారతస్య నిరంతర సమృద్ధిః ఏవ మేక్ ఇన్ ఇండియా ఇత్యభియానస్య ముఖ్యముద్దేశ్యమస్తి. ఆకాశవాణ్యాః లోకప్రియే మన్ కీ బాత్ ఇతి మాసిక ప్రసంగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః రాష్ట్రస్య జనైః సహ ఆత్మీయం విచార వినిమయం విధాస్యతి. 38వ ప్రసంగస్య కార్యక్రమస్యాస్య సమగ్రదేశే దూరదర్శన ఆకాశవాణి జాలపుటేన సహ డిజిటల్ మాధ్యమేషు సాక్షాత్ ప్రసారణాయ సర్వ ప్రబంధః సమనుష్ఠితః. హిందీ వాచనానుపదమేవ సమస్త ప్రాదేశిక భాషాష్వపి అస్య రూపాంతరణం ఆకాశవాణి కేంద్రైః ప్రసారయిష్యతే. ఉత్తరప్రదేశ ప్రశాసనం ఆయుష్మాన యోజనా నియమానాం ఉల్లంఘనం కుర్వతాం చికిత్సాలయానాం ఉద్దేశ్య కఠోరం కార్యాచరణం విధాస్యతి. ఏతదర్థం రాజ్య స్వాస్థ్య ఏజెన్సీ ఇది సంస్థా చతుః సదస్యీయం నిరీక్షణ దళం అరచయత్. అవధేయం యత్ ఇదం దళం పంజీకృత చికిత్సాలయానాం పరీక్షణం ప్రారభత. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర సంప్రాహ యత్ సంయుక్త రాష్ట్ర సంస్థాయాః పరిష్కారాయ పాఠాధారిత వార్తా అతీవ ఆవశ్యకీ వర్తతే. న్యూయార్క్ ఇత్యత్ర సంయుక్త రాష్ట్ర మహాసభాయాం భాషమాణః విదేశమంత్రి అవోచత్ యత్ పాఠం అంతరేణ క్రియమాణా వార్తా కేవలం సమయ యాపనమేవ అస్తి. పరిష్కార విరోధినః అస్యాః సంస్థాయాః దురుపయోగం కుర్వంతి ఇత్యపి అసౌ స్పష్టం ఉక్తవాన్. జలసురక్షా సర్వైః నాగరికైః ప్రశాసనేన ఉద్యోగైః చ సహభాగితాం విధాయ ఏవ సాధ్యతే ఇతి జలశక్తి మంత్రిణా సిఆర్ పాటిలేన సబలం ప్రోక్తం. హ్యః నవదిల్ల్యాం నవమ భారత అంతారాష్ట్రియ జల సప్తాహస్య సమాపన సత్రే సంభాషమాణేన మంత్రిణా ఏతత్ ఖ్యాపితం యత్ జల సంరక్షణాయ జన సహభాగితా అతీవావశ్యకీ వర్తతే. మంత్రిణా సవిశేషం ప్రోదీరితం యత్ వైశ్విక సహయోగేన ఏవ జల సంబద్ధ సమస్యానాం పరిహారః సంభవిష్యతి. జల సంరక్షణం నహి కేవలం ఏకస్య కర్తవ్యం ప్రత్యుత ప్రత్యేకస్య ఉత్తరదాయిత్వం ఇత్యపి అసౌ సబలం న్యగాదీత్. ఉత్తర ప్రదేశే ప్రాదుర్భూతయ అతివృష్ట్య జనజీవనం సంజాతం అస్తవ్యస్తం. ఆసన్నాం భీషణ వృష్టిం విలోక్య ప్రశాసన పక్షతః బహుషు జనపదేషు పాఠశాలాః పిహితాః సంతి. చక్రవాత ప్రభావేన రాజధాన్యాం లఖనౌ నగర్యాం అవిరతం జలవృష్టిః ప్రచలతి. అత్రావధేయం యత్ రవివాసరం యావత్ పూర్వ్య ఉత్తర ప్రదేశి అతిభీషణా వృష్టిః విద్యుత్పాతః తీవ్ర సమీరశ్చ సంభవిష్యతీతి సంచేతనాం అయచ్చత్ ఋతు విజ్ఞాన విభాగః. నాగోయా ఏషియాయి క్రీడాసు భారతస్య పదకానాం సంఖ్యా 23 సంప్రాప్తా. లక్ష్యభేద స్పర్ధాయాం కమలజీత సురుచి యుగ్మేన స్వర్ణం గులవీర సింహేన చ రజత పదకం ప్రాసాధి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభృతయః సర్వేభ్యః విజేత్రీ క్రీడకేభ్యః వర్ధాపన సందేశం అయచ్చన్. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు దాటింది. ఈనాటి మా ప్రసార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చనలో ఒక చక్కని గీతం వింటారు. సమయానుకూలంగా లలిత గీతాలు కూడా వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది, 8:35 మనోరంజనీ కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరిన సినీ గీతాలు వింటారు, 9:00 హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం, 9:30 హలో అభిరుచి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు, 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది, 10:15 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు, 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు, 12:40 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది, 2:00 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి, 2:15 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది, 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు, 5:05 వనితావాణి హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది, 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం, 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు వింటారు, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలు సంఘటనలు వాతావరణ నివేదిక మొన్న విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ అబిద్ హుస్సేన్, నిర్వహణ తవనం నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని జానపద గీతాలు కూడా కార్యక్రమంలో వింటారు. రాత్రి 7:00 అలనాటి మధురు గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 7:15 విజయవాడ కేంద్రం నుంచి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది, 7:45 చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటారు, రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:15 హలో బ్రిడ్జి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 విశాఖపట్నం కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 8:40 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 10:00 విజయవాడ కేంద్రం నుంచి 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:20 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను, సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవా యాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్యసమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు.

0: ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిద అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ 3 దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
1: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం 1 అక్టోబర్ నుంచి అమల్లోకొస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దిమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు 1 వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవ

0: కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్ లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు మహిళల టీంలు ఫైనల్స్ కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకోగా అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్ లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్ లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ ను రెండవ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్ తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగేగా మహిళల విభాగంలో బి సవితాశ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనీరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా దివ్యా దేశ్ముఖ్, వెంటిక అగర్వాల్ తమతమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 దాటింది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు తెలియజేస్తుంది ఈ నరసింహ. ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూతపడనున్నాయి. 26వ తేదీ 4వ శనివారం, 27 ఆదివారం సాధారణ సెలవులు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా 28, 29, 30వ తేదీల్లో పనిచేయవు. ప్రజల అవసరాల దృష్ట్యా ఈ నెల 27వ తేదీ ఆదివారం వర్కింగ్ డేగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిందని ఎల్డీఎంఎస్ మణిశంకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నెల్లూరులోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం భక్తులు రాహుకాల సమయంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. వేదపారాయణం నిర్వహించారు. అమ్మవారికి స్వామివారికి కుంభహారతులు ఇచ్చారు. రాత్రికి పల్లకి సేవ జరిగింది. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ. జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ హిమాంశు శుక్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబు వరికుంటపాడుకు రానున్నారు. పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి కలెక్టర్ అక్కడికి వెళ్లారు. జడ్పీ సీఈఓ వసుమతి అక్కడికి వెళ్లి ఆయన బాధ్యతలు తీసుకునే దస్త్రం సమర్పించగా మండల కార్యాలయంలో సంతకం చేశారు. అనంతరం ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియపై ఆరా తీశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. పలు దస్త్రాలు పరిశీలించారు. సీఈఓతో పాటు పంచాయతీరాజ్ ఎస్సీ వై కోటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 17 మంది జడ్పీకి ప్రత్యేకాధికారులుగా పనిచేశారు. ప్రస్తుత కలెక్టర్ 18వ అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. అదేవిధంగా తిరుపతికి 23 మంది, తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జడ్పీ కార్యాలయానికి ఇక్కడి నుంచి సిబ్బందిని కేటాయించారు. ఏవోలు, సీనియర్ జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డ్ అసిస్టెంట్లు, అటెండర్లు, కార్ డ్రైవర్, ఇలా మొత్తం 23 మందిని కేటాయించారు.

శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు. అన్వేషణ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇంతటితో ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమం సమాప్తం. మరికొద్దిసేపట్లో మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:30 కావస్తుంది. మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకూరు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. సో ఈ వారంలో జరిగిన కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మాతో పంచుకోవాలనుకుంటే మీరు మాకు వాట్సాప్ చేయవలసిన మా నెంబర్ 7901084415, నంబర్ మరొకసారి 7901084415 అనే వాట్సాప్ నంబర్కు ఈ వారంలో మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపి 7:30 నుంచి 8 వరకు జరిగే ఈ కార్యక్రమంలో, ప్రతి శనివారం ఈ కార్యక్రమం అయితే ఉంటుంది, ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ కార్యక్రమం మనం మొదలెట్టేద్దాం లేట్ చేయకుండా. ఎస్, ముందుగా ఎవరు పంపించారో చూద్దాం. ఎస్, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తి నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత నందన్, వేదాంశ్, లింగాల కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్, వీరైతే మనతో ఒక మంచి మాట చెబుతూ వారి అభిప్రాయాలు కూడా మనతో పంచుకున్నారు. సో ఆ మంచి మాట ఏదో చూసేద్దాం. శుభోదయం సింహపురి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి అంటున్నారు ఏనుగంటి నాగేశ్వరరావు గారు. సూపర్ సార్, ఎక్సలెంట్. అంటే మనల్ని ఎంతగా డిమోటివేట్ చేసినా, ఎలాంటి నిందలు అపనిందలు ఇలాంటివి వేసినా కూడా, సో వాటిల్ని బేస్గా తీసుకుని పునాదులు స్ట్రాంగ్గా వేసుకొని దానిపైన నిలబడేవాడే తెలివైన వ్యక్తి అంటూ చాలా చక్కగా వివరించారండి. అండ్ కార్యక్రమాలపై వారి అభిప్రాయాల విషయానికి వస్తే, స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క వినామృత నమస్కృతులతో ఈ వారంలో ప్రసారమైన మీ కార్యక్రమాలపై మా అభిప్రాయాలు అంటూ 21 చరిత్ర పుటల్లో ఈరోజు సందర్భంగా, ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా వయసు మళ్లిన పెద్దవారిలో వచ్చే మతిమరుపు వ్యాధి లక్షణాలు, వారి పట్ల శ్రద్ధ వహించి సమయానుకూలంగా వాళ్ళ దినచర్య విషయాలను బాధ్యతాయుతంగా పరిశీలించి వారికి సేవ చేసే విధానాలను చక్కగా వివరించిన వ్యాఖ్యాత అభిదుస్సేన్ గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఆ రోజుకున్న ప్రత్యేకతలో ప్రపంచ శాంతి దినోత్సవం, ఇంట్లో వారు ఇరుగు పొరుగు వారితో ప్రయాణాలలో పక్కవారితో ఎలా మెలగాలి, ఆపదలో ఉన్నవారికి పరస్పర సేవలతో వారిని ఆదుకునే విధానాల గురించి అంతర్జాతీయ శాంతి సందేశం, చక్కని వివరణ చాలా బాగుంది. అలాగే ప్రభాత సమయాన వినిపించిన దేశభక్తి గీతం, హిమగిరి తెల్లన చలనిధి నల్లన, దేశ ఔన్నత్యానికి ప్రతీక. ఆ తర్వాత 24 కార్యక్రమాలపై వీరి అభిప్రాయాలు. నేషనల్ సర్వీస్ స్కీమ్ 1969 మహాత్మాగాంధీ శత జయంతి దగ్గర నుంచి ప్రవేశపెట్టిన జాతీయ సమాజ సేవా పథకం విశేషాలతో పాటు పర్యావరణ పరిశుభ్రత, రక్తదానం, ఎన్ఎస్ఎస్ సేవల సందేశాలను చరిత్ర పుటల్లో వివరంగా తెలిపి ఆ కార్యక్రమానికి అనుగుణంగా వినిపించిన దేశభక్తి గీతం చాలా బాగుంది అంటూ తెలియజేస్తున్నారు మన నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత సూక్తి సుధలో, ప్రవచనాలలో పూజ యొక్క అంతరార్థం దైవానికి సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, జలం చిరుకానుకగా భక్తితో సమర్పించిన భగవంతుడు స్వీకరిస్తాడని చక్కని ఉపమానాల సూక్తులతో వివరించిన వ్యాఖ్యాత గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.

ఉండండి. సో ఖచ్చితంగా వ్యాఖ్యాత గారికి అలాగే వినిపించిన ప్రవచనాలు మీకు చెప్పిన సూక్తులు చెప్పినటువంటి వారికి ఈ విషస్ అందేలా చూసుకుంటాం. అరుణా సందడి గారు రచన మరియు సమర్పణలో సుందర సుమధురమైన జీవితాన్ని గురించి వినిపించిన కవితలు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు నాగేశ్వరరావు గారు. ప్రతిరోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను అందిస్తున్న మీకు ధన్యవాదాలు అంటూ తన సందేశాన్ని అయితే ముగించారు. ధన్యవాదాలండి నాగేశ్వరరావు గారు. ఈ వారంలో మా కార్యక్రమాలన్నీ మీరు ఫాలో అయినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఇలాగే వింటూ ఉండండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మా కార్యక్రమాలు ఇంకా మెరుగయ్యేందుకు ఎంతో ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ గారు పంపించారండి. ముందుగా డాక్టర్ గారి సలహాలలో ఆడవాళ్ళు, అదేండి మహిళలు, గర్భవతులుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్ల గురించి చాలా చక్కగా వివరించిన అబిద్ హుస్సేన్ గారికి, బాబు జాకిర్ గారు మీరు అబిద్ హుస్సేన్ అని రాయిపోయి ఆ విధ్వంసం అని రాశారు. నిజమే అబిద్ గారు ఆ ప్రోగ్రాం చేశారంటే నిజంగా అసలు సో ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ అయితే శ్రోతలందరూ తీసుకోగలుగుతారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు వింటూనే ఉంటారు మేబీ అబిద్ హుస్సేన్ గారు. అబిద్ హుస్సేన్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ, మంచి ప్రోగ్రాం చేశారు ఆ రోజు అంటూ జాకిర్ గారు తెలియజేస్తున్నారు. అలాగే ఈ సంగతి మీకు తెలుసా, ఇంకా నందిని చైతన్య గారు చెప్పినటువంటి వినాయక చవితి విశేషాలు చాలా చక్కగా వివరించారు, వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటున్నారు. పొలం కబుర్లలో చెప్పే ఉమాదేవి గారు, మాకు ఉమాదేవి గారు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం, వారికి ధన్యవాదాలు తెలియచేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి నీటి సదుపాయం సరిగా లేకపోయినా, వర్షాలు పడకపోయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటలను ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. వారికి కూడా ధన్యవాదాలు అంటున్నారు. డెఫినెట్గా అండి, వారికి మీ విషయ సందేలా చూసుకుంటాం. ప్రతి ప్రోగ్రాం చెప్పుకుంటూ పోతే టైం అయిపోద్ది కాబట్టి ఈ ముఖ్యమైన 3 సంవత్సరాల గురించి చెప్పి నా యొక్క వివరణ తెలియజేస్తున్నాను అంటున్నాను. 3 సంవత్సరాలు కాదండి, ముఖ్యమైన 3 ప్రోగ్రామ్స్ అని రాయబోయి మీరు అలా రాసుంటారు. ఓకే, కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం ఒకసారి కొంచెం డీటెయిల్గా నీట్గా రాసి పంపండి ఈసారి. ఓకేనా? ఎందుకంటే ఇలా చదువుతూ ఫ్లోలో వెళ్ళిపోయామనుకోండి, సో అక్షర దోషం చాలా చాలా దూరం తీసుకెళ్తుంది. జాకిర్ గారు ఓకేనా? సో ఫ్రెండ్స్ పేర్లు చదవమంటున్నారు మీరు. ఇస్మాయిల్, ఎస్ఎంఎస్ సర్దార్, ఎనమలక, మహమ్మద్ రఫీ, హీనమడుగు హీనమడుగు మహమ్మద్ రఫీ, సో అలాగే అహోబిలో వెంకటేశ్వర్లు, కిరణకుట్టు సుధాకర్, పూజారి ధనుంజయ, తబలా మస్తాన్. చూడండి ఇక్కడ తబలా మస్తాన్ బదులు తపాలా మస్తాన్ అని రాశారు మీరు. ఇంకా రాంబాబు, ఇంకా మా ఫ్రెండ్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేయండి అంటున్నారు. సో జాకిర్ గారు ఫ్రెండ్స్ అందరికీ, వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్. ఎస్, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి పంపించిన వారు రఘుబీర్ సింగ్ సుగ్నాబాయ్ రాధమున్న ఏలూరు నుంచి. వీరేమంటున్నారు మనం ఒకసారి పరిశీలిద్దాం. హా, శుభ శనివారం. శుక్రవారం సాయంత్రం ప్రసారమైన, అదేనండి నిన్నటి సాయంత్రం 25వ తేదీ నిన్నటి సాయంత్రం ప్రసారమైన యువతరంగం కార్యక్రమం మాకు ఎంతగానో నచ్చింది. జీకే స్పెషల్లో చక్కటి ప్రశ్నలు వేసి విలువైన సమాధానాలను రాబట్టారు నిర్వహించిన మేడం గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా గ్రామదర్శిని శీర్షికన సముద్ర తీర కథలు, బాగాపడితే బాగా తీర్చుకోవాల్సిందే కథ, అద్భుతంగా ఉంది అంటున్నారు. వ్యాఖ్యానం అందించిన మంచుల పాలెటి గారికి, రచించిన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, నిర్వహించినటువంటి డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నామంటూ తెలియజేస్తున్నారు. ఎస్, సముద్ర తీరకథలో స్పెషల్ క్రేజ్ ఈ మధ్య సంపాదించుకునింది, ఎందుకంటే ఆ యాక్సెంట్ స్లాంగ్ అదంతా మన సముద్ర తీర ప్రాంత ప్రజల మాట్లాడే తీరు ఇదంతా కూడా ఆ కథల్లో మనం వినగలుగుతున్నాం. అండ్ నిజంగా చాలామంది శ్రోతలు పంపిస్తున్నారు, నిజంగా అది ఆ కథని కథలకు కట్టినట్లుగా, అసలు నిజంగా చూస్తున్నావా అన్నట్లుగా ఆ రచన కానీ ఆ వ్యాఖ్యానం కానీ అద్భుతంగా ఉందంటూ శ్రోతలు పంపిస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఇలాంటి మీ విషయస్ ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో రావడానికి సో ఎంకరేజింగ్గా ఉంటాయండి. అండ్ ఎస్, సర్వేజనా సుఖినో భవంతు అంటూ తన మెసేజ్ అయితే ముగించారు రఘువీర్ సింగ్ గారు. ధన్యవాదాలు అండి రఘువీర్ సింగ్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకు గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారు. నిన్న సాయంత్రం పంపించాల్సిన మెసేజ్ ఇప్పుడు పంపించారా? ఓకే, సో లేటెస్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకి పంపించిన వారు శ్రీ పొట్టి శ్రీరాములు, జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం అనగానే గుర్తొచ్చేసి ఉంటుంది అందరికి పేరు, తెలిసిపోతుంది ఇట్లే, సోమనాథం జనార్దన్ రావు గారు అనేసి. ఎస్, వీరితో పాటుగా వనసమ్మ వెంకట భావన తమ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నారు. మీ ఉత్తరాలు కార్యక్రమానికి నమస్సులు.
ముఖ్యంగా మన సింహపురి ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా ఉన్నాయి. మేము మిస్ కాకుండా వింటున్నాం. చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న డైరెక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయండి సార్ అంటున్నారు. డెఫినెట్గా అండి, మీ విషెస్ వారికి అందులో చూసుకుంటాం. మేబీ సార్ వింటూ ఉండొచ్చు కూడా. అండ్ 23వ తేదీ ఉదయం 8:35 ప్రసారం చేసిన డాక్టర్ గారి సలహాలు శీర్షికల భాగంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారితో పరిచయ కార్యక్రమం చాలా చక్కగా ఉంది. పక్షవాతం రావడానికి కారణాలు, చికిత్స, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేడం గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు వారికి తెలియజేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, మీ విషెస్ మేడం గారికి అండ్ ఆ పరిచయం చేసిన ఆబిద్ హుసేన్ గారికి ఇద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ మీ తరపున, మా తరపున, శ్రోతలందరి తరపున. ఇంకా కామిశ్రీ మేడం గారు సమర్పించిన ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో బర్ముడా ట్రయాంగిల్ గురించి చక్కటి విషయాలను తెలియజేశారు. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా పొలం కబుర్ల కార్యక్రమం చక్కటి విషయాలను తెలియజేశారు. ఉమాదేవి మేడం గారికి ధన్యవాదాలు. విహారీ సముద్ర తీర కథలు రెండు కార్యక్రమాలు కూడా చక్కగా ఉంటున్నాయి. శ్రీవత్సల గారికి, మంజుల పాలెటి గారికి స్పెషల్ థ్యాంక్స్ అంటున్నారు. సోమనాథం జనార్దనరావు తాటిపత్తి గ్రామం నుంచి, ఓకే అండ్ ధన్యవాదాలండి సోమనాథం గారు. సో నెక్స్ట్ మెసేజ్ మనం చూద్దాం. ఈ మెసేజ్ మనకి పంపించిన వారు కట్లవారి కుటుంబ సభ్యులండి. కట్లవారి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా, వీరైతే ప్రతి వారం మీరు మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకుంటూ ఉంటారండి. సో చాలా చక్కగా ఎంత ఓపికగా మీరు రాశారో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఒక పుస్తకం రాసి పంపిస్తారు మీరు. మీ అభిప్రాయాలు ఎక్సలెంట్ అండి. అంటే మీరు దీన్ని బట్టి ఎంత కీన్గా మన సింహపురి ఎఫ్ఎం కేంద్రాన్ని మీరు ఫాలో అవుతున్నారో నిజంగా తెలిసిపోతుంది ఇట్లే మీ మెసేజ్ చూస్తుంటే. సో ఇది మొత్తం చదివితే డెఫినెట్గా 8 గంటలు అయిపోతుంది కానీ సో విల్ ట్రై చదువుదాం, డెఫినెట్గా చదువుదాం. సో అంతకంటే ముందు ఇంకొక మెసేజ్ అయితే మనం కవర్ చేద్దాం. మీ కేంద్రం నుండి ప్రసారమైన విహారీ కార్యక్రమంలో శ్రీవత్సల గారి వ్యాఖ్యానంలో గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలోని జైన ఆలయాల విశిష్టత చాలా బాగుంది. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్, వీరైతే విహారీ కార్యక్రమం గురించి తమ అభిప్రాయాన్ని పంపించారు. అవునండి, విహారీ కార్యక్రమం సో నిరంతరాయంగా కొనసాగుతుంది మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో. సో ఆ కార్యక్రమం వల్ల చాలా చాలా ప్రదేశాలు అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు, అంటే ఆర్థికంగా అంత బలంగా లేకపోయిన వాళ్ళు, లేదు వయసు మళ్ళీ వయసు సహకరించక ఆరోగ్యం సహకరించక వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఈ విహారీ కార్యక్రమం వింటూ అక్కడ ఉన్న అనుభూతిని పొందుతున్నారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మీ అభిప్రాయాలు ఇలా తెలియజేస్తుంటే ఇంకా ఎక్కడెక్కడ కొత్త కొత్త టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి మేడం గారు రీసెర్చ్ చేసుకుని సో కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు. అండ్ మీ విషెస్ వారికి ఖచ్చితంగా ఇలా చూసుకుంటామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుందాం. ఈ మెసేజ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి తొమ్మలచర్ల గోపినాథ్ గారు. అసలు చాలా క్రిస్పీగా కూడా కాదు, ఇంకంతకంటే షార్ట్కట్లో సింపుల్గా చెప్పేస్తారు గోపినాథ్ గారు. ప్రతి వారం ఇదే కామెంట్, మీ కార్యక్రమాలన్నీ ఎక్సలెంట్ అంతే, ఒక్క వర్డ్తో అయిపోయింది. సో కార్యక్రమాల్లో మీకు ఏ కార్యక్రమం ఎందుకు నచ్చింది కూడా కొంచెం క్లుప్తంగా పంపించండి నెక్స్ట్ టైం, ఓకేనా? ట్రై చేయండి గోపినాథ్ గారు. సో నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారండి. మీరేమంటున్నారంటే నెల్లూరు సింహపురి ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం నుండి ప్రసారమవుతున్న కార్యక్రమాలు అన్నీ బాగుంటున్నాయి. కార్యక్రమ నిర్వాహకులు నాగేశ్వరరావు గారికి, సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. దాదాపుగా చాలామంది అందరు కూడా అనౌన్సర్స్ చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. అండ్ ఎస్, శ్రేయోభిలాష్గా ఎప్పుడూ చెప్పినట్లుగా ఒక సందర్భాన్ని మనసులో పెట్టుకుని ఏది ప్రస్తుతం, ఏది అప్రస్తుతం, ఏది సందర్భం, ఏది అసందర్భం అనే విషయాన్ని మనసులో పెట్టుకుని వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అర్థమైందండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఓకే డెఫినెట్గా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేస్తున్నారు అని మీరు తెలియచేయటం నిజంగా సంతోషకరం. ఇంకా మెరుగయ్యేదానికే ప్రయత్నిస్తామండి డెఫినెట్గా. మిమ్మల్ని అలరించడానికే హార్జీలందరూ కూడా ఉంది. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోదాం. ఇలాగే మెసేజెస్ చేస్తూ ఉండండి. మీ సలహాలు సూచనలు మాకు
ఎంతో ఎంతో ఎంతో అవసరం గుప్తా గారు. ఓకేనా, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి పంపించిన వారు మామిడి కుదురు మండలం మోరుపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు. 25వ తేదీ శుక్రవారం సాయంత్రం యువతరంగం శీర్షికన ప్రసారమైన క్విజ్ కార్యక్రమం విజ్ఞానదాయకంగా ఉంది. ఈ కార్యక్రమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ప్రతి వారం ప్రసారమవుతున్న సముద్ర తీరకథలు, వ్యవసాయదారులకు సంబంధించి పొలం కబుర్లు, ఇలా మీరు ప్రసారం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ వివరాలన్నీ చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయంటూ మనకు తెలియజేస్తున్నారు. అలాగే చక్కని కార్యక్రమాలను రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న సింహపురి ఎఫ్ఎం యాజమాన్యం వారికి మా హృదయపూర్వక నమస్కారాలు అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరుపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధన్యవాదాలండి. ఇలాగే ప్రతి వారం కూడా మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు మంచిర్యాల నుంచి చంద్రముగులి పద్మరాణి అక్షరకృప. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, చాలా బాగుంటాయి అంటున్నారు. సో చంద్రమొగిలి గారు థ్యాంక్ యూ అండి. మీ పేరు చంద్రమొగిలియా, చంద్రమౌలియా, చంద్రమొగిలియే అనుకుంటా. ఓకే, బాగుంది మీ పేరు. సో కార్యక్రమాలు కూడా బాగున్నాయి అంటున్నారు మీరు. ఈ సంగతి మీకు తెలుసా, మనోరంజ్ని, డాక్టర్ గారి సలహాలు, విహారి, సముద్ర తీరకథలు, వనితావాణి, యువతరంగం, ఈ కార్యక్రమాలన్నీ మమ్మల్ని ఎంతగానో ఆలరిస్తున్నాయంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. సో ఇంకా ఇంకా ఇంకా మెరుగ్గా కార్యక్రమాలు ముందు ముందు ప్రసారం అవుతున్నాయి. మీరు మాత్రం వింటూనే ఉండండి సింగపూర్ ఎఫ్ఎం 102.7 MHz. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు అనుష గారండి. సో ఎవరు మెసేజ్ పంపించినా పంపపోయినా డెఫినెట్గా ఈవిడ గారి దగ్గర నుంచి అయితే డెఫినెట్గా మనకు మెసేజ్ వస్తుంది. సో ఏం పంపించారో చూద్దాం. బా, గుండెలు వెండేశారండి. మా ప్రియమైన నరసింహ అన్నయ్యకు శుభోదయం అంటున్నారు. సో చెల్లెమ్మ మీకు కూడా శుభోదయం, శ్రోతలందరికీ కూడా శుభ శుభోదయం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి డేనియల్ అనుష, ఈ వారం కార్యక్రమాలపై మా అభిప్రాయం అంటూ సోమవారం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నప్పుడు ఎంతో అబ్బురపడ్డాం, ఎంతో ఆశ్చర్యపోయాం. ఎన్నో తెలియని విషయాలు తెలియజేసిన కావిశ్రీ మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మతిమరుపు గురించి అభిదుసేన్ గారు ఎన్నో చక్కని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. నిజంగా ప్రోగ్రామ్ హైలైట్ అసలు. సో మీరు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తామండి. అలాగే విహారీ కార్యక్రమంలో శత్రుంజయ క్షేత్రం గురించి మేడం గారు ఎన్నో విశేషాలు తెలియజేశారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జీకే స్పెషల్ ప్రశాంతి దేవసేన కాంబినేషన్లో మంచి ప్రశ్నలను అడిగి అందరినీ ఉత్సాహపరిచారు. ఇంకా గత వారం మీ ఉత్తరాల కార్యక్రమానికి మేము అభిప్రాయం పంపలేదు అంటున్నారు. సో ప్రతి వారం మిస్ అవ్వకుండా పంపుతారన్నందుకే అందుకే అనుష గారు. ఓకేనా, ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు మన పేర్లను అభిప్రాయాలను మాత్రమే చదివితే కొత్త శ్రోతలకు అవకాశం కలగదు కాబట్టి. అంత లేదు అనుష గారు, మీరు పంపించండి. ఎంతమంది శ్రోతలు ఉన్నా అందరు మెసేజెస్ కవర్ చేసే బాధ్యత నాది. ఓకేనా, ఇంకా సో కొంచెం అవకాశం కల్పిస్తా అంటున్నారు. ఓకే, మెసేజెస్ అయితే పంపొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఆ మెసేజెస్ కవర్ చేసేదానికి టైం లేకపోతే ఆ రోజు మిగతా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ మధ్య మధ్యలో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా దేశభక్తి గీతాలు బాగున్నాయి అంటున్నారు. ఈరోజు తప్పైతే మన్నించండి అంటున్నారా, పెద్ద పెద్ద మాటలొద్దు, ఎందుకంటే మీరు తెలియచేయడం మీ బాధ్యత. ఓకే, ఇంకా తీసుకోవడం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ, మేము తీసుకుంటామండి. ఓకేనా, మంజులా గారు ఎంతో చక్కగా ఈరోజు సూక్తి సుధలో సూక్తులు వినిపించారు. అలాగే ఈరోజు ఉదయం ప్రసారమైనటువంటి దేశభక్తి గీతం చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు ప్రసారం అవుతున్న ప్రతి కార్యక్రమం కూడా ఎంతో అభినందనీయం అంటున్నారు. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మెసేజెస్ అయితే మీరు పంపిస్తుండండి. సో డెఫినెట్గా మీ మెసేజెస్ చదివి వినిపించే బాధ్యత నాది. ఓకే, సో కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం పాత వాళ్ళు ఉత్తరాలు రాయడం మానని అవసరం లేదు, ఎన్ని ఉత్తరాలైనా రాయండి. అది ఉండే ఇప్పుడే కొత్త మెసేజ్ వచ్చింది. గుడ్ మార్నింగ్, నా పేరు అలీనా కౌశర్, కోవూరు నుంచి అంటున్నారు. మీరు ప్రసారం చేసిన కార్యక్రమాల్లో సముద్ర తీర కథలలో మంజులా పాలెటి గారి వ్యాఖ్యానం చాలా బాగుంది. విహారీ కార్యక్రమంలో శ్రీవత్సల గారు చక్కగా వివరిస్తున్నారు. ఈ సంగతి మీకు తెలుసాలో మేడం గారు మా కళ్ళతో మేము చూసినట్టు చెబుతున్నారు. వీటితో పాటు డాక్టర్ బిందు మీనన్ గారితో పరిచయ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చాలా విషయాలను ఈ స్పెషలిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు వివరంగా చెప్పారు.
సో అభిదుస్సన్ గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. మీ మాట తీరు బాగుంది.

అంటూ అరుణ కౌశల్ గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ హెడ్ నాగేశ్వరరావు గారు మంచి మంచి కార్యక్రమాలు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు జీకే ప్రశ్నలు ఉపయోగకరంగా ఉన్నాయి, ఆర్జేలందరికీ స్పెషల్ థ్యాంక్స్ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలీనా షారిక్ కోవూర్ నుంచి అయితే ఈ మెసేజ్ మనతో షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి పంపించిన వారు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి స్వీటీ. ఈరోజు చరిత్రలో ఈరోజు దేశభక్తి గీతం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం. సూక్తి సుధలో మంజులపల్లెటి గారి సూక్తులు చాలా బాగున్నాయి. నిన్న శుక్రవారం సాయంత్రం 5:30 యువత రంగం క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ కృష్ణమూర్తి గారు శకుంతల శివాన్వి స్వీటీ వీరందరూ ఈ మెసేజ్ అయితే మనతో పంచుకుంటున్నారు. సో స్వీటీ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ మెసేజెస్ మాతో షేర్ చేసుకోండి. కార్యక్రమాలు ఇంకా బెటర్ అయ్యేలాగా చూసుకుందాం, ఓకేనా. అండ్ సోమనాథన్ జనార్దన్ రావు గారు మళ్ళీ ఏదో మెసేజ్ పంపించారు. మీరు ఉదయం 10:00 సాయంత్రం 5:00 వరకు ప్రసారం చేస్తున్న విజయవాడ వివిధ భారతి కార్యక్రమాలండి, కేంద్రం కాదు విజయవాడ కేంద్రం, ఓకే, కార్యక్రమాలు బదులుగా ఆకాశవాణి కేంద్ర ప్రసారాలను యథావిధిగా ప్రసారం చేయాలని కోరుతున్నారు. డెఫినెట్గా అండి, ఈ విషయాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సో వారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవిద్దాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ వీరైతే ఏమంటున్నారు చూద్దాం. నిన్న సాయంత్రం 5:30 యువత రంగం క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. 6:30 గ్రామ దర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు కార్యక్రమం పగబడితే పగ తీర్చుకోవాల్సిందే, కథ అద్భుతం అంటున్నారు బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ ఒక్క పర్సన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, ఏంటి ఇంకా నా మెసేజ్ చదవలేదు, ఇంత పెద్ద మెసేజ్ నేను పంపిస్తే అంటూ వస్తున్నా మీ మెసేజ్ దగ్గరగా వస్తున్నా. ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ కదా, సో అందరూ చదివేసి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్లు ఉంటుందండి. ఓకే, సో మరెవరో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని సరోజిని మాయా ఇంకా వారికి కట్ల వారి కుటుంబ సభ్యులంతా ఈ మెసేజ్ అయితే మనకు పంపించారు. గత వారం మీ ఉత్తరాల కార్యక్రమం చాలా బాగుంది, శ్రోతలు పంపిన అభిప్రాయాలు సలహాలు సూచనలు చక్కగా చదువుతూ వివరణ ఇచ్చారు. వ్యాఖ్యాతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటున్నారు మీకు కూడా అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక కార్యక్రమాలపై అభిప్రాయం విషయానికి వస్తే గురువారం ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా మేడం గారు జాతీయ సేవా పథకం గురించి చక్కగా వివరించారు. అనంతరం వినిపించిన దేశభక్తి గీతం అందాల మందిరం ఈ భారతం దేశభక్తి గీతం అద్భుతం అంటున్నారు సతీష్ గారు. సాయంత్రం 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు ఆ రోజు వినిపించిన సినీ గీతాలు కూడా బాగున్నాయంటున్నారు. థ్యాంక్ యూ అండి. గురువారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి కావ్యశ్రీ గారు తెలుపుతుంటే గుస్బంప్స్ వచ్చాయి అంటున్నారు. జపాన్లో కూడా ట్రయాంగిల్ ఉన్నదని తెలిపారు. సముద్రం లోపల నిత్యం పరిశోధనలు చేస్తున్నారని మొత్తానికి బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలియజేసిన మేడం గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ తెలియజేస్తున్నారు. అనంతరం వినిపించిన జానపద కీర్తాలు కూడా అద్భుతంగా ఉన్నాయి అంటూ తెలియజేశారు. శుక్రవారం ఉదయం 5:55 చరిత్రలో ఈరోజు కార్యక్రమం సతీష్ ధావన్ జయంతి. అబో మీరు సతీషే, ఆ రోజు సతీష్ ధావన్ గారి జయంతి, ఓకే. సందర్భంగా ఆయన గురించి చాలా చక్కగా వివరించారు, అంతరిక్ష పరిశోధన కేంద్రం గురించి చాలా చక్కగా తెలియజేశారు. అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి గురించి చాలా చక్కగా వివరించారు అంటూ తెలియజేస్తున్నారు. తర్వాత దేశభక్తి గీతం అద్భుతం అంటున్నారు. ఆ దేశభక్తి గీతంలోని ఆ అర్థం, అంటే ఆ లిరిక్స్లోని అర్థం వింటుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటున్నారు. నిజమేనండి, దేశభక్తి గీతాలు వింటుంటే మీకే కాదు సో భారతీయులందరికీ కూడా గుస్బంప్స్ రావడం కామన్. ఎందుకండి, మామూలుగా మనం జనగణమన పాడుతున్నప్పుడు ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఫీల్ ఉంటుంది చూసారా. సో ఎప్పుడు అబ్జర్వ్ చెప్తే ఈసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ప్రతి ఒక్కరికి కూడా అనుభూతి కామన్ సతీష్ గారు, ఓకే. సో ప్రతి ఒక్కరూ సమాజం కోసం ఏదైనా చేయాలి, ఏం చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకండి అంటూ తెలియజేస్తున్నారు. మంచి మాట. 6:10 అర్చన భక్తి సంగీతంలో దేవి భక్తి గీతాలు అద్భుతంగా ఉన్నాయి. ఇంకా 6:30 సూక్తి సుధలో మహమ్మద్ ప్రవక్త బోధనలు చాలా చాలా
బాగున్నాయి అంటున్నారు. 8:35 మనోరంజని శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతలు విని సంతోషించాం. ఉత్తరాలు రాస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటున్నారు.

0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అవును కదా, ఉత్తరాలు రాస్తున్నారంటే సో మన ఇండియన్ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయడం. ఓకే, సో మరి వాట్సాప్ ద్వారా పంపిస్తే ఎక్కడ జనరేట్ అవుతుందో పెద్దగా మనకి ఐడియా లేదనుకుంటా. సో కానీ మీరు చూడండి, సో ఉత్తరాలు రాయడం ద్వారా చాలా ఉపయోగం అండి. ఉత్తరాలు మామూలుగా ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది, అదొక చక్కటి అనుభూతి. సో ట్రై చేయండి. సో ఉత్తరాల ద్వారా మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే అడ్రస్ తెలుసు కదా, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగ కాలనీ, నెల్లూరు 5240004. మీరు రాసే ముందు మర్చిపోకండి, పైన మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ అని మెన్షన్ చేయండి. ఆ కార్యక్రమానికి వచ్చిన ఉత్తరాలన్నీ కూడా మనం శనివారం రోజు 7:30 నుంచి 8 గంటల మధ్యలో అయితే నేను మీకు చదివి వినిపిస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ 9 గంటలకు హలో అభిరుచి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో రోజు చేసిన వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. ఓకే అండి, సో దీన్ని అరికట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి సతీష్ గారు, డెఫినెట్గా. సో కొత్త వాళ్ళు కూడా చేస్తున్నారు, ఈరోజు కూడా మీరు చేయొచ్చు. సో మన ఫోన్ నెంబర్స్ 0861233100, ఇంకా 0861233102, ఈ నెంబర్స్కి మీరు హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో కాల్ చేసి మీరు కోరుకున్న పాట అయితే వినొచ్చు. అండ్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు, ట్రై చేయాలి. ట్రై చేస్తూ ఏదో ఒక రోజు ఆ కాల్ కనెక్ట్ అయితే చూసారా, అప్పుడు ఉండే కిక్కే వేరబ్బా. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, నెక్స్ట్ మెసేజ్ కాదు, ఎందు మెసేజింగ్గా ఉంది, పుస్తకం అయిపోవాలి ఇంకా. 5 గంటలకు వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల కార్యక్రమం బాగుంది, మీరు వినిపించిన పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయంటున్నారు. థ్యాంక్ యూ అండి సతీష్ గారు. ఇక యువతరంగం క్విజ్ కార్యక్రమంలో క్విజ్ ప్రశ్నలు బాగున్నాయి, పోటీ పరీక్షలు రాసే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందంటూ చక్కటి కార్యక్రమం అందించారంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సతీష్ గారు ఒక మాట చెప్తాం మీకు, ఈ క్యూ షీట్లో కూడా మేము ఆ టైం చూస్తూ ఉంటాం కదా, సో ఆ క్యూ షీట్ ఇట్లే ఉన్నట్టుంది, అంటే షెడ్యూల్ ఇచ్చేసినట్టు ఉంది మీరు మొత్తం. ఇక నెక్స్ట్ మెసేజ్ వచ్చి గ్రామదర్శిని, అంటే దీన్ని బట్టి మీరు ఏ కార్యక్రమాన్ని కూడా వదలలేదని అర్థం. ఓకేనా? 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర్కతలు కార్యక్రమంలో పగబడితే పగ తీర్చుకోవాల్సిందే, కథ చాలా బాగుంది అంటున్నారు. ముసలైన కాలు మోకాలు వరకు మొసలు తిన్నది, దాన్ని చెప్పాల్సిందే అని కసితో, దాన్ని చెప్పాల్సిందే కదా చంపాల్సిందే అన్న కసితో ఉన్నాడు, మొత్తానికి ముసలను చంపేశాడు. కథ చెప్పిన మేడం గారు చక్కటి గళంలో అద్భుతంగా ఉంది, ఇంత చక్కని కార్యక్రమం అందించిన సింహప్రి ఎఫ్ఎం వారికి, వ్యాఖ్యాత మంచుల పల్లెటి గారికి, రచయిత పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఇక ఈ రోజు విషయానికి వస్తే, శనివారం ఉదయం వందే మాత్రం మంగళధ్వని చరిత్ర పొట్ల ఈరోజు కార్యక్రమాలన్నీ బాగున్నాయి, అనంతరం దేశభక్తి గీతం అద్భుతం, ఇంకా సింహపురి సింహం. ఓకే, చక్కటి గళంలో చరిత్రలో ఈరోజు చరిత్రపుటలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు, వారికి సర్వదా కృతజ్ఞతలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని, సరోజ్ని మహాయ, వీళ్ళంతా అయితే మెసేజ్ పంపించారు, రాజేశం గారు కూడా. ఇక ఈరోజు అర్చన భక్తి సంగీతంలో వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం కూడా విన్నాం. ఇంకా మమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేసిన పాట నిరీక్షణ చిత్రం నుంచి కీరవాణి సాంగ్ అయితే అద్భుతం, శుభోదయం సింహపురి కార్యక్రమంలో అంటున్నారు. ఇక మిత్రాల కార్యక్రమం సూపర్ హిట్ అవ్వాలంటూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ విష్, మీరు ఇలా విష్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అయితే వీరి మెసేజ్ పంపిస్తున్నారు. మన నెల్లూరు సింహపురి ఎఫ్ఎంలో ప్రసారం చేసే ప్రతి కార్యక్రమాలు బాగున్నాయి, అందులో మాకు ఇష్టమైన ప్రోగ్రామ్ శుక్రవారం సాయంత్రం 5:30 వచ్చే క్విజ్ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు. అలాగే వాట్సాప్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి సార్ అంటూ తెలియజేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలండి. అండ్ నెక్స్ట్ నవీన్, రజిత, దివిజ, కృతిక్, గుడ్ మార్నింగ్, మీ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి, డాక్టర్ గారి సలహాలు అద్భుతం, విహారీ ఇంకా బాగుంటుంది, పల్లిసీమలు కాదు. ఓకే, యువతరంగం ఎక్సలెంట్ అంటూ పంపిస్తున్నారు ఆదిలాబాద్ కాల్వా నుంచి నవీన్, రజిత, దివిజ, కృతిక్. నెక్స్ట్ మెసేజ్ మనకు, హలో డాక్టర్ కార్యక్రమం బాగుంటుంది, కార్యక్రమాన్ని ఫోన్ ఇన్ లైవ్గా మార్చేస్తూ ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు తెలియజేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అంటూ తెలియజేసిన వారు బండారు త్రిమూర్తులు గుప్త గారు. మంచి ఆలోచన గుప్తా గారు, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చాలని కోరుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ ఇంజమూరు నెల్లూరు నుంచి అది పంపించారు. ఉదయం 10:00 నుంచి 5 వరకు వివిధ భారతి కార్యక్రమాలు బాగున్నాయి, ధన్యవాదాలు ఇలా తీసుకొచ్చినందుకు అంటున్నారు. ఇంకా పేరు మార్చాలని చెప్పేసి కొన్ని కార్యక్రమాలపై సూచిస్తున్నారు. ధన్యవాదాలండి. సో ఆల్మోస్ట్ అందరు మెసేజెస్ కవర్ అయినాయి. ఇప్పటికిప్పుడే సర్దార్గా పంపించారండి, మీరు చదివే తీరుంటుంటే అన్ని కార్యక్రమాలు విన్నంత ఆనందం కలుగుతుంది అంటూ తెలియజేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడైతే సమయం 8 గంటలు కావస్తుంది కాబట్టి సో మనం మీ ఉత్తరాలు కార్యక్రమానికి సైనింగ్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. అండ్ ఎస్, మరికొద్దిసేపట్లో 8 గంటలకు ప్రకటించిన కార్యక్రమం వింటారు. నెక్స్ట్ వీక్ సేమ్ టైం మీ ఉత్తరాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ ఉత్తరాలు.
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, पिछले 12 वर्ष में भारत के शहरों और गांवों के बीच अंतर उल्लेखनीय रूप से कम हुआ. उत्तर प्रदेश के कई जिलों में मूसलाधार वर्षा, तेज वर्षा की आशंका को देखते हुए कई जिलों में स्कूल बंद. छत्तीसगढ़ में पिछले 2 दिन से लगातार वर्षा के कारण राज्य के सभी स्कूल आज बंद. भारत ने खाड़ी, लाल सागर और काला सागर में वाणिज्यिक जहाजों और नाविकों पर बार बार होने वाले हमलों पर चिंता व्यक्त की. सावन बरवाल ने जापान एशियाई खेलों में पुरुषों की मैराथन का रजत पदक जीता और समरकंद में शतरंज ओलंपियाड के 9वें दौर में डी गुकेश के शानदार प्रदर्शन से भारत ने जर्मनी को हराया. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि पिछले 12 वर्ष में भारत के शहरों और गांवों के बीच अंतर उल्लेखनीय रूप से कम हुआ है. उन्होंने ग्रामीण बुनियादी ढांचे में सार्थक सुधारों का उल्लेख करते हुए कहा कि देश में महिलाओं में आत्मनिर्भरता और आर्थिक सशक्तिकरण बढ़ा है. सेवा संकल्प अभियान के अंतर्गत वाराणसी से वडनगर की यात्रा पर निकले सेवा यात्रियों के साथ वर्चुअल माध्यम से बातचीत में प्रधानमंत्री ने सामाजिक सेवा, सामाजिक सुधार और सकारात्मक बदलाव के महत्व पर बल दिया. उन्होंने कहा कि विकसित भारत का लक्ष्य सभी की भागीदारी और योगदान से ही हासिल किया जा सकता है.
2: हमें आत्मनिर्भर भारत बनाना है. चुनौतियां आएगी, चुनौतियों को चुनौती देने का तो संस्कार लेकर के हम चले हैं. इसलिए हमें हर दिन एक नई ऊर्जा लेकर सेवा भाव के साथ राष्ट्र कल्याण, राष्ट्र सेवा का काम, जन सेवा से राष्ट्र सेवा, इस मंत्र को जीना है. इस यात्रा में भी जितने ज्यादा लोगों को सेवा के काम में जोड़ेंगे ये यात्रा उतनी ज्यादा सफल होगी.
1: प्रधानमंत्री मोदी ने बताया कि वडनगर से प्राप्त मूल्यों ने उनके जीवन को आकार दिया है, जबकि काशी से उन्हें जीवन में सेवा मूल्य प्राप्त हुए हैं. प्रधानमंत्री के साथ बातचीत में यात्रियों ने अपने अनुभव साझा किए. श्री मोदी ने यात्रियों से अपने अनुभवों को डायरी में दर्ज करने का आग्रह भी किया. प्रधानमंत्री नरेंद्र मोदी जनसेवा से देश सेवा तथा निर्बाध प्रतिबद्धता के भाव से सार्वजनिक जीवन के 25 वर्ष पूरे कर रहे हैं. प्रधानमंत्री के सेवा और सुशासन के दृष्टिकोण से प्रेरणा लेकर सरकार वर्ष 2047 तक विकसित भारत का लक्ष्य प्राप्त करने के लिए निरंतर कार्य कर रही है. समावेशी विकास और सामाजिक सशक्तिकरण के माध्यम से लोगों के जीवन में बदलाव आ रहा है. आज हमारी विशेष श्रृंखला में समाज के प्रत्येक वर्ग के कल्याण के लिए सरकार की दृढ़ प्रतिबद्धता के साथ कार्य करने की जानकारी दे रहे हैं. नए श्रम संहिताएं सरकार की इस प्रतिबद्धता के साक्षी हैं.
3: नई श्रम संहिताएं कई वर्तमान कानूनों को एकीकृत आधुनिक ढांचे में समाहित करती हैं, जिन्हें कार्यबल में स्पष्टता, स्थिरता और समानता को बढ़ावा देने के लिए डिजाइन किया गया है. श्रम एवं रोजगार मंत्रालय के अनुसार इन सुधारों के अंतर्गत 29 केंद्रीय कानूनों को 4 संहिताओं में समाहित किया गया है. वेतन संहिता न्यूनतम वेतन को सार्वभौमिक बनाती है और समय पर भुगतान सुनिश्चित करती है. औद्योगिक संबंध संहिता विवाद समाधान को सरल बनाती है और नियुक्ति में लचीलापन बढ़ता है. वहीं सामाजिक सुरक्षा संहिता वर्कर्स, प्लेटफॉर्म कर्मियों और संगठित क्षेत्र को सामाजिक सुरक्षा प्रदान करती है. इसी तरह व्यावसायिक सुरक्षा, स्वास्थ्य और कार्य स्थितियां संहिता कार्यस्थल की सुरक्षा और कल्याण मानकों को बेहतर बनाती हैं. ट्राई सिटी बिल्डिंग कामगार यूनियन चंडीगढ़ के प्रधान रामप्रीत शर्मा ने कहा कि नए श्रम कानून श्रमिकों के हित में है.
4: एक यूनियन लीडर के रूप में मेरा अनुभव है कि अच्छी पॉलिसी वही है जिसमें श्रमिक और इंडस्ट्री दोनों साथ साथ विकास करें. उद्योगों के लिए एक महत्वपूर्ण पहलू यह भी है कि वर्किंग अरेंजमेंट में अधिक फ्लेक्सिबिलिटी आई है.
3: ये 4 श्रम संहिताएं भारत के श्रम पारिस्थितिकी तंत्र को आधुनिक बनाने का लक्ष्य रखती हैं, जिससे श्रमिकों और नियोक्ताओं को एक समान नियमों के अंतर्गत लाया जा सका है. अश्विनी कुमार शर्मा, आकाशवाणी समाचार, चंडीगढ़.
1: उत्तर प्रदेश में कई जिलों

0: भी सिर्फ निरीक्षण की बजाय मार्गदर्शन की दिशा में बहुत बड़ा बदलाव है। उद्योगों के लिए एक महत्वपूर्ण पहलू यह भी है कि वर्किंग अरेंजमेंट में अधिक फ्लेक्सिबिलिटी आई है। जबकि प्रति सप्ताह 48 घंटा की सीमा में ओवरटाइम को दोगुना करने का प्रावधान भी है, जिसमें प्रोडक्शन रिक्वायरमेंट के अनुसार बेहतर मैन पावर प्लानिंग संभव हो सकती है।
1: These four labor codes aim to modernize India's labor ecosystem, bringing both workers and employers under a unified set of rules that simplify compliance, ensure safety and increase flexibility in workforce management. For workers, this ensures robust social security, safe workplaces and broader access to benefits. For enterprises, it creates an environment of simplified compliance, standardized processes and a level playing field. Ashwini Kumar Sharma, Kashwani News, Chandigarh.
2: External Affairs Minister Dr. S. Jayashankar has raised concerns over repeated attacks on commercial shipping and seafarers in the Gulf, Red Sea and Black Sea, saying that the attacks were no longer exceptional occurrences. Dr. Jayashankar was addressing the inaugural meeting of the Group of Friends on Safety and Security of Shipping and Seafarers during the 81st session of the United Nations General Assembly in New York.
3: Just 2 days ago, an Antigua and Barbuda flagged bulk carrier, MV Cape Dow, was attacked in the Gulf of Oman. An Indian sailor lost his life. In the last few months, commercial shipping and mariners have been subjected to repeated attacks in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
2: In sports, Indian marathon runner Sawan Barwal created history at the Asian Games 2026 by winning a silver medal in the men's marathon event, ending India's 44-year wait for a podium finish in the discipline. Barwal clocked 2 hours, 11 minutes and 37 seconds to register his personal best and set a new national record in the men's marathon final. He finished behind Japan's Yamashita, who claimed the gold medal after pulling ahead in the closing stages of the race. In FIDE Chess Olympiad, reigning world classical chess champion Dee Gukesh secured a clutch win to help India beat overnight joint topper Germany 2.5 to 1.5 in the ninth round of the men's open section, moving up to second position in the standings. With this win, India rode back into title contention as they are in good position to challenge table toppers Uzbekistan for the title. In the women's section, B. Savita Shree's incredible run of 7 successive wins came to an end but remained unbeaten after a draw against Karimova Guldona of Uzbekistan on the top table. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
4: Thank you, Anuja. The Times of India highlights Prime Minister Modi's virtual interaction with Seva Yatris from Varanasi to Vadnagar to blend social reform with political work rather than focusing only on vote banks. Key trade pacts in mind, Delhi looks at multi-nation visit by PM Modi in December. Destinations may include the US, Canada and at least 2 European countries, writes the Indian Express. The Statesman writes, AIIMS Delhi records over 50 lakh OPD visits, nearly 3 lakh surgeries in a year. A headline in the Economic Times states, rupee recovers as large public sector banks sell dollars. And finally, Hindustan Times and all other dailies carry the news of India ending its wait for gold in shooting. The headline says, shooters strike gold. India scales new heights with its first pole vault medal. And with that, it's back to you, Anuja.
2: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says gap between cities and villages in India has narrowed significantly over past 12 years. Heavy rain slashed several districts of Uttar Pradesh. Schools closed in many districts following alert for heavy downpour. Chhattisgarh government declares holiday today for all schools in the state due to continuous rain over past 2 days. India raises concerns over repeated attacks on commercial shipping and seafarers in Gulf, Red Sea and Black Sea. Sawan Barwal wins silver medal in men's marathon event at Asian Games in Japan, and Dee Gukesh secures India's victory over Germany in ninth round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
5: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.
6: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఉపాధ్యాయుల దినోత్సవం, అమృత్ 2.0 పథకం ప్రాజెక్టులకు భూమి పూజ, విశ్వకర్మ జయంతి, గురజాడ అప్పారావు జయంతి, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు, 9వ జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఈ నెల 1వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని పోతురాజు కాలువ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్దిదారులకు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారులకు పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో సింగనమల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని తెలియజేశారు. యువతరం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 5న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని గురు పూజోత్సవం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో తల్లి తండ్రి తరువాత అత్యున్నత స్థానం గురువుదేనని పేర్కొన్నారు. జిల్లాలో మాతృమరణాలు తగ్గింపులో పలు స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులకు, స్టాఫ్ నర్సులకు క్షేమకర కాన్పులు చేయడంపై శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బందికి మాతృ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మానవతా దృక్పథంతో సేవాభావంతో అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని పలు తాండా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో 35వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 713 మంది లబ్దిదారులకు 7,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ది చేకూరిందని తెలిపారు. అనంతపురం నగరానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజి భరత్ తెలిపారు. ఈ నెల 15న అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 2 ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు చేరేలా 12.27 కిలోమీటర్ల పొడవున కొత్త పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నామని, నగరంలో నీటి కొరత రాకుండా ఉండేందుకు 6 కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి మొత్తం 5,200 కిలోమీటర్ల సామర్థ్యం గల అదనపు నీటి నిల్వను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ప్రతిజ్ఞను అందరిచే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ నినాదంతో పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 కావస్తుంది. మనోరంజనీ కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలను ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనకి సాంగ్ రిక్వెస్ట్ ఉత్తరం ద్వారా పంపిన వారు వెంకటగిరి నుంచి శివకుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అతడు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. ఖచ్చితంగా అండి, మీకోసం అతడు చిత్రం నుంచి పాట ప్రసారం అవుతుంది. మరొక ఉత్తరం కూడా చదివి ఈరోజు శ్రోతలకి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే మనం వినిపిద్దాం. ఎస్, నెక్స్ట్ ఉత్తరం మనకు వచ్చేసి గుడ్లూరు నుంచి పంపించారండి. వంశీకృష్ణ, లక్ష్మీ ప్రసన్న, హరిబాబు, సుజాత వీరందరూ అస్త్రం చిత్రం నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం అస్త్రం చిత్రం నుంచి పాట అయితే ప్రసారం అవుతుంది. సో రెండు పాటలు శ్రోతల కోసం బ్యాక్ టు బ్యాక్ వినేసేయండి.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు, మా ప్రభాత

ప్రసారాలు వింటున్నారు. సమయం 8:50 అవుతుంది. మనమైతే ఉన్నాం మనోరంజని కార్యక్రమంలో. ఉత్తరాల ద్వారా శ్రోతలు మాకు ఉత్తరాలు పంపవలసిన, అదే కోరుకున్న పాట పంపవలసిన చిరునామా అండి మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలుకూరు రోడ్, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు 5240004. ఓకే, తర్వాత ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు గారు ఇంకా వారి మిత్ర బృందం పంపించారండి. మా కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం పాట వచ్చేసింది, మరి వినేద్దామా?

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు. మనమైతే ఉన్నాం ఇప్పుడు మనోరంజనే కార్యక్రమంలో. కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా ఆరుకొరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ తర్వాత ఉత్తరం మనకు పంపిన వారు రాంబాబు గారు మరియు సాహితి.

లక్ష్మి గారు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న చిత్రం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుంచి ఇది నా ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అని అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, బెన్నీ డయాల్ ఇంకా క్రిష్ ఆలపించిన ఈ గీతం, వేటూరి రచన, హరిశ్ చేరాజ్ గారి సంగీతం, విని ఆనందించండి.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు ఇప్పటి వరకు మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా వారు కోరిన సినీ గీతాలు విన్నారు. సమయం 9:01 దాటింది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం హలో అభిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
4: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
5: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
4: అవునా? ఎందుకు?
5: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
4: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
6: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
4: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
7: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
3: సో హలో అభిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమంలో ఒక మంచి పాటతో అయితే మనం మొదలెట్టేద్దాం. సీతారామం చిత్రం నుంచి

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై మా ప్రభాత ప్రసారాలు. మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఎప్పుడైతే మనం వచ్చేసాం హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి, కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233100 నంబర్లకు కాల్ చేసి వినవచ్చు. అండ్ కార్యక్రమంలో మనం మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు
1: సార్? ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ సార్. నరసింహప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి. జాకిర్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు
1: సార్? ఈ రోజు అన్నమయ్యలో ఆ పాట వినిపించండి సార్.
0: ఖచ్చితంగా అండి, మీరు కోరుకున్న పాట అయితే వినిపిస్తాను
1: అందరి కోసం సార్, మా ఫ్రెండ్స్ అందరి కోసం.
0: వెరీ గుడ్ అండి, సో వినిద్దామా మరి పాట?
1: విన్నాం సార్.
0: ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

0: శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా ఒకరికొన్న సన్నిహితులు వింటూ వాళ్ళని చేస్తున్నారు. అండ్ తర్వాత కలర్తో మనం మాట్లాడదాం. హలో హలో
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: కాబూల్ అడవుల గ్రామం నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు. శ్రోతలకు ముఖ్యంగా మన అనౌన్సర్లకు గౌరవనీయులైన నరసింహ సార్ గారికి నమస్కారములు.
0: నమస్కారం అండి వెంకటేశ్వర్లు.
1: చాలా గ్యాప్ వచ్చింది మన మధ్య.
0: అవునా?
1: రెండు మూడు వారాలు వచ్చింది.
0: చెప్పండి.
1: మీతో మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయింది. అప్పుడు ప్రోగ్రామ్ కూడా తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు కాబట్టి కొంచెం దూరం అయిపోయినా అభివృద్ధి ప్రోగ్రామ్ కి.
0: లేదు, ఇప్పుడు దగ్గరగానే ఉంటారు కానీ మీరు చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట విందాం? పాట
1: ఈ రోజు భక్తి పాట వరకు ఇందాక మన మిత్రుడు జాగిర్ పాట వినిపించాడు కాబట్టి ఈ రోజు నిండు మనసుల సినిమాలో ఆపద ముక్కుల వాడ ఓ శ్రీనివాస పాట కావాలి సార్.
0: ఇది కూడా భక్తి పాటే కదా.
1: చాలా ఆపదలో ఉన్న సార్ మనం, ఇప్పుడు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. బియ్యం ధరలు కూడా బాగా పెరిగిపోయింది సార్. ఆకాశం అంత ఎత్తుగా
0: పాట వచ్చేసింది. విందామా?
1: ఏ సార్
0: పాట వచ్చేసింది, వినేద్దాం.

0: శ్రోతలు హలో అభిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా వరకు వరకున్న సినీగీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, చెప్పండి మీ పేరు. వీరయ్య గారు బాగున్నారా? చెప్పండి. చాలా బాగున్నాం అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినేద్దాం?
1: ప్రేమాభిషేకం సార్, నాగేశ్వరరావు గారి.
0: నాగేశ్వరరావు గారి ప్రేమాభిషేకం.
1: తారలు దిగి వచ్చిన వేళ.
0: ఒక్క నిమిషం అండి. ఓకే, కోరుతున్న శ్రోతలు ఉన్నారా?
1: సార్ ముందున్న అందరి కోసం సార్.
0: ప్రేమాభిషేకం. ఓకే, సో మీ పాట అయితే వినిపిస్తాను.
1: ధన్యవాదాలు.
0: ఓకే, మరొక శ్రోతతో కూడా మాట్లాడి ఈ పాట కూడా వస్తుంది. ఓకే, వింటూనే ఉండండి కార్యక్రమం. ఓకేనా? రైట్ అండి, ధన్యవాదాలు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
2: హలో హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు. మీరు ఎక్కడ? మస్తానయ్య గారు, చెప్పండి.
2: సార్, ఈరోజు మా కొడుకు పుట్టినరోజు సార్. రాజేష్ టీచర్
0: ఓకే అండి, ఒక మంచి పాట అయితే మీరు కోరారు, తప్పకుండా మీరు కోరుకున్న పాట ప్రసారం అవుతుంది. ఓకే ఓకే అండి. కార్యక్రమంలో మనం మరొక శ్రోతను పలకరిద్దాం, ఎందుకంటే మనకు మస్తానయ్య గారు ఏదో ఒక పాట అంటున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా ఇంకొక శ్రోత కూడా మనం అవకాశం ఇచ్చే వెసులుబాటు అయితే ఇప్పుడు దొరికింది మనకి. హలో హలో లైన్ కట్ అయిపోయినట్టుంది. సో మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో బ్రిడ్జ్ లైఫ్ ఫోన్ కార్యక్రమం. కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233100 నెంబర్లకు కాల్ చేసి వినేయచ్చు. హలో హలో
3: హలో
0: నమస్తే అండి, చెప్పండి.
3: కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం తంగరడన గ్రామం హర్నాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు సార్?
3: బాగున్నాను సార్. మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ కూడా నమస్కారం సార్.
0: నమస్కారాలు అండి.
3: గోరింటాక్ సార్ సినిమా పేరు.
0: ఓకే.
3: కొమ్మ కొమ్మకు సన్నాయి అనే పాట ఉంటారు సార్.
0: కొమ్మ కొమ్మకు సన్నాయి అనే పాట.
3: అవును సార్, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటిని అందరి కోసం సార్.
0: తప్పకుండా అండి. గోరింటాక్.
3: అవును సార్. శోభన్ బాబు సార్.
0: శోభన్ బాబు గోరింటాక్. ఓకే.
3: అవును సార్.
0: ఇంకా వేరే యాక్టర్ కూడా గోరింటాక్ మూవీ ఉందా?
3: రాజశేఖర్ సార్.
0: ఓకే, సో అందులో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి.
3: అవును సార్. శోభన్ బాబు సార్ ఇది.
0: ఓకే అండి, సో వచ్చేస్తుంది మరి వినేస్తారా?
3: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో బ్రిడ్జి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు 0861233300 నెంబర్లకు కాల్ చేసి వారు కోరుకున్న పాటలు అయితే వినేస్తున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో
0: హలో బ్రిడ్జి కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ నరసింహ గారు.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం, భూమిదేని లక్ష్మీనారాయణ సార్.
0: లక్ష్మీనారాయణ గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం
1: సార్? మాకు కృష్ణ గారు నటించిన సినిమా నుంచి పాట కావాలి సార్. బండోడు గుండమ్మ సినిమా పేరు.
0: బండోడా?
1: బండోడు గుండమ్మ.
0: బండోడు గుండమ్మ, ఏ పాట కావాలి ఈ సినిమా నుంచి?
1: అందులో దిక్కుల కవతల చుక్కల కివతల అనే పాట ఉంటాయి సార్.
0: దిక్కుల కవతల చుక్కల కివతల, ఓకే, వినోదం మరి పాటని కోరుతున్న శ్రోతలు ఉన్నారా
1: ఈ టైంలో వింటున్న అందరి కోసం సార్?
0: ఓకే అండి, సో పాట వచ్చేస్తుంది మరి వినేసేయండి.

0: శ్రోతలు, హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నారాయణ సార్, రాపూర్. మరి
0: రాపూర్ నారాయణ గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: F3.
0: ఎప్పుడు F3?
1: ల్యాప్టాప్. అది మ్యూజిక్ బాగుంది సార్, అందుకోసం.
0: ఓకే అండి, ల్యాప్టాప్ ల్యాప్టాప్ వచ్చేస్తుంది చూడండి అయితే.
1: సరే సార్,
0: ఓకే అండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ.

0: హలో అభిరుచి. శ్రోతలు, ఇప్పటి వరకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా వరకొరుకున్న సినీ గీతాలు విని ఆనందించారు. సమయం 9:30 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన, అనంతరం హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమం ప్రసారం అవుతుంది.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు

0: మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 9:30 దాటింది. హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమానికి స్వాగతం. సో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినబోతున్నారు. మీరు కూడా మీరు కోరుకున్న పాట మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో 10 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు సాంగ్ రిక్వెస్ట్ చేయాల్సిన మా వాట్సాప్ నంబర్ 7901084415. నంబర్ మరొకసారి 7901084415. ఎస్. సో ఇంకా షో మొదలెడదాం. 8:14 మెసేజ్ పంపించున్నారు రిక్వెస్ట్. హాయ్ హలో గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం అంటూ నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మా అందరి కోసం పసివాడి ప్రాణం మూవీ నుంచి ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. ఈరోజు ఈయన కాలర్లో కూడా కలిసింది, ఏదో ఒక పాట అన్నారు. సో ఇంకా ఏదో ఒక విశేషం కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో మస్తానయ్య గారు సంతోషం. సో మీరు అడిగిన చిత్రం పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఏమైనా పాట అడిగారండి. అసలు నిజంగా సో ఈ పాట ఒకప్పట్లో ఒక ఊపు ఊపిస్తుంది నిజంగా. సో మీరు కోరుకున్న పాట కాశ్మీరు లోయలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు ఈ పాటను, జానకి గారు గొంతు కలిపారు, వేటూరి రచన, చక్రవర్తి సంగీతం. విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై మా ప్రభాత ప్రసారాలు. కార్యక్రమంలో భాగంగా మనం ఎప్పుడైతే ఉన్నాం, హలో పిరిచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమంలో. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్కి మెసేజ్ చేసి వారు కోరుకున్న పాటలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మనం మెసేజ్ అయితే చదువుదాం. ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాట అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి డమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షేత్, సాయి రిక్విత్, వీరందరూ ప్రేమాభిషేకం చిత్రం నుంచి అడుగుతున్నారు. ఇందాక వేదపాలెం వీరయ్య గారు కూడా ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను అడిగారు, ఆల్రెడీ ప్లే చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకు మెసేజ్ పంపించిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగారవి, రేష్మ, రేయాన్స్, లక్కీ. వీరు అడుగుతున్న చిత్రం బబ్రువాహన అంట. ఏమో ఈ పాట, ఓకే సో పాత పాట అండి అంటూ వినిపించండి అంటూ అడుగుతున్నారు. సో డెఫినెట్గా ట్రై చేద్దామండి. ఓకే నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకు చాలా పెద్ద మెసేజ్ పంపించారు సోమనాథన్ జనార్దన్ రావు గారు. తిరుమలలో జరిగిన శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి జరిగిన వివిధ రకాల వాహన సేవల గురించి వ్యాఖ్యాతలు అందించిన వ్యాఖ్యానం విన్నాం. చక్కగా వింటుంటే స్వామిని చూసి తరించిన అనుభూతి కలిగింది అంటూ జనార్దన్ రావు గారు పంపించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన సింహపురి వారికి మా ధన్యవాదాలు అంటూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదులుకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి వారు వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ పంపించారు. బట్ సినిమా పాట ఏది అడుగుతున్నారు, ఓకే అన్నమయ్య సినిమా నుండి ఒక మంచి పాట అంటున్నారు. ఓకే మీరు అడిగిన పాట కూడా జాకీర్ గారు ఇందాక హలో బ్రిచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అడిగారు, ఆ పాట ఆల్రెడీ ప్లే చేసామండి, నిగమా నిగమాన్సవన్నీ అనే పాట. ఎనీవేస్ సో మనం నెక్స్ట్ మెసేజ్కి అయితే వెళ్దాం. ఈ మెసేజ్ మనకు జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి పంపించారండి. నమస్తే, మాకోసం స్టూడెంట్ నంబర్ మూవీలో ఏదో ఒక పాట అంటూ అడుగుతున్నారు. సో ట్రై చేద్దామండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా మనకు కర్ణాటక రాష్ట్రం నుంచే, కర్ణాటక స్టేట్ నుంచే వస్తున్న మెసేజెస్. పెద్దనపల్లి నుంచి పంపించారు, మా కోసం శివ మూవీ నుంచి సరసాలు చాలు శ్రీవారు అనే పాటను వినిపించండి అంటూ సుబ్రహ్మణ్య గారు పంపించారండి. సో వీరి కోసం మనోజానికి ఆలపించిన పాట సీతారామశాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం, విని ఆనందించండి.

శివ చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులంతా కోరుతున్న పాట ఈడియట్ చిత్రం నుంచి చూపులతో అనే పాటని అడుగుతున్నారు. ఈ పాట ఆలపించిన వారు శంకర్ మహాదేవన్, సంగీతం అందించిన వారు చక్రి.

కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్నవారు హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ మరియు సుప్రియ. మా కోసం RX 100 చిత్రం నుంచి తిన్న ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ చక్కని గీతం మీకోసం.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. ఎస్, ఇప్పుడు మనం 9:53 అయిపోతుంది. హలో అభిరుచి, వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమంలోనూ చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి. అండ్ ఆ మెసేజెస్ అన్నీ ఒకసారి కవర్ చేద్దాం. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి మా పాట కావాలి అంటూ అడుగుతున్నారు తుమ్మల చెల్లి గోపినాథ్, యశ్వంత్ బుచ్చిరెడ్డిపాల నుంచి. అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్ మీద మహాదేవ్, మాకోసం ఏదైనా ఒక మంచి పాట మా పేర్లు మాత్రం చదవండి అంటూ అడుగుతున్నారు. చదివేశానండి మీ పేర్లు. అలాగే ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు దసరా మూవీ నుంచి పాటను అడుగుతున్నారు. ఇంకా హితేంద్ర దాస్ ఓకే అస్సాం స్టేట్ నుంచి పంపించారండి, ఎనీ సాంగ్ రీడ్ అవుట్ మై నేమ్ ప్లీజ్ ఆజయ్ జీ అంటున్నారు హితేంద్ర దాస్ జీ, అడిగి ఆప్కే నామ్. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపిన వారు, గుడ్ మార్నింగ్, హలో వాట్సాప్ అభిరుచి అంటూ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి బొమ్మిదిన లక్ష్మీనారాయణ విజయ, అభినయ్ సాయి కిరణ్, కుబేర చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. సో నెక్స్ట్ మనకి మెసేజ్ పంపించిన వారు బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, వనజల్లు ఉంటే ఎముడికి ఊరు చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. సో ప్రతిసారి ఇదే పాట అడుగుతారా మీరు? ఓకే, నెక్స్ట్ సాంగ్ అయితే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఈ పాట ప్రసారం చేసేదానికి, ఎందుకంటే ఇప్పుడు వాన కూడా లేదు కాబట్టి. సో నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోదాం. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితరాజ్, సునీతరాజ్, భానురాజ్, అమిత ఖన్నా, అమ్మి, సో వీరందరూ రాజా మూవీ నుంచి పాటను అడుగుతున్నారు. అలాగే ఇద్దరు అసాధ్యులే చిత్రం నుంచి పాట వాన పాట అడుగుతున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మురుపల నుండి పంతాడు శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు, మల్లెపూలు గొల్లు మొన్నవి అనే పాట అనుబంధం చిత్రం నుంచి కావాలంట. నిజామాబాద్ జిల్లా తాళ్ళారాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. నెక్స్ట్ మెసేజ్ మనకు నెల్లూరు సింహపురి వారికి గుడ్ మార్నింగ్ అంటూ యమజాతకుడు చిత్రం నుంచి డింగ్ డాంగ్ సంగాలంట దస్తగిరి గారికి. ఓకే అండి, ట్రై చేద్దాం. పొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ మనతో పంచుకుంటున్నారు. అలాగే పాలెంపోలయ్య నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పంపించారు, ఈరోజు నేను నచ్చిన పాట, నాకు నచ్చిన పాట నేను అడుగుతున్నా అంటూ శంకర వరప్రసాద్ మూవీ నుంచి శశిరేఖ పాట అడుగుతున్నారు. నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి మనకు ఠాగూర్ చిత్రం నుంచి పాట కావాలంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజ్ గారు అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ మెసేజ్, మా పాట వినిపించండి సార్ అంటూ సంతోష్ సుప్రియ అడుగుతున్నారు, వినిపించేశాం కదా. నెక్స్ట్ వేటగాడి సినిమా నుంచి పుట్టింటోళ్ళు తరిమేశారని పాట కావాలంటూ పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్ ఇవరంతా కోరుతున్నారు. అలాగే నెక్స్ట్ మెసేజ్ వరంగల్ జిల్లా నుంచి పంపించారండి, మోహన్, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర, మాకోసం మాయదారి మల్లిగాడు సినిమా నుంచి అంటున్నారు. అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు సాంగ్ రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి భవానీపేట గ్రామం నుంచి అయితే మనకి సాంగ్ రిక్వెస్ట్ కోసం పంపించారు. అలాగే మంచిర్యాల నుంచి చంద్రముగలి, పద్మరాణి, అక్షర కృప కూడా మనకి దృశ్యం చిత్రం నుంచి పాట ఆడుతున్నారు. అలాగే ఎందుకంటే నాగేశ్వరరావు గారు మనకి సాంగ్ రిక్వెస్ట్ పంపించారు. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ వీరందరూ కూడా పంపించారు. సో మనకున్న సమయభావం వల్ల కొద్దిసేపు అంటే కొన్ని పాటలు మాత్రమే మనం వినగలం. కర్ణాటక రాజ్యం అలగా ప్రోగ్రామం హసూరు తాలూకా చామరాజనగర్ జిల్లా నుంచి పూర్ణ, చంద్ర, తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చగౌడ, కెంపం, వీళ్ళందరూ నిలయ కళాకారులకు అర్చులు ఆకాశవాణి వింటున్న అందరికీ నమస్కారాలు అంటున్నారు. సో ఏం పర్లేదండి, మీరు అడిగిన పాట మరొకసారి ప్రయత్నం చేద్దాం ప్రసారం చేసేదానికి. సో ప్రస్తుతానికైతే మీ అందరి కోసం చూడాలని ఉంది చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి.

శ్రోతలు, ఇప్పటి వరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. సమయం 9:59 దాటి 27 సెకండ్లు అవుతుంది. సో మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి 10 గంటలకు వసతైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 10:15 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. ఇంతటితో ఈనాటి మన ప్రభాత ప్రసారాలు ముగిస్తూ సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 130 దేశాలకు చెందిన నాయకులు ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం

0: కొనసాగుతున్న యుద్దాలు, అంతర్జాతీయ చట్టాలు, బహుపాక్షిక వ్యవస్థ భవిష్యత్తు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, ప్రపంచ ఆరోగ్యం వంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ద పరిస్థితి, గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి అంశాలు కూడా ప్రపంచ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, ఆ దేశం ముప్పుగా మారుతోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. హార్మో జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
1: మేబీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ ఆర్ ఈవెన్ ది వరల్డ్ వుడ్ యు ఐ అన్నిహిలేట్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ అండ్ డు ఇట్ క్విక్లీ నెవర్ గివింగ్ దెం ఎ ఛాన్స్ టు కిల్ అండ్ డిస్ట్రాయ్ పీపుల్ అండ్ కంట్రీస్ అగైన్ డు ఐ డ్రైవ్ దెం ఇంటూ హెల్ విత్ నో ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అండ్ నో హోప్ ఆఫ్ ఫ్యూచర్ గ్రేట్నెస్ ఆర్ జనరేషన్స్ బట్ ఐ బిలీవ్ విల్ మేక్ ఎ డీల్ రైట్ ఆఫ్టర్ ది ఎలక్షన్ because it doesn't make sense for them not to. They're waiting to see how I do in the midterm election. I call on all nations to join us in enforcing the complete economic isolation of Iran until they stop their attacks on commercial shipping, relinquish their nuclear ambitions, and cease their support of terror.
0: అదే విధంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధుల బృందం ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బదులిచ్చారు. తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండానే అమెరికా తమపై దాడులకు దిగుతోందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని తెలిపారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్ధాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడానికి తాము 7 రోజుల ప్రణాళికను ప్రతిపాదించామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తెలిపారు. ఈ ప్రణాళికలో హార్మో జలసంధిని తిరిగి తెరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా సమగ్ర చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా ఈ ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్ధరించాలంటే ఇరాన్పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేస్తున్నారు. రియాద్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల హౌతీలు దాడులు జరిపారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, హౌతీ దాడులకు గట్టి బదులిస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్ ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల్లో హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అలాగే హౌతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇక గాజాలో మానవతా పరిస్థితి అంతర్జాతీయ సమాజానికి ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా గాజా పరిస్థితిపై ప్రపంచ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ, మానవతా సహాయం, పౌరుల రక్షణ, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారం వంటి అంశాలపై వివిధ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ గాజాపై జరుగుతున్న దౌత్య ప్రయత్నాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదన్నారు. కనీసం మానవతా సహాయం కూడా అందలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది పాలెస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మాక్రాన్ ప్రస్తావించారు. కేవలం గుర్తింపుతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. అలాగే హార్మో జలసంధిపై కూడా ఎమాన్యుయల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మో జలసంధిని ఏ దేశం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని మాక్రాన్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జలమార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణమే తెరవడం అత్యంత ప్రాధాన్యత అంశమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. ఇక గాజా ఆర్థిక వ్యవస్థపై కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ విధ్వంసం కారణంగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినడంతో ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి సుమారు $71.5 బిలియన్ అవసరం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి కేవలం తక్షణ మానవతా సహాయంతో పరిష్కరించలేనిదని, దీర్ఘకాలిక పునర్నిర్మాణం, మౌలిక వసతుల పునరుద్ధరణ కూడా అవసరమని వెల్లడించింది. ఇక ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు

0: కూడా కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ అణుముప్పుపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా 7 వేర్వేరు యుద్దాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తు చేశారు. న్యూజెర్సీ రాష్ట్రం పరిమాణంలో ఉన్న ఇజ్రాయెల్ 7 యుద్దాలను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అమెరికా మద్దతుతో ఇరాన్ సైనిక బలగాలను, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇజ్రాయెల్ పై వస్తున్న వలసవాద ఆరోపణలను నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరబ్ దేశాల భూభాగంతో పోలిస్తే ఇజ్రాయెల్ కేవలం 0.3% మాత్రమే ఉందని, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృత్రిమ మేధస్సుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఈ భద్రతా మండలి సమావేశానికి హాజరై ఏఐ వ్యవస్థ వల్ల కలిగే భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐను సక్రమంగా నిర్వహించకపోతే మానవాళికి విస్తృతమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమడోయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం సాంకేతిక రంగానికి సంబంధించిన అంశంగా కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రత, సమాచార వ్యవస్థలతో ముడిపడిన అంశంగా మారుతోందన్నారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వినియోగం, అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థలపై చర్చలు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
1: I believe that this is the most important global security issue facing the world today. For all the differences of the people in this room, we must put aside those differences in order to confront this global opportunity and global threat that is being presented to us at the same time. No leader, no company, and no nation can manage this alone. We commit to working with governments in this room on this urgent work.
0: ఏక ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఏఐలో అపారమైన అవకాశాలతో పాటు ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. కొద్ది మంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తివంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ పోటీలో గెలవాలనే ఉద్దేశంతో భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఏఐ అభివృద్ధి వేగంగా సాగినప్పటికీ ఏం జరుగుతోందో మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.
2: I believe there are two ways that AI progress could go very badly that we have to avoid. First, we could lose control of the future to AI. The risk is that it moves so fast that people can no longer follow what's happening or intervene when needed. This would obviously be terrible. The industry must not accept too much technological risk just because the benefits are too great and that they feel too important to slow down. Being companies in a competitive race is not a reason to make rash decisions.
0: వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఈ వారం అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలిచింది. నేపాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలను ఆ దేశ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రపంచానికి హెచ్చరికగా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీత వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం వంటి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం, వాతావరణ నిధులు, విపత్తు నిరోధక మౌలిక వసతులు అవసరమని ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈ విస్తృతమైన వాతావరణ సంక్షోభాన్ని కూడా ప్రస్తావించింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు, చిన్న ద్వీప దేశాలు, తక్కువ ఎత్తులో ఉన్న జనావాసాలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించేందుకు దీర్ఘకాలిక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ఐక్యరాజ్యసమితి వేదిక స్పష్టం చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన పార్ట్నర్స్ ఫర్ మల్టీ లేటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా, పారదర్శకంగా మార్చేందుకు సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
3: లెఫ్ట్ అన్చెక్డ్ ఇట్ వుడ్ కాల్ ఇన్ టు క్వశ్చన్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ దాట్ ఈస్ వై ఇట్ ఈస్ సో ఎసెన్షియల్ దట్ మల్టీలాటరలిజం అసర్ట్స్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ అట్ దిస్ జంక్చర్ అట్ స్టేక్ హియర్ ఆర్ వెరీ రియల్ ఇష్యూస్ not just words and expressions. The future of peace and international security, of climate action and climate justice, of emerging technologies and development finance, of countering terrorism and strengthening supply chains, and of ensuring disaster resilience and preparing for pandemics. All depend on a will to cooperate.
0: అంతర్జాతీయ వ్యవస్థ సాధించిన విజయాల్లో చాలా వరకు సామూహిక కృషి వల్లే సాధ్యమైందని జయశంకర్ గుర్తు చేశారు. మరింత మెరుగుదల దిశగా కృషి చేస్తూనే ఇప్పటికే సాధించిన విజయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థికమనే సంక్షోభాలపై దృష్టి పెట్టాలన్నారు. రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ విజయం సాధించింది. యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమాకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిపత్యం సాధించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని 3 అంతుల మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి 3 రోజుల పాటు ఆఫ్లైన్ తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్లైన్ ఓటింగ్ కూడా అవకాశం కల్పించారు. ఇక రష్యా ఆక్రమించుకున్న 4 యుక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోను పోలింగ్ నిర్వహించారు. దీనిని యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘన విజయం తమ విధానాలకు ప్రజా మద్దతును తెలియజేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. పోలింగ్ సమయంలో రష్యాపై 1100 డ్రోన్లతో దాడులు చేసింది. మాస్కో నగరంపై 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. ఒక చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమైందని, అలాగే 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారని రష్యా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ జరిపిన ఈ దాడుల్లో 6 పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటించి సెప్టెంబర్ 24 ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, అంతర్జాతీయ భద్రత, ఇరాన్ యుద్దం వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ సమావేశం అనంతరం తక్షణ కీలక ఒప్పందం ఏదే కుదిరినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికా చైనా ట్రేడ్ అగ్రిమెంట్ ను జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని మాత్రం ఒక ప్రకటన వెలువడింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్థిక సేవల రంగంలో మరిన్ని ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాల్లో వాణిజ్యమే కాకుండా కృత్రిమ మేధస్సు, సాంకేతిక ఆధిపత్యం, తైవాన్, సరఫరా గొలుసులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా అమెరికా సంబంధాలను ముందుకు నడిపేందుకు పలు అంశాలపై తామిరువురం ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ తో లోతైన చర్చలు జరిగాయని ఆయన వివరించారు. పలు అంశాలపై ఇరు దేశాది నేతలు ఉమ్మడి అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. ఇది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన చైనా అమెరికా సంబంధానికి కొత్త బలాన్ని చేకూర్చుందని చెప్పారు. చైనా అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. తూర్పు ఆసియాలో కూడా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా సెప్టెంబర్ 20 తూర్పు తీర ప్రాంతం నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. సుమారు 1 వారంలోనే ఇది 2వ సారి క్షిపణి పరీక్షలు జరగడమని ఆ దేశాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం కారణంగా కొరియా ద్వీపకల్పంలో భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ఈ వారం కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య యుద్దం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అమెరికా చైనా వాణిజ్య సంబంధాల్లో తాత్కాలిక సంధి పొడిగింపు ప్రపంచ మార్కెట్లకు కొంతమేర ఉపశమనం కలిగించాయి. ఇక ఐరోపాలో కూడా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ భారీ బడ్జెట్ లోటును తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు యూరోపియన్ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే తిథి

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా హర్విల్ ప్రోగ్రామ్ లో, 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు ఏంటి అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజెస్ పంపించారు. సో ఎవరెవరు పంపించారో చూద్దాం, ఎంతమంది రైట్ పంపించారు ఎంతమంది రాంగ్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలం నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు, నేను చాలా బాగున్నానండి అండ్ మీరు ఎలా ఉన్నారు అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు మీరు అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే హాయ్ దీపు అంటూ మధుసూదన్ రెడ్డి పాపిని పాల్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నా ఆన్సర్ దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ పంపించేస్తున్నారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు కొనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావ్ బెంగళూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు వరుణ 2026 అనమాట. సో ఆన్సర్ వరుణ 2026. సో చాలా మంది ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎనివే మరి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ హరివిల్లిలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే సో నేను లాస్ట్ టైం ఈయన గురించి ఒక క్వశ్చన్ కూడా అడిగాను కదా, ఆయనే సరెం విశ్వేశ్వరయ్య గారు అనమాట. సో ఆయన గురించి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. సరెం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో

వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం మొన్న మార్వెల్ ప్రోగ్రామ్ లో సో సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, ఏంటి అంటే సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరు పంపించారో చూద్దాం. నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దబ్బరు నుండి బండారు త్రిమూర్తులు గారు, గుప్తా గారు, అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ పంపిస్తున్నారు, 8 రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురళీ గారు పంపిస్తున్నారు, హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, బట్ అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించలేదు. అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్.

పంపించేశారు, బట్ మీ పేరు పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక మధుసూదన్ రెడ్డి గారు పాపిని పాల్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ పంపిస్తున్నారు కిషోర్ కుమార్ గారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ రేడియో మిత్రులకి శుభదినం అంటూ కోటా శ్రీమన్నారాయణమూర్తి, కోటా సుజాత, కోటా సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డన్నీ ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM ప్యూర్ ఆర్జే డిపో.

0: ಎಂದು ಕೆಂಕ ಎಂದು ಕೆಂಕ.
1: ವಿಂಟನಾರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
2: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 5 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా, ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్ బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: ఆర్బిఐ అంటుంది బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
6: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అడిగేశాను కదా, సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో కొంతమంది నేమ్స్ అయితే ఆల్రెడీ షేర్ చేశాను, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భారత్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి లేఖన గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక సరేం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని అడిగాను కదా, సో భారతరత్న లభించింది అనమాట. సో భారతరత్న ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ లోకి ఎంటర్ అయిపోయాం హరివిల్లి ప్రోగ్రామ్ లో. ఇవాళ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సి నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో అడిగాను కదా సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి. సో చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినమాట. మేబీ మన సెప్టెంబర్ 23న డే స్పెషల్ లో మీరు అందరూ వినుంటారు అనుకుంటా. ఎనీవే ఎవరు పంపించారు చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దామోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయిబాచిత్, సాయి రిక్వీత్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాప్తాడ్ మండలం మారూరు గ్రామం నుంచి లక్ష్మీ నారాయణమ్మ, నారాయణ స్వామి, చరణ్, మధు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే కొనకొండ్ల రమణారావు, కవిత, జోస్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, కె రవీంద్రారెడ్డి గారు పంపిస్తున్నారు. సర్వేపల్లి లాస్ట్ క్వశ్చన్ అంటూ ఓకే ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి అన్నిటికీ కలిపి ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయలక్ష్మి పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాన్స్, రుత్విక పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ సంధ్య గారు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పంపిస్తున్నారు శివదాసు రెడ్డి.

కుటుంబ సభ్యులందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబిక భవానీపురం నుంచి పంపిస్తున్నారు. సో అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక కిషోర్ గారు నంద్యాల నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే జి వెంకట సుబ్బయ్య గారు సున్నిపల్లి మండలం పెదనేని కలవ ఈడిపల్లి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో దీపు మేడం శుభోదయం అంటూ గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ తెలీదు అంటూ చక్కగా ఆన్సర్ పంపించారనమాట. ఎవరు అంటే కనుక ఏ సుకన్య గారు గుంతకల్లు నుంచి, ఏం పర్వాలేదు ఆన్సర్ నేను రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందలపల్లి గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వి రాఘవమ్మ సాయిరేఖ మోనిక పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏం పంపించలేదు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం నుంచి జోరుగా హుషారు చాలా మంచి విషయాలు చెప్పారు, తన కోపమే తన శత్రువు అంటూ పంపిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరైతే నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే లెక్కన శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పప్పినిపాల్యం నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. సో ఈ రోజు అడగలేదు నేను, సెప్టెంబర్ 23న అడిగాను అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్ అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం అనమాట. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ గా సెప్టెంబర్ 23న ఆ దినోత్సవాన్ని అయితే గనక నిర్వహిస్తారనమాట. మరి స్టూడియోలో టైం చూస్తే 11:48:20 కావస్తుంది. సో ఈ రోజుకి మీ ఆర్జే దీప్ అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. బోల్డ్ అనే విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా అందరూ ఫాలో అవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీప్ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: Bharti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలప్రగడ. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 రోజులుగా సముద్రంపై వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం ఇవ్వాలని, హీరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన దిగువన 2 బ్యారేజీలు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు, మరో 3 గాయపడ్డారు. లారీని కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

గోదావరికి వరద పెరుగుతోందని, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. ఓర్వకల్ విమానాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ల శిక్షణ కేంద్రం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుము ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని వెల్లడించాయి. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2:11:37 వ్యవధిలో రేసును ముగించి రాజధాని కైవసం చేసుకున్నాడు. కేవలం 48 సెకండ్ల తేడాతో సావన్ పసిడి పతకాన్ని కోల్పోయాడు. మరోవైపు కబడ్డీలో భారత మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో ఇరాన్ను ఓడించింది. దీంతో భారత్ ఇప్పటి వరకు 26 పతకాలు సాధించినట్లయింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం వెల్ మీడియా ఫ్రెండ్స్ మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోల సమయం చూస్తే 11:09. మరి ఈ టైంలో మనమంతా సినిమా కబుర్లంటూ మన సినిమా వర్గాల్లో వస్తున్నటువంటి సినిమా వార్తల గురించి మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా. అందుకే మీకోసం ఎన్నో వార్తలనైతే సేకరించి పట్టుకొచ్చేసాను, వాటన్నిటిని మీతో పంచుకుంటాను. అందుకంటే ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ ని. మరి ఇప్పుడైతే వస్తున్న సాంగ్ మీకోసం రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: డియర్ ఫ్రెండ్స్, మీరంత ఆక్షన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో ఈ రోజు నేను చెప్పబోతున్న మొట్టమొదటి సినిమా కబురు ఏంటంటే, భయ్యా చాలా పెద్ద న్యూసే, మంచి న్యూసే. ఇంతకీ ఏంటి అంటే, మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అలాగే డైరెక్టర్ హనూర్ రాఘవపూడి ఈ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చినా కూడా అది ప్రభాస్ అభిమానులకి అట్లాగే సినిమా అభిమానులకు ఒక పెద్ద పండుగ లాంటిదండి. ఇప్పుడు సినిమా సర్కిల్ వినిపిస్తున్న ఆ వార్త ఏంటి అంటే, అక్టోబర్ నెలలో టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. అంతేకాకుండా ఒక క్రేజీ స్టార్ హీరోను కూడా ఈ మూవీ టీమ్ లోకి ఒక క్యామియో పాత్ర కోసం ప్రవేశపెట్టబోతున్నారట. అది ఎవరు ఏంటి అనే విషయం బయటికి రివీల్ చేయకపోయినా కూడా వెండి తెర మీద చూసి మనం మంచి థ్రిల్ గా గురయ్యేలాగా పాత్ర ఉండబోతుందట. మరి ఎటువంటి క్యారెక్టర్ లోకి ఎవరిని తీసుకొస్తున్నారు, అది చూపించేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలి అంటే సినిమా మొత్తం అంతా పూర్తయిపోయి మనం వెండి తెర మీద చూసి ఆశ్చర్యపోవాల్సిందనమాట. ఇంతకి ఎవరు ఏమైనా కానీ పర్లేభయ్య, సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి అయితే అభిమానులు సిద్ధంగా ఉన్నారు అదనమాట సంగతి. మరి మీరు కూడా ఎదుర్కొన్నారు కదా, అదే కదా. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ రాజసాబ్ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: He got flow, we got style. Make it move with a smile. Everybody's a bus side, watch out coming to vibe.

వెల్మడే ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్చం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరునాం సినిమా కబుర్లలో మరిప్పు నెక్స్ట్ మీకు సరిపోతున్న మరొక సినిమా కబురు ఏమిటి అంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మన జక్కన రాజమౌళి గారి కాంబినేషన్ రాబోతున్న చిత్రం వారణాసి. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ నుంచి మహేష్ బాబు గారు పాత్ర పూర్తి చేసుకుని కాస్త ఆ మూవీ లుక్ నుంచి చేంజ్ అయినట్టుగా సమాచారం ఆల్రెడీ మనకి వినిపించేస్తుంది. ఇప్పుడు మరొక కొత్త న్యూస్ ఏంటి అంటే, ఈ సినిమా కథ గురించి ఒక 3 నిమిషాల నేపథ్య గీతాన్ని విత్ గ్రాఫిక్స్ తో కలిపి అభిమానుల కోసం అందించాలని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ భయ్యా, సినిమా సర్కిల్ అయితే బాగా ప్రచారంలో ఉంది భయ్యా ఈ విషయం. ఇదే గనక జరిగితే కనీసం కొద్దిగా మహేష్ బాబు సినిమాలు ఎలా ఉండబోతున్నారు, ఈ సినిమా స్టోరీ ఏమై ఉండబోతుంది, అసలు ఎలా ఉంటుందని ఒక చిన్న క్లూ అన్న మన అభిమానులకు అందే అవకాశం ఉంటుంది కదా. ఏది ఏమైనా భయ్యా, ఇట్లాంటి గ్రాండియర్ సినిమాలని పెద్ద తెర మీద చూస్తే కానీ ఆ ఆనందం తెలదు భయ్యా. 1, 2, 3 లెక్క లేదు భయ్యా. నచ్చిందంటే ఎన్నిసార్లు చూసి భరేయడమే. మన తెలుగు సినిమా అభిమానులు సినిమా అంటే ఆ రేంజ్లో ప్రేమిస్తాం అంతే కదా మరి. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం గుంటూరు కారం నుంచి మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3
5: సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మర్మనామ్ సినిమా కబుర్లలో. ఈ సంవత్సరం భయ్యా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు విశ్వనాథన్ సన్స్ మూవీ విజయంతో మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పుడు అదే జోరుతో అక్టోబర్ నెలలో కేవలం వారం రోజుల గ్యాప్ లోనే 2 పెద్ద సినిమాలను విడుదల చేయాలని, కొంచెం అదే జర్నీ కొనసాగి

ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా అయితే వారి సొంత నిర్మాణంలో వస్తున్నటువంటి మన విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబోలో ఆదర్శ కుటుంబం AK-47 ఆ మూవీని రిలీజ్ చేసి దానితో పాటు ఇంకొక మూవీగా రజనీకాంత్ గారి జైలర్ 2 తెలుగు హక్కును పొంది అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయాలని కొంచెం భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా గానీ భయ్యా, ఒకే వారంలో 2 పెద్ద సినిమాలతో అలరించబోతున్నారట సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు. ఎట్లాగైనా భయ్యా, ఈ 2 సినిమాలు ఆబ్వియస్లీ మనందరం ఎప్పుడెప్పుడు చూద్దాం ఎదురు చూస్తున్న సినిమాలే, ఎట్లాగైనా ఈ 2 సినిమాలని కంప్లీట్ చేసేద్దాం. ఒకే వారం గ్యాప్ ఇచ్చారు కదా, ఆ మాత్రం చాలదండి మనకి. ఒకే రోజు 2 సినిమాలు చూసేటువంటి చరిత్రలు ఉందిగా మనకి, అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: మనసుని నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుక్గా ఫాలో అవ్వను. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూశావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: ఒక్కో
2: టైగర్ ఒక్కో.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సినిమా కబుర్లలో. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సినిమా కబురు ఏమిటి అంటే, మన విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ కాంబోలో రాబోతున్న చిత్రం రణబలి. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా పూర్తి చేసుకుని టీజర్ ను కూడా విడుదల చేసి సినిమా అభిమానులు బాగానే అలరించేసింది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అత్తల్ గారి సారథ్యంలో 18th century నాటి ఈ కథకు తమదైన సరికొత్త సౌండింగ్ ని అందించడం కోసం కొన్ని కొత్త పరికరాలను ఉపయోగించి సినిమా తెర మీద చాలా గ్రాండియర్ గా అందించబోతున్నారట. మరి 18th century స్టోరీకి ఎటువంటి మ్యూజిక్ ఇస్తే బాగుంటుందంటే, మనం అక్కడున్న ఫీల్ రావాలి అంటే వీళ్ళు ఏ రకంగా ప్రయోగాలు చేస్తున్నారు కాని భయ్యా, ఇది గనక సరిగ్గా సరైన టైంలో పడితే ఉంటుంది భయ్యా, సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది భయ్యా. చూద్దాం, వెండి తెర మీద చూసి ఈ ఎంజాయ్మెంట్ ని మనం పొందుతాం అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం కింగ్డమ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి ఆఫ్ ఫ్రెండ్స్ మనం తాట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సినిమా కబుర్లలో మరి ఇది ఈనాటి మన సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇక తర్వాత మనం కలుసుకుందాం తర్వాత ప్రోగ్రామ్ మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. గోదావరికి వరద పెరుగుతోందని, ఈ రోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. లారీని కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్ దిగ్గజం గూగుల్ తాను చేపట్టిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ కింద అత్యధిక ఇంధన సమర్థత, పనితనం కలిగిన ఏఐ యాక్సిలరేటర్ చిప్ అయిన ట్రిలియం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టీపీయును త్వరలో పరీక్షించనుంది. రేడియో ధార్మికత, వేడి, కనెక్టివిటీ వంటి సవాళ్లను అధిగమించి సౌర విద్యుత్ ఆధారిత కృత్రిమ మేధ కంప్యూటింగ్ సదుపాయాలు అంతరిక్షంలో మనుగడ సాగించగలవా అనేది పరీక్షించనున్నారు. ఈ ఏర్పాటు ద్వారా ఏఐని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఖగోళంలో కృత్రిమ మేధ డేటా సెంటర్లను ఏర్పాటు చేసి సౌర విద్యుత్ ఆధారంగా నడిచే ఉపగ్రహాల సాయంతో భారీ

స్థాయిలో డేటాను ప్రాసెస్ చేసేందుకు సిద్ధమవుతోంది. తుని రైల్వే స్టేషన్లో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2:11:37 వ్యవధిలో రేసును ముగించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే కేవలం 48 సెకన్ల తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు పతకాల పట్టికలో భారత్కు 3వ స్వర్ణం వచ్చి చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్లో 37-33 తేడాతో మన జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజతం దక్కగా స్క్వాష్ జోడి సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే 2వ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంటకు వినవచ్చు.

0: भारती एफएम 101.3
1: வீண வேணுவைன சரிகம விண்ணாவா
2: தெலுகு பாட்டே அமிர்தம் தாகினந்த அனுபூதி மன தெலுகு வாரிக்கு
3: பாட ஆஸ்வாதன எப்படு அமிர்தமே அந்தமைன பதாலதோ அந்தின அலங்காரம் பாட சக்கனி சந்தசுதோ திதின சமத்காரம் பாட
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 12:06. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ ని. మరి ముందుకు ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దామా? అందుకే మీకోసం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ నుంచి వచ్చేస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ ది సాంగ్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో భయ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుండదు భయ, మనకు అవసరమైనది ఎప్పుడైతే మనకి దొరకదో అప్పుడే దాని విలువ బాగా తెలుస్తుంది అని. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బెర్ముడా దేశ ప్రజలను చూస్తూ ఉంటే ఇది పర్ఫెక్ట్ గా గట్టిగా నిజమనే నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే వారికి అక్కడ తాగునీటికి వర్షాలే ఆధారం. అందుకే వారు వాన నీటిని విడిచిపెట్టేందుకు ఇళ్ల పైకప్పును మెట్ల మాదిరిగా నిర్మించుకుంటారట. ఇంకా ప్యూరిఫైర్

పనిచేయడం కోసం తెలుపు రంగును మాత్రమే వేస్తారట. నిజంగా చాలా గ్రేట్ కదభయ్యా. ఒక్క చుక్క కూడా వర్షపు నీటిని వృధా కాకుండా వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుని వాటినే డ్రింకింగ్ వాటర్ గా మలుచుకుంటున్నారంటే అదే భయ్య, ఏదైనా ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు అంటారు, లేనప్పుడే జాగ్రత్త పడి భద్రం చేసుకుంటాం దాన్ని. అదనమాట సంగతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి అది ఇచ్చాడు దేవుడు. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అంటే దిగిన పెంగ్విన్ పరిస్థితి ఏంటి? అందుకే అంటారు పెంగ్విన్లకు నిస్వార్థమైన ప్రేమ కలిగిన జీవులు అని. తోటి పెంగ్విన్ల రక్షణ కోసం వాటి ప్రాణాలను సైతం రిస్క్ చేస్తాయట. మరి స్నేహమేరా జీవితం, కుటుంబమేరా జీవితం అన్న మాటలకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయ్యా ఈ పెంగ్విన్లు. నిజంగా వాటి ప్రేమలు మామూలుగా ఉండవు, అందుకే ఇవి తొందరగా మనుషులతో మమేకమైన దూరం కాలేవు అదనమాట సంగతి. సో ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఫలక్ నమదాస్ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. వివరాలు. కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. AI సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్య సమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వ ప్రతినిధి సభ సమావేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈ రోజు జరగబోయే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం

0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్ లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: In the last few months, commercial shipping and marinas have been subjected to repeated attacks in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
0: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జయశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో, రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జయశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాత అమృతానందమయీ మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5న మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. 7 కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకిత భావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. H-1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H-1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచ్యూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్ట్రాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1920 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కు జయంతి నివాళులు అర్పిస్తూ సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది మే 26 న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్రీడలు. జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్ కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్ పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆటచూం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ, వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము మీకు తెలిసే ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటావు. ఈ జపనీయులు చూసారా భయ్యా, ఈ జపానోళ్ళు వీళ్ళు టెక్నాలజీ విషయంలో ఎంత ముందున్నా కానీ కొన్ని విషయాల్లో మాత్రం వారి పాత పద్ధతుల్ని అస్సలు వదలనే వదలరంట, వాటినే ఉపయోగిస్తూ ఉంటారట. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్యా, మిగతా వారితో పోల్చుకుంటే అక్కడ ఉన్న వారికి నడుం నొప్పి వెన్నుపూస సమస్యలు చాలా తక్కువట. ఎందుకంటే వారు కేవలం 2 అంగుళాల మంద ఉండే ఫుటాన్ బెడ్ల మీద మాత్రమే పడుకుంటారట, వాటిని మాత్రమే వాడుతుంటారట. దీని వలన 67% వెన్నుపూస సమస్యలే అసలు రాకుండానే పోతాయట, ఉన్నా తగ్గిపోతాయట. అందుకే అంటారు మరి ఓల్డ్ ఇస్ గోల్డ్ అని. మన పాతవారు ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో ప్రయత్నాలు చేసిన తర్వాతే కదా వాటిని వినియోగిస్తూ ఉంటారు. సో అదే టెక్నాలజీని వీళ్ళు కూడా వాడుతున్నారు ఈ విషయాల్లో. అదే కదా మరి శుభ్రో శుభ్రో, ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు అనిపిస్తుంది భయ్యా, నిజంగా పాత వాటి నుంచి కాస్త మరలా వెనక్కి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుందేమో అని ట్రై చేద్దాం. ఎవరైనా చెప్తే విని తెలుసుకుందాం అదనమాట సంగతి. మరి మీరైతే మాత్రం ఈ మాస్ మూవీ నుంచి ధనుష్ గారి సూపర్ సాంగ్ చేస్తున్న వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, దెబ్బ తగిలిన వాడికే దాని విలువెంట తెలుస్తుంది అంటారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కూడా చెబుతూ ఉంటారు. మరి ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్న భయ అంటారా? చెప్తాను భయ. ఈ రెండింటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి మీకు చెప్పేస్తా. పాపం ఈ కుర్రాడే ఇతను జరిగినటువంటి విషయానికి ఎలా చేశాడో వినండి చెప్తా. ఉగండాకు చెందినటువంటి కినేరాకు 6 ఏళ్లు ఉన్నప్పుడు కోర్టు గొడవల వలన వాళ్ళ కొంత భూమిని కోల్పోయారట. దానితో మనోడు ఊరుకోలేదు. అప్పుడు కోల్పోయినప్పుడు 6 ఏళ్లు. తర్వాత మనోడు పట్టుదలతో లా చదువు పూర్తి చేసి తన సొంతంగా కోర్టులో వాదనలు వినిపించి మరి 23 ఏళ్ల తర్వాత తమ భూమిని తిరిగి దక్కించుకున్నాడంట. సో ఇప్పుడు చెప్పండి భయ్య, నేను ముందు చెప్పిన రెండు విషయాలు మనోడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు? నిజంగా దెబ్బ తగిన వాడికి, పట్టుదల ఉన్నవాడికి, వీళ్ళిద్దరికీ ఒకటిలోనే ఉంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే మన ఈ ఉగండాకు చెందిన కినెరా. చూసారా, మరి ఎప్పుడో తన చిన్నప్పుడు భూమి కోల్పోతే దాని గురించి లా చదివి సొంతంగా తనే వాదనలు వినిపించి మరలా తిరిగి ఆ భూమిని సొంతం చేసుకున్నాడంటే, ఆహా, నిజంగా అనిపిస్తుంది భయ్య, ఇట్లాంటి వాళ్ళ గురించి కదా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పాల్సిన నెక్స్ట్ జనరేషన్కి అని. సూపర్, అందరూ మన సంగతి ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారనుకుంటూ తిరిగి మరలా తర్వాత కలుసుకుందాం తర్వాత ప్రోగ్రామ్ ధీరాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే గ్లోబల్ థీమ్తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ను 4 ప్యాకేజీలుగా నిర్మించనున్నారు. 189.93 కిలోమీటర్ల మేర 6 వరుసలతో కూడిన ఓఆర్ఆర్ తో పాటు నారాకోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర 4 వరుసల అనుసంధాన రహదారి స్పర్ రోడ్ కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనిని 4 ప్యాకేజీలుగా విభజించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఓఆర్ఆర్ లో 3 సొరంగాలతో పాటు కృష్ణానదిపై 2 చోట్ల కొత్తగా వంతెనలు నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 30,491 కోట్ల రూపాయలుగా ఉంది. తుని రైల్వే స్టేషన్లో 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపాయి. ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్కు 3వ స్వర్ణం వచ్చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పథకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో 37-33 తేడాతో భారత జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజతం దక్కగా స్క్వాష్ జోడి సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే 2వ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్ మనంత ఆక్షన్ చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోల సమయం చూస్తే 13:06 అనగా 1:06. మరి ఈ సమయంలో మనమంతా దీర అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చెక్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ దీర ప్రోగ్రామ్ ని. చాలా మంది మహిళల్లో వారి చర్మం కాంతివంతంగా ఉండడం కోసం అనేక క్రీములు వాడుతూ ఉంటారు. అవి కాస్త ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్ గా కూడా అనిపిస్తూ ఉంటాయి, కానీ మన ఇంట్లోనే కొన్ని దాగి ఉంటాయండి. వాటిని మనం కాస్త గుర్తించాలి అంటే సరైన రీతిలో వాటిని అప్లై చేస్తే ఆ క్రీముల కన్నా చాలా మెరుగ్గా

ఉంటాయి వీటి పనితీరు. ఇంతకి అందులో ముందుగా చెప్పుకోవాల్సినవి టమాటా అలాగే కాఫీ పౌడర్. ఈ రెండింటి మిశ్రమాన్ని కాస్త ముఖానికి చేతులకి అలాగే మెడకి అప్లై చేస్తే ఒక 10 నిమిషాలు పొగంట ఉంచి కాస్త చల్లటి నీటితో మనం వాటిని కడిగేసుకుంటే నునుపటి ఉన్నటువంటి ఆ స్కిన్ గ్లోయింగ్తో పాటు చక్కటి స్కిన్ కూడా మనకి మన ముందుంటుందన్నమాట. సో ఇటువంటి చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ని మనం ట్రై చేస్తూ ఉంటే ఎక్స్పెన్సివ్ లేకుండా ఉచితంగానే చక్కని హెల్దీ స్కిన్ మన సొంతమవుతుంది అదనమాట సంగతి. మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట కూడా వింటే బాగుంటుందిగా, అందుకే మీకోసం వచ్చేస్తుంది ఇసఫ్ హైట్ సాంగ్ ఫ్రమ్ ది శ్రీకారం. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3 స్వర్ణ పతకం లభించింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం

జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా

0: జరగాలని మంత్రి గుట్టిపాటి రావు కుమార్ సూచిస్తూ,
1: మేము కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి. మీ సేవా ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాము.
0: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈ రోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తున్నారు సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగ కూడా గమనించి మొన్న 21వ తారీఖున గురజాడ అప్పారావు జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కట్టుబడుతో కార్యక్రమాలు కూడా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు దారితీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు 4 రోజుల సమయం పట్టేది. 3 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఒక లారీకి 3 రకాల పనులు చెల్లించడంతో పాటు ప్రతి రాష్ట సరిహద్దుల్లోనూ తనిఖీలు, జాప్యాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారంగా అభివర్ణించేవి. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
3: భారత్ ఆజ్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బఢోత్తరీ హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై.
0: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఈ రోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్ కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల T20 క్రికెట్ లో తొలి పసిడి రాగా రెండోది షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగ

వళ్లి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పథకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: BFM 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: నచ్చిందేంటి?
7: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
6: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మెడియర్ ఫ్రెండ్స్, మనం తార్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, కొంతమంది మహిళలు వారి హెల్త్ గురించి కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ జీవనంలో కాస్తంత శరీరానికి కూడా రెస్ట్ అవసరమే. రోజులో కాస్త సమయాన్ని యోగా గాని వాకింగ్ గాని చేస్తూ ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలకు కూడా అధిగమించవచ్చు. కొద్దిగా హెల్త్ కేర్ కూడా అవసరమే కదా, మరి వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి అన్నమాట సంగతి. మరిపడితే మీకోసం ఒకే ఒక్కడు మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, వదంత ఆర్యం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర ప్రోగ్రాంలో చాలా మంది మహిళలు వారి ఆహారానికి తగు పాళ్లలో తీసుకోరు. అంటే వారికి కావలసినటువంటి సరైన ఆహారాన్ని తీసుకోరు. మనం తినే ఆహారమే కదా మన అసలైన ఆరోగ్యం. ముఖ్యంగా మహిళలు వీరి ఆహారంలో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, క్రమం తప్పకుండా మజ్జిగ వంటి పదార్థాలని వారి మెనూలో చేర్చుకుంటే చాలా హెల్దీగాను ఫిట్గాను ఉంటారట. ఎందుకంటే ఇంటా బయట అన్నింటా మీరే కదా, మీరే కదా నిలవాల్సింది. మేం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాల్సింది మీరే. కాబట్టి మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదనమాట సంగతి. మరో ప్రతి మీకోసం, అమ్మాయి కోసం ఈ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదేంటి మరి ఈనాటి ధీరా కార్యక్రమం? మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తదుపరి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే సందడే సందడి సమయం ఆసన్నమైపోయింది. మరిక లేట్ చెక్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ లో ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి నేనే ప్రశ్న వేసినా మీదైన సమాధానాలు ఇవ్వడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇక మీరు నాకు సమాధానాలు పంపించాలి అంటే 0866243814 ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు పంపింది రైటర్ రాంగ్ నేను చెప్పేస్తా. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మీకోసం రాబోతున్న మొదటి ప్రశ్న, ఇంతకు ముందంటే అందరిలలో టీవీలు ఉండేవి కాదండి, బట్ ఇప్పుడున్న జనరేషన్కి అసలు టీవీ ఫోను లేని ఇల్లే లేవు అంటే ఆశ్చర్యం కానే కాదేమో. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ప్రెసిడెంట్ భయ్య అంటారా? సింపుల్ భయ్య, టీవీ మధ్యలో ఏముంటుంది? మీరు విన్నది కరెక్టే, టీవీ మధ్యలో ఏముంటుంది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్షిప్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో. ఇందాకడ ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? టీవీ మధ్యలో ఏముంటుంది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడ నుంచి అంటే చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపించేశారు కరెంటు బల్బు అంటూ. కరెంటు బల్బా కాదు భయ్యా. నెక్స్ట్ పెడన జోగరంద్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడన నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. మహాలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న, రాంగ్ ఆన్సర్. వెల్కమ్ టు అన్వర్ భయ్య ఫ్రమ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్య. నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కె ఉషారాణి, కె భాస్కర్ రావు అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలు నుంచి, రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి కాశీ ముతజావలి, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ, రైట్ ఆన్సర్. వెంకటలక్ష్మిరెడ్డి భీముడిపాడు నుంచి, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు, రైట్ ఆన్సర్. నువ్వే భయ్యా అంటూ, సూపర్ భయ్యా. నెక్స్ట్ గౌతమ్ చౌడపల్లి స్పేస్ నుంచి, ఖాళీ స్థలం అంటూ, హౌ హౌ హౌ. నెక్స్ట్ గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. విజయవాడ అనౌన్సర్స్ వినయ్, అన్వర్, సీత, ప్రసన్న, తేజు, రాకింగ్ మధు అంటూ, రైట్ ఆన్సర్. హాయ్ బ్రో అంటూ పంపించేశారు బీవీ సుబ్బారావు మై ఫ్యామిలీ మార్కాపూర్ నుంచి అంటూ, రైట్ ఆన్సర్. నమస్తే అండి, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఏమిటి అంటే అంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. భయ్యా కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య గారు, రాంగ్ ఆన్సర్. ఎంబి నందకుమార్ సునీపెంట శ్రీశైలం నుంచి పంపించేశారు మోనిటార్ స్క్రీన్ అంటూ, రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ సందడే సందడి ప్రోగ్రామ్ కి స్వాగతం అంటున్నారు, రైట్ ఆన్సర్ పంపించేసి, హాయ్ నా పేరు డి సూర్యబాబు, మై వైఫ్ డి కళ్యాణ్ అంటున్నారు శ్రీకాకుళం నుంచి. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సందడే సందడికి వేసిన ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ ని. టీకం బోర్డు ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి, అమలు ఏముంది భయ్యా. నెక్స్ట్ పాలం పోలయ్య అలగడ్డ నుంచి పంపించేశారు నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ తో. ఆర్జే గారు పొడుపు కథలా అడిగితే టీవీ అనే రెండు అక్షరాల మధ్య ఏముండదు, ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే మదర్ బోర్డు ఉంటుంది, కిషోర్ నంద్యాల నుంచి. భయ్యని ఎట్లా అడిగినా కానీ మీకు అర్థమైన సమాధానం పంపిస్తారు చూశారు, అది నాకు కావాల్సింది. మరి మీరు ఏం పంపించారు, టీవీ మధ్యలో ఏముంటుంది అని పంపించారు, బట్ నేను అడిగింది అది కాదు భయ్యా. నెక్స్ట్ మూండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర మందలో ఉంటుంది అంటున్నారు, వాట్ భయ్యా, అర్థం కాలే. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు షార్ నుండి డ్రైవర్ అంటూ. నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్ రావు అంద్రబాయ్ అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుంది, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి పొద్దుటూరు కృష్ణ సంతోష్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుందా భయ్యా, అరేరే తెలియదు భయ్యా మనకి విషయం. యనుగంటి నాగేందర్రావు ఫ్రం గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. సుందరి ఫ్రం పెరమలూరు నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జే గారు, ఎర్రమల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. వంశీ ఫ్రం తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్. కురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి, భయ్యా ఏం లేదు భయ్యా అందులో ఆన్సరు. కనకరా ఫ్రం పెడర నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు అనౌన్సర్స్ మేరీ సుచిత్ర మేఘన్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ బై ఫుల్ స్టాప్ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి, ఫుల్ స్టాప్ ఉంటుందా, ఏమి ఉండదండి. రాజోర్ నుంచి జయన్న, రైట్ ఆన్సర్ గా. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గశివయ్య అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్.
దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడే ట్యూన్ చేశానయ్యా అంటూ రైట్ ఆన్సర్తో. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి ఫుల్ స్టాప్ అంటున్నారు. ఏం కాదండి, నో ఫుల్ స్టాప్లు, నో కామాసు. తదుపరి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, ఫ్రమ్ మునమ్మ పంపించేశారు పెద్దపర్య నుంచి రైట్ ఆన్సర్తో. జోగానంద కాలనీ నుండి అప్పల్ నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటూ, భయ్యా మన ఆన్సర్లు అది లేదు భయ్యా. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మళ్ళీ పంపించేశారు, ఇందాక రాంగ్ ఇప్పుడు రైట్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు పంపించేశారు తాటిపర్తి నుంచి రైట్ ఆన్సర్ ని. సురేష్ డ్రైవర్ ఫ్రమ్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శ్రీషా రైట్ ఆన్సర్.

అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ టైలర్ రైట్ హ్యాండ్ సార్. తదుపరి గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ హ్యాండ్ సార్. రాజోల నుంచి బోరెల్లి సంధ్య రైట్ హ్యాండ్ సార్. అదన మరో సంగతి భయ, అందరికీ చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, చాలా మంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఏదేమైనా ఒక్క ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ ఉన్న ఒక్క అవకాశాన్ని అలా వాడుకుందాం. ఒక్క ప్రశ్నకు ఒకసారే కదా, అదన మరో సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే సింపుల్ భయ్యా, టీవీ అనే దాని మధ్యలో యు అన్న అక్షరం ఉంటుంది భయ్యా. మనకి ఏబిసిడీలు గట్రా వచ్చుంటే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ మనకు తెలిసే ఉంటుంది, కాకపోతే మనం టీవీ అనేసరికి టెలివిజన్లోకి వెళ్ళిపోతాం కదా, అదన్నమాట సంగతి. సో మన నెక్స్ట్ మరొక ప్రశ్న, కాళ్ళు లేవు కానీ నడుస్తుందండోయ్, నోరు లేదు కానీ మాట్లాడుతుందండోయ్, ఏమిటది ప్రశ్న? మరొకసారి, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244314 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ స్వాగతం. నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నుంచి 30 వరకు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం లింక్ శాఖలు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముప్పు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడులో రైల్వే పైవంతెనకి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమనతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో 8 ఆర్ఓబీల నిర్మాణానికి కేంద్రం 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. రాష్టంలోని వైఎస్ఆర్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3 స్వర్ణ పతకం ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్లో లభించింది. ఈ పోటీలో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత్ జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని, వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? కాళ్ళు లేవు గాని నడుస్తుంది, నోరు లేదు గాని మాట్లాడుతుంది, ఏమిటి అది? మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానం ఏంటో చూద్దాం. ఎవరెక్కడి నుంచో శాంతి నగర్ ఫ్రమ్ ఒకే ఒక్కడు నుంచి కన్సిడర్ చేయొచ్చు కానీ భయ్య, బట్ మన రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి రైట్ ఆర్ రాంగో. నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంకో ఫ్యామిలీ ఏ లోక అంటూ రాంగ్ ఆన్సర్ భయ్య. నెక్స్ట్, తిరుపతి దామినేటి నుండి కే ఉషారాణి కే భాస్కర్ రావు, మీకు కూడా సేమ్ ఆన్సర్ భయ్య. నేను రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత రైట్ ఆర్ రాంగో మీరే డిసైడ్ అవ్వండి, బట్ మీ ఆన్సర్ కూడా కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్, కుమార్ అనంతపురం నుంచి చెప్పులు కాదండి, చెప్పులు నడుస్తాయి ఓకే, కాళ్ళు లేవు, నోరు లేకపోయినా మాట్లాడుతుంది. అబ్బో చాలాసార్లు మాట్లాడినండి. నెక్స్ట్, సీను ఫ్రమ్ ఐరాల నుంచి రైట్ ఆన్సర్, రాజోల నుంచి జయన్న ఉత్తరం అంటూ ఉత్తరం నోరు లేకపోయినా మాట్లాడుతుందంటే 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో, మీ ఆన్సర్లో కూడా కాస్తుంది. నెక్స్ట్, గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి రాంగ్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో. నెక్స్ట్, సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి 50%, గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి 50%, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డివారిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా 50%. నమస్తే అన్వర్ గారు, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు ఎర్రమల సీతమ్మ లక్ష్మి అమలాపురం నుంచి, 100% రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ 50% భయ్యా. నమస్తే అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు సరైన సమాధానంతో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరీశ్వత జానకీరాజు గారు 50%, కనకారా ఫ్రమ్ పెడర నుంచి ట్రైన్ ఆర్ మేఘం అంటూ ఈ రెండు కూడా కాస్త కొద్దిగా కన్సిడర్ చేయించుకుని భయ్య, పూర్తి స్థాయి కాదనుకుంటా. నెక్స్ట్, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు శ్రీకాకుళం నుంచి, ఉత్తరం లెటర్ అంటూ 50% భయ్య. నెక్స్ట్, రివర్ లేదా మొబైల్ ఫోన్, కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ అంటూ కాదండి. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు రేడియో అంటూ, రేడియో నడుస్తుందా అండి? ఓహో, నడవడం అంటే మీరు ఆ నడవడం అనుకున్నారేమో, ఇది వాకింగ్ అండ్ ఓయ్, అది రన్నింగ్. నెక్స్ట్, గౌతమ్ ఫ్రమ్ చౌడప్పల నుంచి 50%, పూర్తి స్థాయి సమాధానం కాదు భయ్యా. నెక్స్ట్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల నుంచి రైట్ ఆన్సర్. తదుపరి, రివర్ లేదా మొబైల్ అంటున్నారు విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ ఆదిత్య క్రిష్ అంటూ భయ్యా, సూపర్ భయ్యా. నెక్స్ట్, నరసింహారావు ఫ్రమ్ దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించేశారు 50% భయో, పూర్తి స్థాయి కాదు. కమతం వెంకటలక్ష్మారెడ్డి భీములపాటు నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి 50% భయ్యా. నావి మూడు జవాబులు భయ్యా, బ్రహ్మయ్య గారు మీరు పంపించిన మూడిట్లో ఒకటైతే కనుక సరైన సమాధానం దాగుంది భయో. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి 50% అండి. హాయ్ అన్వర్ సార్, గిడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు నుంచి 50% భయ్యా మీరు పంపించిన ఆన్సర్లో. మీరు అడిగిన ప్రశ్నకి అన్వర్ గారు జవాబు ఏమిటి అంటే అంటున్నారు దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు సరైన సమాధానం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారంటున్నారు, నేను సూపర్ అండి. నెక్స్ట్, ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం పంపించేశారు రామళ్ళకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మున్నాన్ మునీన్ బేగం అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ కృష్ణ ఫ్రమ్ సంతోష్ అంటూ, పెడన జోగరంధ్రం కాలనీ చప్పలరాజు గారు 50% అండి మీరు పంపించింది. నెక్స్ట్, చెప్పులు అనిపిస్తుంది దేవసేన, కాదు కాదు మేఘము లేక మబ్బులు ట్రాన్సిస్టర్. ఆహా, ఎన్నైనమి దాంట్లో, కానీ ఏ ఒక్కటి 100% రైట్ ఆన్సర్ లేదు. నెక్స్ట్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి 50%. నెక్స్ట్, సుమని ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాలం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు, మీ సమాధానాల్లో ఒకటి కొద్ది కన్సిడర్ చేసే ఆన్సర్లు ఉన్నాయి కానీ పూర్తి స్థాయి కాదండి. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు మై ఆన్సర్ ఇస్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డిపల్లెం గ్రామం నుంచి రైట్ ఆన్సర్.
గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ జీ అంటున్నారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి 50% ఆన్సర్తో. గన్నవరం ఇంటి పేరు అంటున్నారు తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి అంటూ 50% అండి మీ ఆన్సర్లో. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట నుంచి పంపించేశారు 50%. గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా నుంచి 50% ఆన్సర్తో. హాయ్ భయ్యా, బివి సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి 50% భయ్యా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి 50%. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రైలు అంటున్నారు. రైలు అనేది ఓకే, మన సరైన సమాధానం చెప్పిన తర్వాత ఎంచుకుంది రైట్ ఆర్ రాంగ్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు మేఘమంటూ. నెక్స్ట్ తదుపరి మణి అంటున్నారు కానీ ఏ పేరు లేదు ఇందులో. నెక్స్ట్ మునియమ్మ పెద్దపరియ నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. దస్తీరి సంజయ్ ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ అంటూ పంపించేశారు ఇప్పుడు 50% అండి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రో రామకృష్ణ గారు రైట్ ఆన్సర్. తదుపరి ట్రైన్ అంటున్నారు కానీ పేరు లేదు ఇక్కడ. నెక్స్ట్ పాపం పంపించే వాళ్ళు మళ్ళీ పంపించేశారు రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో తెలియక. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే గడియారం అండి. గడియారం అర్థమైందా? ఆన్సర్ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, అంటే సమయం చెబుతూ ఉంటుంది కదండి టంగ్ టంగ్ టంగ్ అని, అదనమాట సంగతి. మరి మీరు పంపించే సమాధానం దీనికి ఎంతవరకు మ్యాచ్ అవుతాయి అనేది ఒకసారి ఆలోచించుకోండి, అది విషయం అనమాట. మరి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పే అవకాశం అండి, రెండు సార్లు మూడు సార్లు దేర్ ఇస్ నో ఆప్షన్, అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న, తోలు బొమ్మకి 100 ఏళ్ల ఆయుష్ కానీ నీరు పోస్తే చచ్చిపోతుంది, ఏమిటది ప్రశ్న? మరొకసారి, తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్ కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243514 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, కానీ నీరు పోస్తే చనిపోతుంది ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి పంపించేశారు చూద్దాం. ఆసక్తికరమైన ప్రశ్నలు, మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అంటున్నారు శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు. బట్ మీరు ఎన్ని చెప్పినా గానీ భయ్యా రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్ రోజా శిరీష్ అనుకో ఫ్యామిలీ మట్టి బొమ్మ అంటూ కాదుగా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మంట అంటూ కాదుగా. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రాంగ్ ఆన్సర్. రాజూరు నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాష. గురుగారు, మీరు పంపించిన దాంట్లో ఎక్కడో ఒక 70% రైట్ ఆన్సర్ అయితే ఉంది, కానీ అది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తర్వాత నేను చెప్తా. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకీరాజు గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి అదేది ఏమి ప్రశ్న అయ్యా, అది జవాబు ఏం తెలియట్లేదు అంటున్నారు. ఏం బాధపడద్దండి, నేను చెప్తానుగా జవాబు చివర్లో. నెక్స్ట్, గురుకుమార్ ఏసు నగర్ నెల్లూరు నుంచి ఉప్పు లేదా ఉప్పు బొమ్మ అంటూ, రెండు రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, సోమనాథం జనార్దన్ రావు గారు రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఫ్రమ్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ అండి ఓయ్. నెక్స్ట్, శ్యామ్ ఫ్రమ్ కర్నూలు నుంచి ఆన్సర్ ఈజ్ మొబైల్ అంటూ పాటలు బాగున్నాయి అంటూ. మీరు ఏం చెప్పలే కానీ భయ్యా రాంగ్ ఆన్సర్ అండి అది. నెక్స్ట్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగెండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రాంగ్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయగూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ అంటున్నారు బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్తో. గౌతమ్ చూడప్పల్ నుంచి రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇందాక సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించడం చదవలేదు అంటున్నారు. ఓకే, ఇప్పుడైతే కనుక మీరు పంపించిన దాంట్లో ఒకటి రైట్ ఆన్సర్ ఉందండి, ఇందాకది కూడా రైట్ ఆన్సరే. కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి అదనమాట సంగతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి భయ్యా మీరు పెట్టిన 3 రాంగ్ ఆన్సర్లే భయ్యా. నెక్స్ట్, నెక్స్ట్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బి ఆదర్శ్ సి సత్యసాయి జిల్లా నుంచి హిందూపురం, రాంగ్ ఆన్సర్. ఆర్జే గారు ఉప్పు అంటున్నారు కిషోర్ ఫ్రమ్ ఇందాల నుంచి, రాంగ్ ఆన్సర్. కమతమ్మ వెంకట లక్ష్మారెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి, సుమని ఫ్రమ్ పెడల నుంచి రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, నరసింహారావు దేవరగట్ల నుంచి పంపచేశారు, రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి పంపించేశారు టైలర్ కృష్ణ సంతోష్, రాంగ్ ఆన్సర్. సీను ఐరాల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్,

నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చెవురు రామకృష్ణ గారు. రాంగ్ సార్. తదుపరి మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు. రాంగ్ సార్. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తు నుంచి. రాంగ్ సార్. తదుపరి ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రాంగ్ సార్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్య మండలం నుంచి. సినిమా ప్రశ్న అడగండి సార్ అంటూ ఎప్పుడు సినిమా ప్రశ్నలేనా అండి? దానికోసం ప్రత్యేక కార్యక్రమం వేరే ఉందండోయ్, దీనికి మాత్రం ఇదేనండోయ్. నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నారు, చెప్తానండి క్వశ్చన్, తప్పకుండా చెప్తా. ఈ తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటి అది అని అడిగాను. తదుపరి కర్ణాటక రాష్ట్రం చిత్రపతి నుంచి శ్యామలా ప్రకాష్. ఏమీ పంపించలేదే. నెక్స్ట్ కర్నూలు నుంచి సాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, బట్ మన ప్రశ్నకి సమాధానం లేకుండా. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, ఎప్పుడైనా ట్యూన్ చేసా అన్వర్ బాబు అంటూ, బట్ మన ప్రశ్నకు సమాధానం లేదు. నెక్స్ట్ అదనమాట సంగతి. సో మ్యాక్సిమం చాలా మంది రాంగ్ ఆన్సర్ చెప్పారు, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించేశారండి. అదేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, నీరు పోస్తే చనిపోతుంది. ఇప్పుడు పేపర్ ఉంటుంది చూసారండి, పేపర్ ఎన్నేళ్ళైనా కానీ ఎలాగ ఉంటుందండి దాన్ని నీరు పోయకుండా ఉంటే? కానీ పొరపాటున దానికి నీరు తగిలితే దెబ్బక దాని పని అయిపోయినట్టే, చనిపోతుంది కదా. అదనమాట సంగతి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కాగితం. అందుకే ఇందాక మీకోసం మనీ సినిమాలో పాట వినిపించా. మరి అది విన్నాకనే సార్ కొద్దిగా ఏమైనా స్ట్రైక్ అయిద్దామో అనుకున్నా, బట్ చాలా మంది ట్రై చేశారు. ఏం పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తర్వాత ప్రశ్నలో చూసుకుందాం మీదైన సమాధానాలు ఏమిస్తారు అనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న. మనం ఆహ్వానించకపోయినా కూడా డైరెక్ట్గా సరాసరి మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది? ప్రశ్న మరొకసారి. మనం వెల్కమ్ చెప్పకపోయినా డైరెక్ట్గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోనే పట్టుకోలేము, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తాను ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము సందడే సందడిలో మరి ఇందాడు ఒక ప్రశ్న అడిగాం కదా, దానికను మనం ఇద్దరి పంపించారు చూద్దాం. ముందు ప్రశ్న ఏమిటి అంటే, మనం ఆహ్వానించకపోయినా డైరెక్ట్ గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది అని అడిగాను. దానికి గాను మన ఫ్రెండ్స్ పంపించిన సమాధానంలో ఏమిటి ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్, మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్, నెక్స్ట్ కోచ్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, తరుపరి డాక్టర్ రామకృష్ణ సునీత రైట్ ఆన్సర్, నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ బట్ పేరు లేదు ఇక్కడ, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య రైట్ ఆన్సర్, నమస్తే అన్వర్ గారు అంటున్నారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ తో, మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్, చిన్న అమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా నుంచి షేక్ తబలా మస్తాన్ బాష గారు రైట్ ఆన్సర్, సూర్య కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, రాజోలు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, దేవసేన ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు రంపచర్ల నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనగొండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్, సుందరి ఫ్రమ్ పెరంలూరు నుంచి రైట్ ఆన్సర్, కొనకొండ రమణారావు గారు కవిత జోష్ని వెన్కో ఫ్యామిలీ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, రాము టైలర్స్ ఫ్రమ్ వావిళ్ల పాలకుర్తి జన్గావ్ నుంచి రైట్ ఆన్సర్, నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి కొత్తగూడెం రాంగ్ ఆన్సర్, విజయ పరమేష్ కుంతకలు నుంచి రైట్ ఆన్సర్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప పొద్దుటూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడ నుంచి రైట్ ఆన్సర్, హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు, ఈగలు దోమలు క్రిమికీటకాలు మొదలైనవి అంటున్నారు బి ఆదర్శ్ హిందూపురం నుంచి. భయా దీంట్లో ఎంతో కొంత రైట్ ఆన్సర్ కూడా ఉంది, నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా విందు కానీ. నెక్స్ట్ పాలెం పోలయ్య నల్లగడ్డ నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మీ ప్రశ్నకు మా ఆన్సర్ అంటూ దేవి గారు రైట్ ఆన్సర్, మునమ్మ పెద్దపర్య నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మ పవన్ లక్ష్మి రైట్ ఆన్సర్, హాయ్ సార్ అంటున్నారు బివి సుబ్బారావు అండ్ కో ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్, కరెక్టే అండి సాంగ్ సూపర్ అండి అంటున్నారు యమహా నగరి అంటూ పంపించేశారు, ఐఎమ్ చంద్ర ఫ్రమ్ ఉరువకొండ నుంచి రైట్ ఆన్సర్ తో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు క్వశ్చన్ సూపర్ సూపర్ హిట్ సాంగ్స్ అంటున్నారు, రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ముబీన్ బేగం అండ్ కో ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ తో, నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగయ్య దమ్మాయిగూడెం నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్, కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ ని, పెడన జోగనందరోకాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్, సుమని ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్, హలో అన్వర్ భయ్య హౌ ఆర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మా ఆన్సర్ ఇస్ పంపించేశారు ది బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ తో, మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్, తిరుపతి దామరెడ్డి నుండి ఉషారాణి భాస్కరరావు అనుకో ఫ్యామిలీ, కొంచెం చిన్న ప్రశ్న అడగండి సార్ మీరు మరీ అంత పెద్దది అడిగితే అర్థం కావడం లేదు అంటున్నారు, ఏమండి మన ప్రశ్నలో చాలా క్లారిటీ ఉందండి, అస్సలు అందులో ఏమాత్రం డౌటే లేదు, బట్ మీ ఆన్సర్లో ష్యూరిటీ ఉండాలి, ఎందుకంటే మన ఆన్సర్కి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించేశారు, దీనికి 4-5 రకాల ఆన్సర్లు ఉన్నాయండి, ఇంకా కనబడితే ఇంకా ఎక్కువ కూడా అవుతాయి, ఒకటం లేదు బట్ మీరు పంపించింది అయితే 50%. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ అనుకో ఫ్యామిలీ పంపించేశారు 50%.
మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. సీను ఐరాల నుంచి. రాంగ్ ఆన్సర్. హాయ్ నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు. రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి. రైట్ ఆన్సర్. ఈ రోజు మీ షో చాలా బాగుంది అనుమరు గారు అంటున్నారు. ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ బయ్యో. నెక్స్ట్ హాయ్ గడ్డ మంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. రమేష్ షిమోగా కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్. గురుకుమార్ నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. తదుపరి రవితేజ రాజశేఖర్ అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట నుంచి. రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి మీ ప్రశ్నకి జవాబు. ఇన్ని రోజులు శుభాకాంక్షలు అంటున్నారు దాసరిపాలెం నుంచి శివవాసురెడ్డి వారి కుటుంబ సభ్యులు. అర్థం కాలేదండి. నెక్స్ట్ డబ్బులు అంటున్నారు ప్రాణం అంటున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్ ఒకటి, ఇంకోటి రాంగ్ ఆన్సర్. కాదర్బాద్ విలేజ్ నుంచి పొద్దుటూరు వడ్డే రంగా వెలటూరు నుంచి. బట్ ఆన్సర్ లేదు భయ్యా దీంట్లో. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా. మణి అంటూ, మణి మన అడగకుండానే వస్తుంది వద్దన్నా భయ్యా. మరి ఎక్కడో కొద్ది కొడుతుంది భయ్యా ఈ ఆన్సర్ కాదేమో అని. నెక్స్ట్ హాయ్ అంటున్నారు. నెక్స్ట్ అదనమాట సంగతి. సో మన ఫ్రెండ్స్ చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పాను కదా ఇందాక 4-5 రకాలు ఉన్నాయని. నేనైతే యాక్చువల్గా ఎండ, వెలుతురు, గాలి, సూర్యరశ్మి ఇలా అనుకున్నా, గాలి కూడా. కానీ మన వాళ్ళు రకరకాలు పంపించారు, ఇందులో ఏది చెప్పినా రైట్ ఆన్సరే. ఇంకొంతమంది ఈగలు, దోమలు, చెమలు అంటున్నారు. నిజమే భయ్యా, ఇది కూడా రైట్ ఆన్సరే. అలాగే డస్ట్, ఇది కూడా రైట్ ఆన్సరే. ఎందుకంటే గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాము, కానీ దాంతోపాటు డస్ట్ కూడా వస్తుంది కదా, అదనమాట సంగతి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? అబ్బే మన వాళ్ళు పెద్దగా కష్టపడకుండా రైట్ ఆన్సర్ చాలా మంది పంపించేశారన్నమాట, అది సంగతి. ఇదండి మరి ఈనాటి మన ఏ సందడే సందడి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేనైతే ఈనాటి ఈ సందడే సందడికి బాయ్ బాయ్ పలికేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: Vivid Bharati, FM News Headlines.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు స్కోచ్ గోల్డ్ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీకి గుడ్ గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని 14 కూడళ్లలో ఫౌంటైన్ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలోని ఫౌంటైన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94% ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలసు పార్థసారథి వ్యాఖ్యానించారు. కర్నూలు ఎయిర్పోర్టులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, వ్యాధి నిర్ధారణ పరీక్షల నుంచి చికిత్స, తదుపరి పర్యవేక్షణ వరకు వైద్య సేవలను అనుసంధానించే సంజీవని కార్యక్రమానికి డిసెంబర్10 నుంచి ట్రయల్ రన్ నిర్వహించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డీజీ భరత్ 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు. డిఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం అందించారు. ఘటనకు సంబంధం లేని వారిపై కూడా కేసులు పెట్టారని సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఖరీఫ్లో 37 లక్షల టన్ల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మరింత సేకరించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ తెలిపారు. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో వర్చువల్ లింక్ ద్వారా భక్తులకు ప్రత్యేక పరోక్ష ఆర్జిత సేవల వీక్షణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ చిత్రాల్లో నటించినటువంటి వారి గురించి వారి పాటను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి అలా ఈరోజు మన వివిధ కార్యక్రమానికి వచ్చేసిన వారు ఒక ప్రముఖ నటి సిమ్రాన్ గారు. మరి వారు నటించినటువంటి సినిమాల నుంచి పాటలతో మనం ఈ సమయంలో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ముందుగా మీకోసం రాబోతున్న పాటలు నరసింహనాయుడు మరియు సమరసింహారెడ్డి ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारती एफएम 101.3।
1: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ ని వింటారు।

0: డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట, క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్, ఇదొక ముఖ్యమైన లక్షణం. వీటికి కలిగి ఉంటాయి అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల, మయాల్జిక్ ఎన్సెఫలోమయోలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ, తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే, దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు, ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి, వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పని చేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండి, యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు. తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిస్సత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్ట్లు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రెల్ ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకొని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి. వాళ్ళని D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీని వల్ల బోన్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకన్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
2: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం 102.7 MHz పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా వరకు నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233301 అలానే మరో నెంబర్ 0861233301. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీకి తలపింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు. అల్జీమర్స్ డే సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బిందు మీరన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిదుసేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. రాత్రి 7:45 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సూచనతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. రాత్రి 8:15 హలో బ్రిడ్జి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. రాత్రి 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

రేపటి ప్రసార విశేషాలు కూడా చూద్దాం. రేపు ఉదయం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఉంటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాల సంచిక ఉంటారు. ఉదయం 8:35 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 పల్లెపరిచే కార్యక్రమంలో శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వరకు నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. 9:30 నుంచి హలోబ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు ఉంటారు. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5:05 వంతవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగంలో విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి విక్రమసింహపురి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోట నీలమణికంఠ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి కె మేరీ. సాయంత్రం 6:30 గ్రామదర్శన కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం ఎదుర్కొంటారు. అనంతరం విహారీ గుజరాత్ రాష్ట్రంలోని భాగ్యనగర్ జిల్లా పాలితాన పట్టణంలో ఉన్న జైన ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమ్మన నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం ఉంటారు. 7:15 పడిపంటల కార్యక్రమంలో వేసవి అపరాల్లో తెగుళ్ల యజమాని గురించి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త షేక్ ఆసినాబాను గారి ప్రసంగం ఉంటారు. రేపు రాత్రి 7:40 చిత్తసీమ స్నేహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ అంటారు.

మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 5:05 వనితవాణి.

0: వంతవాణి కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మెట్రగుంట నుంచి లక్ష్మి సార్.
0: మెట్రగుంట నుంచి లక్ష్మి గారు, ఓకే చెప్పండి. చన్నాలైంది మీతో మాట్లాడి, ఏ పాట విందాం?
1: ఓం నమో వెంకటేశాయలు. ఏదైనా మంచి పాట ఒకటి ఉంది సార్.
0: ఓం నమో వెంకటేశ చిత్రం నుంచి, ఓకే మంచి పాట విందాం. మరి మీరు కోరుకున్న పాటను
1: సరే.
0: మంచిదండి.

0: కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: జయశా
0: గారు, జాగ్రత్త నగర్ నుంచి. ఓకే, చెప్పండి, ఏ పాట విందా? ఇవాళ
1: నువ్వే కావాలి.
0: నువ్వే కావాలి. ఓకే, విందాం. మరి మీరు కోరుకున్న పాటను మంచిదండి.

0: మార్కెట్ రిటర్న్స్ వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్.
1: వంతమైన కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, ఓకే, కాలర్ లైన్ కట్ అయింది. ఓకే, మరో శ్రోతతో మాట్లాడడం ముందుగా పాట విందాం. నువ్వే చిత్ర నుంచి పాట వింటారు.

0: కొంతమంది కార్యక్రమంలో చివరి శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో,
0: నమస్కారం అండి. నమస్కారం. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సుభరత్న మాట్లాడుతున్నాను అండి.
0: సుభరత్న గారు ఎక్కడి నుంచి?
1: అల్లిపురం అండి.
0: అల్లిపురం, ఓకే. చెప్పండి, ఏ పాట విందాం?
1: యాభుడు గారి కృష్ణుల్లో ఒక లైలా కోసం ఆ పాట కావాలండి.
0: ఓకే, విందాం. మరి మీరు కోరుకున్న పాటను?
1: సరే అండి.
0: మంచిదండి.

మీరింతవరకు వంతవని కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:30 అయింది. యువతరంగం

యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా ఉద్యోగ సమాచారం చూద్దాం. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఈఏఎల్ ఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు చూస్తే అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 2 ఇందులో 9 ఖాళీలను ప్రకటించింది. 60% మార్కులతో బీఈ బీటెక్లో సివిల్ మెకానికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఏదో ఒక భాగంలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ ప్లాంట్ రంగంలో ఉద్యోగ అనుభవం తప్పనిసరి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే నాటికి వయసు 37 సంవత్సరాలకు మించకూడదు. అలానే అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ 3 పోస్టులు 6 ఖాళీలను ప్రకటించారు. 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ సివిల్ మెకానికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదో ఒక దానిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు 41 సంవత్సరాలకు వయసు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో పరిమితులు సడలింపులు కలిగించారు. ఎంపిక విధానం చూస్తే ఆన్లైన్లో దరఖాస్తులో తెలిపిన వివరాలతో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. తదుపరి షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలను గురుగ్రామ్, బెంగళూరు, కోల్కతా, ముంబైలో నిర్వహిస్తారు. తేదీ, సమయం, వేదికల వివరాలను అభ్యర్థులకు మెయిల్ ద్వారా తెలియజేస్తారు. విద్యార్థులు ఉద్యోగ అనుభవాలకు సంబంధించిన ఒరిజినల్ ధృవపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 29 సెప్టెంబర్. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.engineersindia.com. వెబ్సైట్ మరోసారి https://www.engineersindia.com. అలానే మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ లేదా అందుకు సమాన విద్యార్హతతో పాటు తగిన ఎత్తు కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపిక పరీక్ష ముందుగా సిబిఆర్టీ పరీక్ష ఉంటుంది. తదుపరి వాకింగ్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు 16 నుంచి 5 నవంబర్ మధ్యన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చూసేందుకు వెబ్సైట్ https://portal-pse.ap.gov.in. వెబ్సైట్ మరోసారి https://portal-pse.ap.gov.in. 16 తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారు. అలానే మరో సమాచారం చూద్దాం. స్పోర్ట్స్ కోటలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం 521 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ 182, పురుషులు 150, మహిళలు 32, అలానే సిటీ జనరల్ డ్యూటీ 339, పురుషులు 258, మహిళలు 81 ఖాళీలను ప్రకటించారు. విద్యార్థులు చూస్తే 10వ తరగతి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశం తరఫున ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ యూత్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొని ఉండాలి. లేదా ఒలింపిక్స్లో పథకం సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్కు 5 ఏళ్ళు, ఓబీసీలకు 8 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 10 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకు 8 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ వరకు సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక ప్రక్రియ చూస్తే ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్స్, మెడికల్ పరీక్షల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను 12 నుంచి 11 నవంబర్ వరకు స్వీకరిస్తారు. స్పోర్ట్స్ కోటలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులకు భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెబ్సైట్ https://rect.crpf.gov.in. వెబ్సైట్ మరోసారి https://rect.crpf.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు 12వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉత్తర కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందుగా ఓ పాట విందాం. ఉల్లాసంగా ఉత్సాహం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: యువతరంగం కార్యక్రమంలో తర్వాత మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. కేంద్ర మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసి ముంబై ఒప్పంద ప్రాతిపదికన అడ్వైజర్లు సీనియర్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత చూస్తే అడ్వైజర్ పోస్టులకు సంబంధించి విభాగంలో కనీసం 15 ఏళ్ల ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. కన్సల్టెంట్లకు సంబంధించి కనీసం 5 ఏళ్ల అనుభవంతో పాటు పీజీ ఎంబీఏ ఎంఎస్సి సిఏ ఐసీడబ్ల్యూలో ఏదో ఒకటి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు అడ్వైజర్ పోస్టులకు సంబంధించి 40 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. సీనియర్ కన్సల్టెంట్లకు 39 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం చూస్తే విద్యార్థులు ఉద్యోగ అనుభవంతో షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్. కేంద్ర మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ప్రకటించిన పూర్తి నోటిఫికేషన్ను చూసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ www.kvic.gov.in. వెబ్సైట్ మరోసారి www.kvic.gov.in. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ లిమిటెడ్ రైట్స్ లిమిటెడ్ గురుగ్రామ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మేనేజర్లు డిజైన్ ఇంజనీర్, లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్, మెట్రో, ఈఎస్పి, ఎక్స్పర్ట్, స్టీల్ స్ట్రక్చర్ ఇంజనీర్, బ్రిడ్జ్ కమ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. అలానే అసిస్టెంట్ మేనేజర్లు డిజైన్ ఇంజనీర్, క్యాస్ట్ ఎస్టిమేటర్, సర్వే, బ్రిడ్జ్ రిహాబిలిటేషన్ అండ్ ఎన్డిటి, టన్నెల్ ఇంజనీర్ విభాగంలో కూడా ఖాళీలను ప్రకటించింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు కనీసం 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ పోస్టులకు 35 ఏళ్ళు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లకు వయసు మించకూడదు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 8 అక్టోబర్. ఎంపిక విధానం చూస్తే రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, తదుపరి ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియను పూర్తి చేస్తారు. రైట్స్ లిమిటెడ్లో ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.rites.com. వెబ్సైట్ మరోసారి https://www.rites.com. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగం కార్యక్రమంలో తర్వాత మరపాటు విందాం. అస్త్రం చిత్రం కోసం రాజేష్ అనంత్ అల్పించిన గీతం అంటారు.

మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులున్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం చర్యలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు

0: హంగామీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం. ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ కట్టడం కోసం డిస్కమ్ల ద్వారా కూడా 33/MMKV సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6 లక్షలు కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 78,000 సబ్సిడీతో ఇస్తున్నాం.
0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివో క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివోతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్ఛ భారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్లకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్ఛ భారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు, ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతూ,
2: కూడే కీ బద్బూ కో బర్దాస్ కర్తే హుయే కచరా సాఫ్ కర్నే వాలే హమారే సాథీ సచ్చే అర్థ మే ఇస్ అభియాన్ కే महानायक है. स्वच्छ भारत मिशन अर्बन 2.0 कितनी ही बेटियों को स्कूल में शौचालय न होने की वजह से पढ़ाई छोड़नी पड़ती थी. अब इन सब में बदलाव आ रहा है. इन सफलताओं आज के नए संकल्पों पूज्य बापू के चरणों में अर्पित करता हूँ.
0: వివిధ జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్ఛాంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ मुख्य वार्ताः। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः एआई माध्यमेन निर्मितानां अवसराणाम् उपयोगाय

0: भारतस्य मुख्य न्यायाधीशः सूर्यकान्तः अवदत् यत् बालानां मध्ये मादक द्रव्याणां दुरुपयोगः न केवलं सार्वजनिक स्वास्थ्यस्य विषय रूपेण अपितु बाल संरक्षणस्य विषय रूपेणापि विचारणीयः। सः अद्य पटना नगरे बाल्यावस्थायाः पुनः स्थापनं मादक द्रव्याणां दुरुपयोगस्य निवारणं तथा च परिचर्यायाः संरक्षणस्य च आवश्यकतायां बालकानां पुनः एकीकरणम् इत्यस्मिन् विषये चर्चा सत्रं सम्बोधयनासीत्। मुख्य न्यायाधीशः मादक द्रव्याणाम् उपयोगेन पीडितानां बालकानां सुरक्षायाः चिकित्सायाः परामर्शस्य पुनर्वसनस्य शिक्षायाः पारिवारिक जीवनस्य च पुनः आरम्भस्य अवसराणां सुनिश्चिततायाः विषये अवधानं दत्तम्। वित्त मंत्रालयेन उद्घोषितं यत् उपभोक्तृणां सौविध्याय श्वः रविवासरे सर्वाः सार्वजनिक क्षेत्रस्य बैंक संस्थाः क्षेत्रीय ग्रामीण बैंक संस्थाः च उद्घाटिताः स्थास्यन्ति। मंत्रालयेन उक्तं यत् अयं निर्णयः मासस्यास्य 28 30 दिनांक पर्यन्तं यूनाइटेड फोरम ऑफ बैंक यूनियंस द्वारा आहूतस्य त्रिदिवसीय राष्ट्रव्यापी बैंक कार्यावरोधस्य संदर्भे गृहीतः। स्वास्थ्य परिवार कल्याण मंत्रालयस्य सचिवा पुण्य सलिला श्रीवात्सवः इत्यसा न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र संघस्य उच्चस्तरीय सभायां वैश्विक महामारी सज्जतां प्रतिक्रियां च सुदृढीकर्तुं भारतस्य प्रतिबद्धतां पुनः प्रतिपादितवती। सभां संबोधयन्ती सचिवा सर्वकारस्य समाजस्य च मध्ये महामारी निवारणस्य प्रतिक्रियायाः च विषये भारतस्य समन्वित दृष्टिकोणं प्रकटितवती। यस्मिन् संभाव्य स्वास्थ्य आपत्कालस्य विस्तृत श्रेणी अन्तर्भवति। सा भारते प्रयोगशालायाः जालस्य विस्तारः आपत्काले समन्वयः स्वास्थ्य कर्मचारिणः चिकित्सा क्षमतायाः कृते च कृताः प्रयत्नाः अधोरेखितवती येन सुनिश्चितं भवति यत् स्वास्थ्य आपत्कालेषु प्रभाविरूपेण प्रतिक्रियां दातुं व्यवस्थाः सुसज्जिताः सन्ति। श्रीमती श्रीवास्तवः इत्येषा कोविड 19 महामार्याः पाठान् सुस्थिर निवेशरूपेण संस्थागत क्षमतायां स्थिति स्थापक स्वास्थ्य प्रणाल्यां च परिष्कारस्य आवश्यकतायां बलं प्रदत्तवती। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य उत्तर प्रदेश उत्तराखंड छत्तीसगढ़ मध्य प्रदेशेषु च केषुचित् भागेषु अतिवृष्टेः संभावना प्रकटिता। एतदतिरिच्य बिहार हरियाणा चंडीगढ़ दिल्ली हिमाचल प्रदेश झारखंड ओडिशा पश्चिम बंगाल सिक्किम राज्येषु अपि वृष्टेः पूर्वानुमानं प्रकाशितम्। उत्तर प्रदेशे 63 जनपदानि अतिवृष्ट्या प्रभावितानि सन्ति। अतिवृष्टेः पूर्वानुमान कारणात् तत्रत्य विद्यालयाः महाविद्यालयाश्च पिहिताः आसन्। सर्वेषु जनपदेषु प्रशासनेन उच्च संचेतनापि प्रसारिता। जनाः अपि अध्यर्थिता यत्ते गृहात् बहिः मा गच्छन्तु। भारतीय क्रीडकैः अद्य जापान देशे प्रवर्तमानायां नागोया एशियाई क्रीडा स्पर्धासु कबड्डी एथलेटिक्स स्क्वाश शूटिंग प्रभृति चतुर्षु स्पर्धासु चत्वारि पदकानि प्राप्य स्वीय स्थानं दृढीकृतम् इति वार्ताः।
1: आकाशवाणी सिंहप्रयोगम केंद्रम समयम 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం। కార్యక్రమం ముందుగా సమాచారం వెతుకుంటారు। నెల్లూరు నగరంలోని ప్రధాన కూడలను సుందరీకరించడంతో పాటు ఐలాండ్లను అభివృద్ధి చేసి ఫౌంటైన్లను ఏర్పాటు చేసేందుకు 5,26,00,000 రూపాయలతో చేపట్టున్న అభివృద్ధి పనులకు ఈరోజు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు। ఆయా కూడలలోని విగ్రహాలకు మంత్రి నారాయణ పొలమాలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ శంకుస్థాపన చేసిన 14 కూడలలో ఫౌంటైన్ల పనులను త్వరలో పూర్తి చేస్తామని ప్రకటించారు। రాష్ట్ర ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని విధి నిర్వహణలో సేవాభావం విలువలు క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు। ఈ రోజు ఉదయం వెంకటాచలం మండలం చిముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ దీక్షాంత్ పరేడ్లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని ప్రసంగించారు। తొలుత పరేడ్ కార్యక్రమం

0: మనకు చేసిన మంత్రికి ఎస్పీ డాక్టర్ రజిత విజన్ల, ఏఎస్పీలు సౌజన్య దీక్షలు గనగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసు గౌరవందనం స్వీకరించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సొంసల జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈరోజు 6639 క్యూసెక్ల వరద వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సొంసల పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.960 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సేవా సంకల్ప అభియాన్ అమలులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ ఉత్సవాలను వచ్చే నెల 7వ తేదీ వరకు నిర్వహించాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగశైలజ ఒక ప్రకటనలో తెలియజేశారు. పౌష్టికాహారం, తల్లి బిడ్డ ఆరోగ్యం, చిన్నారుల ఎదుగుదల, విద్య తదితర సేవలను అర్హులైన కుటుంబాలకు చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తల్లులు, గర్భిణులు, పిల్లలు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించేలా సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగశైలజ ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్ష ఫీజును 29వ తేదీలోపు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. 1000 రూపాయల అపరాధ రుసుముతో 9వ తేదీలోపు చెల్లించవచ్చని తెలియజేశారు. విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించేలా సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జిల్లాలోని పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. 23 ఖాళీలు ఉన్నాయని ఎస్జీటీ పోస్టుకు ఇంటర్, డిఎల్డీ పోస్టుకు డిఎల్డీ కోర్సులను చదివి ఉండాలని సూచించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీతో పాటు టెట్లో అర్హత సాధించి ఉండాలన్నారు. పూర్తిస్థాయి అర్హత గల అభ్యర్థులు లభ్యం కాని సందర్భంలో ఇంటర్ చదివిన వారికి ఎస్జీటీ పోస్టుకు, డిగ్రీ చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక చేసే వెసులుబాటు ఉందని వివరించారు. మరిన్ని వివరాలకు స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు సూచిస్తున్నారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు. కార్యక్రమం తర్వాత డాక్టర్ గారి సలహాలు. అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బిందుమీనన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమరు నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఈరోజు మనతో డాక్టర్ బిందుమీనన్ గారు ఉన్నారు. డాక్టర్ బిందుమీనన్ గారు ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా, స్ట్రోక్ సొసైటీ, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డు సభ్యురాలిగా, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ కమిటీ కో చైర్గా, ఐసీఎంఆర్ అడ్జెక్ట్ ఫ్యాకల్టీగా, అలాగే పలు జాతీయ అంతర్జాతీయ వైద్య సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ బిందుమీనన్ గారు, ముందుగా ఈ డిమెన్షియా అంటే ఏంటి, అలాగే సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే మతి మరుపుకు డిమెన్షియాకు మధ్య తేడా ఏంటి మా శ్రోతలకు వివరించగలరా?
2: మామూలుగా మన అందరు అనుకోవడము ఒక వయసు అయిపోయినాక ఎవరికైనా ఏదో ఒకటి మర్చిపోవడం జరుగుతుంది, కానీ ఇప్పుడైతే వయసు అయినప్పుడు మాత్రం కాదు, చిన్న వయసు వాళ్ళకి కూడా అది కనిపిస్తుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలాగా మారిపోయింది, మనం ఫోన్లో ఎక్కువ డిపెండ్ అవుతున్నాను. ఫోన్ నంబర్స్ కానీ పేర్లు కానీ ఏదైనా చేయాలంటే అది రాసుకోవడం, అది మర్చిపోవడం మనం మతి మార్పు వ్యాధిగా అనుకోను. అప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనం ఎక్కడన్నా తాళాలు పెట్టి మర్చిపోవడం అంటే ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మనకు గుర్తొచ్చేస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఒక పర్సన్ ఎవరైనా వచ్చాక మనకి ఇమీడియట్గా వాళ్ళ పేరు గుర్తురాదు, అంటే ఎప్పుడో ఒకసారి చూసేది కానీ ఇమీడియట్గా గుర్తొచ్చేస్తుంది. కానీ మనం ఎవరు అది కూడా గుర్తుంటుంది, పేరు సడన్గా గుర్తుండదు. రూమ్కి వెళ్తాను, మనం రూమ్కి వెళ్ళి ఎందుకు వచ్చాను సడన్గా మనకు గుర్తుండదు, బయట వచ్చేటప్పటికి మనకి గుర్తొచ్చేస్తుంది. ఇదన్నీ మతి మార్పు కాదు, ఒక గుర్తు లేకపోవడం కాదు, అంటే అది ఒక వ్యాధి కాదు. కానీ మనకు మతి మార్పు వ్యాధి ఎలా అనుకోవాలంటే, మనం తాళాలు పెట్టి మర్చిపోయి మనకి గుర్తే ఉండదు, తర్వాత ఆ తాళాలు పెట్టేది కూడా ప్లేస్ ఎక్కడో ఉంటుంది, లైక్ కొన్నిసార్లు అది ఫ్రిడ్జ్లో పెట్టడం జరుగుతుంది, ఏదో ఒకటి చోట్ల పెట్టడం జరుగుతుంది. మనిషిని వ్యక్తులను చూశాక వాళ్ళ పేరు గుర్తు రాకడం మాత్రం కాదు, అంటే ఆ వ్యక్తిది రిలేషన్ ఏంటి, వాళ్ళ ఫ్రెండా, ఎప్పుడు చూసారా, గుర్తుందా వ్యక్తినే గుర్తుందా, వ్యక్తినే గుర్తులేదు. దారి మర్చిపోవడం, ఒక్కొక్కసారి రూమ్ నుంచి వేరే రూమ్కి కూడా మర్చిపోతారు, బాత్రూమ్ ఎక్కడ ఉంది కూడా మర్చిపోతారు, ఎప్పుడు పోయే ఆఫీసు లేదంటే ఎక్కడైనా వెళ్ళేది ఆ దారి ఉంటుందో అది కూడా మర్చిపోతారు. సడన్గా పర్సన్ ఇంట్లో నుంచి బయట వెళ్తారు, తర్వాత తిరిగి రావడం కుదరదు, ఎవరో ఒకరు కనుక్కొని ఆ వ్యక్తి మీ డాడీ అక్కడ

0: ఉన్నారో వీళ్ళు పర్సన్ అక్కడ ఉన్నారో కనుక్కొని వాళ్ళు చెప్తారో అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. జడ్జ్మెంట్ అంటే ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళ బిహేవియర్లో మార్పు రావడం. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, మామూలుగా ఎట్లా ఉంటుంది మనకి ఇండియన్ కస్టమ్, కానీ ఎక్కడైనా కస్టమ్లో హాయ్ హలో చెప్పడం అక్కడే ఉండేది. కానీ ఈ వ్యక్తిలో కొన్న బిహేవియర్లో మార్పు ఉంది, సడన్గా లేచి వెళ్ళిపోతారు లేదంటే ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా సడన్గా మార్పు కనిపించడం, స్లో స్లోగా, సడన్ కాదు స్లోగా మార్పు కనిపించడం కూడా ఉంటుంది. జడ్జ్మెంట్, మనీ ట్రాన్సాక్షన్ చేసే పని, ఎప్పుడు చేసే పని, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉండేది వాళ్ళు వంట చేసేది, వంట చేసేటప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది కనిపించడం, అంటే ఇప్పుడు రెండు కర్రీస్ పెట్టాలంటే ఒక కర్రీలో ఇబ్బంది పెట్టడం, అంటే టేస్ట్ మారిపోవడము, ప్లేట్స్ పెట్టేటప్పుడు అది ఇబ్బందిగా, అంటే ఇదన్నీ స్వాభావికంగా కాదు. మనం తాళాలు మర్చిపోవడం, ఎప్పుడో ఒకటి చూసేది గుర్తు రాకపోవడం, మళ్ళీ గుర్తొచ్చేది అది, ఈ రెండిట్లో మనకు మార్పు ఉంటుంది. అది కాకుండా ముఖ్యంగా ఉండేది మనకి డిమెన్షియా అనే వ్యాధిలో ఉండేది. ఏ వ్యక్తికి కూడా మతి మార్పు, గుర్తు లేకపోవడం అని జరిగేటప్పుడు దాంతోపాటు వాళ్ళ ఇండిపెండెన్స్, అంటే వాళ్ళు తనే పని, వాళ్ళు డే టు డే లైఫ్ చేయడం అది కూడా పోతుంది. అంటే ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ మీదే స్లోగా చిన్నగా డిపెండెన్సీ పెరుగుతుంది. అంటే అది గుర్తు చేయి, మీకు మా ఏదైనా ఉంటే మాకు చెప్పండి, ఫ్యామిలీ మెంబర్ గుర్తు చేయాల్సి వస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ మనం కనుక్కుంటే మనకి ఈజీగా వ్యాధియా, అలా మామూలుగా ఉండే మత్తి మార్పు కాదు మర్చిపోవడమా మనకి తెలిసిపోతుంది.
1: డాక్టర్ గారు, డిమెన్షియా లేదా అల్జీమర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇది ప్రారంభ దశలో గుర్తించేటువంటి అవకాశం ఉందా? కుటుంబ సభ్యులు ఎలాంటి లక్షణాలు గమనించారంటారు?
0: సో ఫస్ట్లో మనం వ్యక్తిలో చూసేది ఏంటంటే మర్చిపోవడం జరిగేది. ఎక్కువగా ఒకే ప్రశ్నలు, అంటే ఏదో ఒకటి జరిగినాక మళ్ళా అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కన్వర్సేషన్ జరిగిందనుకో, మనం ఒక ప్లానింగ్ చేశాననుకో, ప్లానింగ్ చేశాక ఇప్పుడు నిన్న ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనం రేపు మాల్కి వెళ్తాను, మాల్కి వెళ్ళి ఇది ఇది సామాన్లు కొనుక్కుంటాను, అలాగ మనం డిస్కస్ చేశాననుకో ఆ ఫ్యామిలీలో ఆ పర్సన్, ఆ వ్యక్తి మళ్ళీ రేపు వీళ్ళందరూ ఇప్పుడు మాల్కి వెళ్తానంటే ఎప్పుడు చెప్పాను మనం మాల్కి వెళ్ళాలి, అంటే ఇది స్వాభావికం కాదు. ఒక్కసారైనా అట్లా అయినాక కూడా మనం కొంత కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇది ఒక పెద్ద ఒక డిస్కషన్, పెద్ద డిస్కషన్ అయినాక నెక్స్ట్ డే మనకు అది గుర్తు లేదంటే ఇది ఒక ఒక మనం మనసులో పెట్టుకోవాలి, ఈ వ్యక్తికి కొంత ఇబ్బంది ఉంది.
1: ముందు రోజు చెప్తారు, రెండో రోజు మర్చిపోతారు.
0: పెద్ద ఈవెంట్, చిన్నదైతే మనకి, అంటే మనం ఒక ప్లానింగ్ డిస్కషన్, అందరు వెళ్తాను 4 o'clock వెళ్తాను, అందరు వెళ్ళి అక్కడ ఇదేది కొంటాను, బట్టలు కొంటాను, అంత పెద్ద ప్లానింగ్, చిన్నది కాదు. ఇట్లా మనం జస్ట్ ఫోన్లో రేపు అక్కడ వెళ్తాను అట్ట కాదు, అంటే ఒక ప్లానింగ్ చేసేది మనం మర్చిపోవడం, ఆ వ్యక్తి మర్చిపోతే అంటే అది ఒక మతి మార్పు వ్యాధిగా ఉండొచ్చు. బిగినింగ్ సైన్స్, అంటే తర్వాత అయితే మనకు తెలిసిపోయేది బిగినింగ్ సైన్స్లో. అది కాకుండా 10 సార్లు ఒకటే ప్రశ్నలు అడగడం, అంటే ఇప్పుడు భోజనం చేశారా, భోజనం అయిందా, భోజనం చేసేసారా, అప్పుడు వీళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తారా భోజనం తయారైంది ఇస్తాను, కొన్నిసార్లు మళ్ళీ భోజనం తయారైందా, భోజనం తయారైందా, అంటే ఒకసారి జవాబు ఇచ్చాక కూడా మల్టిపుల్ క్వశ్చనింగ్స్ ఫస్ట్లో స్టార్ట్ అయితే మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. చేశాక కూడా మనం చేశానా, ఇప్పుడే కదా చేసేది, అలాగ మళ్ళీ గుర్తు చేయాలి, మేము ఇప్పుడే కదా మీరు టీ తాగారు, మళ్ళీ టీ తాగడం అడుగుతున్నారు, ఇదన్నీ మామూలుగా జరిగేది కాదు. సామాన్లు ఎక్కడక్కడ పెట్టి మర్చిపోవడం ఇట్స్ వెరీ కామన్. అంటే అయినా కూడా మనం దాంతోపాటు ఇటువంటి ఏమైనా ఉంటాయి, ఆఫీస్కి వెళ్తారు సడన్గా బైక్లో వెళ్ళేటప్పుడు ఆగిపోయి ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూషన్ స్టేట్ వచ్చేది. ఒక్కసారి కూడా అట్లా కన్ఫ్యూషన్ స్టేట్ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. మనం ఓవర్ డయాగ్నోస్ కూడా చేయకూడదు. దాదాపు ఏమవుతుందండి, అందరికి ఇప్పుడు మతి మార్పు, అందరికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చేది, మతి మార్పు ఉంటే మాకు అల్జైమర్ వచ్చిందా అనే భయం మనం వదిలేకూడదు, కానీ ఓవర్ డయాగ్నోస్ కూడా మనం చేయకూడదు. ఇటువంటి అన్ని మనం గుర్తు చేసుకొని ఎన్నిసార్లు జరిగింది ఒక ఫోన్లోనే రాసి పెట్టేసి డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకు ఫార్మేటివ్ టెస్ట్లు ఉంటుంది, అప్పుడు దాంట్లో మనం కనుక్కోగలుగుతాను ఏదైనా ఇబ్బందులు ఉందా లేదా.
1: అసలు ఎందుకు వస్తుంది మేడం ఈ మతి మార్పు కానీ అల్జీమర్స్ అనేది?
0: దాదాపు అల్జైమర్ డిజీజ్ వయసు అయినప్పుడే వచ్చేది. మనకి బ్రెయిన్లో 2 అబ్నార్మల్ ప్రొడక్ట్స్ చేరిపోతుంది, ఒకటి ఒక అమైలాయిడ్, ఒకటి అంటే తౌ, అంటే ఈ 2 ప్రొడక్ట్స్ ఉంది, దీన్ని మనం బయాలజికల్ ప్రాసెస్ చెప్పేది. మామూలుగా అయితే 2 బ్యాడ్ ప్రొడక్ట్స్ బాడీ నుంచి వెళ్ళిపోవాలి, అంటే కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల, బయాలజికల్ ప్రాసెసెస్ వల్ల ఆ బాడీలో, ఆ అంటే ఇప్పుడు మనం కొంత వూల్స్ తీసుకొని థ్రెడ్స్ తీసుకొని ఎట్లా టాంగిల్స్ టాంగిల్స్ అయిపోతుంది అంటే అట్లా ప్లాక్స్గా చెరిపోతుంది. అంటే ఇంకా కామన్ మ్యాన్కి తెలుసుకోవాలంటే మనం పళ్ళులో కొన్నిసార్లు ప్లాక్స్ చెరిపోతే డెంటల్ వచ్చి తీసుకుంటారు కదా, ఆ విధంగా టౌ ఆ అబ్నార్మల్ అమెలాయిడ్ అన్ని ఫామ్ అయిపోయి ఆ ప్లాక్స్ లాగా అట్లా గట్టి గట్టిగా ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయినప్పుడు మనకి ఆ ఏరియాస్, కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ మెమరీలో ఉంటుంది, హిప్పోకాంపస్, టెంపోరల్ లోబ్, సింగులేట్ గైరస్, ఇటువంటి అన్ని ఏరియాస్లోనే అది ఫామ్ అయినప్పుడు మన థింకింగ్ ఎబిలిటీ, ప్రాసెసింగ్ ఎబిలిటీ, మనం అటెన్షను, మనం ఎక్కడ ఉన్నారో అది మాట్లాడినప్పుడు అది క్యాచ్ చేయడము, ఇదన్నీ కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటుంది. ఇంత ముందుండే సవాళ్ళు ఇంకా ఒక ఇంపార్టెంట్ ఉంది, డిమెన్షియా మతిమరుపు, అల్జైమర్ డిమెన్షియాలో ముఖ్యంగా మనకి దగ్గర జరిగేదే మర్చిపోతారు, పాతదన్నీ గుర్తుంటుంది, స్కూలు, కాలేజు, ఆఫీసు, ఫ్రెండ్స్ అందరు గుర్తుంటుంది, కానీ 2 డేస్ ముందు, 1 వీక్ ముందు ఉండేదే మర్చిపోవడం జరుగుతుంది. దాన్ని మనం రీసెంట్ మెమరీ లాస్ చెప్పేది.
1: డిమెన్షియాను వర్గీకరిస్తే ఎన్ని రకాలు ఉండొచ్చు మేడం?
0: యాక్చువల్లీ అయితే డిమెన్షియా ఒకటైతే మనకి డీజెనరేటివ్ అంటే దానికి బ్రెయిన్ సెల్సే చిన్నగా అయిపోయి ఇలాగా అబ్నార్మల్ ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోతే, కొన్ని ఏరియాస్ మామూలుగా ఏజ్లో బ్రెయిన్ ష్రింక్ అవుతుంది కానీ కొన్ని ఏరియాస్ ఫాస్ట్గా ష్రింక్ అయిపోతుంది, ఆ విధంగా ఉండేది డీజెనరేటివ్ డిమెన్షియా. ఇంకా ఒకటి మనం చెప్పేది రివర్సిబుల్ డిమెన్షియా. రివర్సిబుల్ అంటే మనం దాన్ని కనుక్కోగలితే ఆ మతి మార్పు వ్యాధిని మనం బాగా చేయగలుగుతాను.
1: అంటే మీరు వయసు పెరిగే కొద్దీ అని చెప్పారు, సో వయసు పెరిగే కొద్దీ వస్తుందా అల్జీమర్స్? చిన్నపిల్లలు కూడా వస్తుందా? చిన్నపిల్లలు వస్తే ఎందువల్ల వస్తుంది?
0: చిన్నపిల్లల్లో అల్జైమర్ డిమెన్షియా రాదు, ఇది వయసు పెరిగినప్పుడు, ఎందుకంటే ఆ తావు, అమెలాయిడ్ అదన్నీ డిపాజిట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇన్ఫాక్ట్ అల్జైమర్ డిమెన్షియా డయాగ్నోస్ అయినప్పటికే పేషెంట్ స్టేజ్ 4లో ఉంటారు. కాబట్టి
1: ఏ వయసులో వస్తుంది పర్టికులర్ గా?
0: 60-65 అండ్ అబవ్ లో స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ దానికి ఎంసీఐ అనే మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కూడా ఉంది. నేను ఇప్పుడు ఇంత ముందు కొన్ని చెప్పాను కదా సిమ్టమ్స్, యాక్చువల్లీ అక్కడ మనం కనుక్కోగలితే దాన్ని మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఎంసీఐ చెప్పేది. మళ్ళీ పేషెంట్ యూజువలీ డయాగ్నోస్ అయ్యి హాస్పిటల్ మన క్లినిక్ లో వచ్చేటప్పటికి ఇట్ ఇస్ 4 and 5 stages. అప్పటికి పేషెంట్ కి ఫుల్ బ్లోన్, మతి మరపు స్టార్ట్ అయ్యి చేరిపోయే పరిస్థితిలో వస్తారు.
1: సో త్వరగా గుర్తిస్తే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు.
0: ఈ సమస్యంది థీమ్ కూడా అదే విధంగా ఉంది, ఎంత త్వరగా మీరు కనుక్కుంటే అంత వేగంగా మనం ఏదో ఒకటి చేయగలుగుతాను, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతానని మనం ఆ ఫాల్స్ హోప్ ఇవ్వనండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ట్రీట్మెంట్కి కూడా అల్జైమర్ డిమెన్షియాను మనం బాగా చేయలేను, ప్రోగ్రెషన్ స్లో చేయగలుగుతాను. అంటే ఇప్పుడు ఫాస్ట్గా ఒక్క సంవత్సరానికైనా పేషెంట్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి బెడ్ రిడన్ అయ్యే పరిస్థితి ఉంటే మనం స్లోగా కొంత పేషెంట్ది ప్రోగ్రెస్ కొంత స్లో చేసుకోగలుగుతాను. త్వరగా డయాగ్నోస్ చేస్తే ఇంకా పేషెంట్కి మాత్రం కాదు, మనం ఏం అర్థం చేయాలంటే మతి మరపు వ్యాధిలో పేషెంట్, అల్జైమర్ డిమెన్షియా వ్యాధిలో పేషెంట్కి యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి మతి మరపు వచ్చిందని, ఇన్సైట్ ఉండదు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు.
1: మీరు అన్నట్టు డాక్టర్ బిందు నిందరు ప్రారంభ లక్షణాలు గుర్తించాం అనుకుందాం, సో గుర్తించిన తర్వాత వైద్యుల దగ్గరకు వచ్చిన తర్వాత వైద్యులు ఎలాంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారిస్తారు?
0: అదే ఇప్పుడు ఒక న్యూ నావెల్ మనకి న్యూరాలజీలో వచ్చేది, ఒక బెంచ్ మార్క్ అని అనుకోండి. ఇంతకుముందు అల్జైమర్ డిజీజ్ వ్యాధికి ట్రీట్మెంట్ చేసే ముందు మనకి ఓన్లీ వాళ్ళ సిమ్టమ్స్, ఏమేమి వాళ్ళకి సమస్యలు ఉన్నాయో కనుక్కొని మనం అల్జైమర్ డిమెన్షియా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి రక్తంలో బయోమార్కర్స్, దే ఆర్ నోన్ యాజ్ బ్లడ్ బయోమార్కర్స్, ఇప్పుడు రెడీగా అవైలబుల్ అవుతుంది. అన్ని చోట్ల ఇప్పుడు అవైలబుల్ లేదు కానీ మనకి రెడీ అవుతుంది. దాన్ని ఫాస్ఫోరైలేటెడ్ తౌ చెప్పేది. ఎలా మీకు చెప్పాలంటే ఇప్పుడు షుగర్ మనం ఎలా డయాగ్నోస్ చేసేది? బ్లడ్లో, అంతే కదా. ఆ విధంగా ఇప్పుడు అల్జైమర్ డిమెన్షియా కూడా మనకి బ్లడ్లో, బ్లడ్ బయోమార్కర్స్లో డిమెన్షియాలో డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఇక్కడ ల్యాబ్లో పోయి మనం ఆ బయోమార్కర్ డయాగ్నోస్ చేయడం కుదరదు. వాళ్ళ సిమ్టమ్స్ ఏదైనా ఉందో దాన్ని మ్యాచ్ అవుతుందో చూసుకొని డిమెన్షియా క్లినిక్స్లో మాత్రం ఇది జరిగేది.
1: సో డిమెన్షియా క్లినిక్ వెళ్తే వాళ్ళు వ్యాధి నిర్ధారణ అనేది చేస్తారు.
0: ఎస్, అప్పుడు మనం కనుక్కోగలితే. ఇండియాలో కూడా ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ వచ్చాయి, దే ఆర్ నోన్ యాజ్ అమెలాయిడ్ మోడిఫైయింగ్ థెరపీస్, వెరీ ఎక్స్పెన్సివ్, కానీ యాజ్ ఐ ఫీల్ దట్ కొంతకాలం తర్వాత దాని కాస్ట్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. దాన్ ఈ ఇంజెక్షన్స్ రూపంలో ఉంటుంది, అది పర్ 2 వీక్స్ 1 మంత్ అలాగే ఇవ్వాల్సి వస్తుంది. కానీ అగైన్ అది ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ చెప్పాను కదా, అప్పుడప్పుడు మర్చిపోవడము, ఎప్పుడో ఒకసారి ఇలాగా ఇబ్బంది ఉండడం, అప్పుడు మనం ఒక స్కేల్స్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చాక చేసి ఆ బ్లడ్ బయోమార్కర్స్ టెస్ట్ చేసేసి దాంట్లో మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చాక దాని తర్వాత మనం MRI చేసేసి ఆ భాగంలో ఏమైనా ష్రింకేజ్ ఉందో చూసుకొని పేషెంట్ ఫ్యామిలీ రిలేటివ్స్తో మాట్లాడి అప్పుడు మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో దెర్ ఇస్ ఏ హోప్. ఈ హోప్ ఉంటే రేపటికి మనకి అడ్వాన్స్ డిమెన్షియాలకి కూడా కొంత హోప్ ఉండొచ్చు.
1: అంటే ఒకసారి మీరు అన్నట్టు మందులు తీసుకున్న తర్వాత ఎంత కాలంలో నయమయ్యేటువంటి అవకాశం ఉందంటారు?
0: నయమయ్యేది లేదు. ఇప్పుడు డిమెన్షియా, ఒక వ్యక్తికి అల్జైమర్ డిమెన్షియా వచ్చాక ఆ వ్యాధి ప్రోగ్రెస్ అవుతుంది.
1: అంటే మీరు ఇంజెక్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా?
0: అబ్సల్యూట్లీ, ఇంజెక్షన్ ఇచ్చేది ప్రోగ్రెషన్ స్లో చేయడానికి.
1: ఓకే.
0: సో ఇప్పుడు అల్జైమర్ డిమెన్షియా వ్యక్తి 1 సంవత్సరంలో పూర్తిగా బెడ్ రిడెన్ అయ్యే పరిస్థితి ఉంటే మేబీ ఆ మనం డిమెన్షియానా ఇంకా స్లో చేసేసి ఇంకా మిగతా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, రీహాబిలిటేషన్ ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు మనం అది 3 to 4 ఇయర్స్ దాకా ఆ డిమెన్షియానా స్లో చేయొచ్చు.
1: అంటే మీరు అన్నట్టు ఒకవేళ ఈ అల్జీమర్స్ ని నిర్లక్ష్యం చేసామనుకుందాం, అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది?
0: అసలే అల్జైమర్ డిమెన్షియాకి ట్రీట్మెంట్ లేదు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్లో ఇంజెక్షన్ ఇచ్చాక మనం ఆ స్టేజ్న కొంత స్లో చేయొచ్చు. మనం ఏమీ చేయకపోతే పేషెంట్ కంప్లీట్ బెడ్ రిడన్, కంప్లీట్ డిపెండెంట్, మోషన్, యూరిన్, తినేది, రైల్స్ ట్యూబ్, అటువంటి అన్నిటికీ డిపెండెంట్ అయిపోతారు.
1: సో మీరు జీవన శైలి గురించి కూడా ఇందాక చెప్పారు. సో లైఫ్ స్టైల్లో తీసుకుంటే ఎలాంటి చేంజెస్ తీసుకుంటే బెటర్ లైఫ్ని లీడ్ చేయొచ్చు?
0: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇప్పుడు ఉండే కాలంలో జనాలు సమయానికి నిద్రపోవట్లేదు. సమయం వరకు నిద్రపోవట్లేదు. 7 అవర్స్ ఆఫ్ స్లీప్, 7 గంటల నిద్ర ఉండాలి, కరెక్ట్ టైంలో నిద్ర ఉండాలి. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే, ఇంతకుముందు నేను అమైలాయిడ్ ప్రోటీన్స్ మనకి బాడీలో చేరిపోయేది, బ్రెయిన్లో చేరిపోయేది అంటే మనం ఎలా అనుకోవాలంటే, బ్రెయిన్ నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ ది సెల్స్, చిన్న చిన్న సెల్స్ ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినప్పుడు పక్కన ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని గ్లింఫాటిక్ సిస్టమ్ చెప్పేది. నిద్రపోయేటప్పుడు కరెక్ట్ టైంలో డీప్ స్లీప్కి వెళ్తే ఆ బ్రెయిన్ సెల్స్ ష్రింకేజ్ అయితే పక్కన ఉండే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఆ అమైలాయిడ్ టౌ అదన్నీ డ్రైనేజ్ సిస్టమ్ లాగా బ్రెయిన్ నుంచి తీసేసి క్లియర్ అయిపోతుంది. మీరు అనుకోండి, ఇప్పుడు 16-17 ఇయర్స్ ఉండే పిల్లలు కూడా సరిగా నిద్రపోవట్లేదు.
1: ఈ మొబైల్స్ వచ్చాక, యాప్స్ వచ్చాక, కంప్యూటర్స్ వచ్చాక వీటి మీద పడిపోతున్నారు. సో మీరు అన్నట్టు ఈ రీల్స్, ఇవన్నీ సోషల్ మీడియా ప్రభావం వల్ల సరైన నిద్ర దొరకట్లేదు ఎవరు.
0: అప్పుడు వాళ్ళ నిద్ర ఆ 17 ఇయర్స్ నుంచే నిద్ర సరిగా లేకపోతే వాళ్ళు నిద్రపోయేది 1:32. మాకు పిల్లలు వస్తారు కదా ఓపీడీలో, వాళ్ళ మమ్మీ డాడీ చెప్తారు 1:32 దాకా. అప్పుడు 2కి నిద్రపోయి వాళ్ళు 5:36కి లేయాలి కదా, బికాస్ వాళ్ళకి స్కూల్ కాలేజెస్ అయితే ఉంది, దాట్ దే కెనాట్ సాక్రిఫైస్. అప్పుడు 5 అవర్స్ స్లీప్ వెళ్ళేటప్పుడు వాళ్ళు డీప్ స్లీప్కి వెళ్ళకపోతే ఆ గ్లింఫాటిక్ సిస్టమ్ సరిగా పనిచేయదు. సో గ్రాడ్యువలీ ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ బ్రెయిన్లో చేరుతానే ఉంటుంది. సో యూ విల్ సీ దాట్ వాళ్ళకి అల్జైమర్ డిమెన్షియా ఉండాలి అవసరం లేదు, వాళ్ళకి డిజిటల్ డిమెన్షియా చెప్పేది మనం. ఈ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేశాక అన్నెసెసరీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో చెప్పాక పెట్టి దాంట్లో ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ ఓపెన్ చేయకుండా ఉంటే అది. సెకండ్ ఈజ్ ఎక్సర్సైజ్. బాడీలో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంత మనం ఎక్సర్సైజెస్, ఎరోబిక్ యాక్టివిటీ బాడీలో చేస్తున్నానో ఈ బ్రెయిన్లో సెల్స్లో, ఇంకా మనకి ఒక వృక్షం అనుకోండి, ఒక ట్రీ, దాంట్లో బ్రాంచెస్ ఎట్లా ఉంటుందో ఆ బ్రాంచెస్ ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్, స్ట్రెస్ ఉండే పదార్థాలు తగ్గిపోతుంది. బ్రాంచెస్ ఎక్కువ ఫామ్ అయితే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది, రైట్? ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చెప్పాక ఇంకా 2-3 ఐటమ్స్ మీకు చెప్పాను అనుకో, ఈ మతిమురుపు ఉండే వ్యక్తులు ఫాస్ట్ ప్రాసెస్ చేయలేరు. వాళ్ళకు ఒక్క అదే మనం ట్రైనింగ్ కూడా చేసేది కేర్ గివర్స్ కి, లోడింగ్ ఇవ్వబాకండి వాళ్ళకి, ఇది చేయి అది చేయి అది చేయి. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎక్సర్సైజెస్, స్లీపు, బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుకుంటే కొత్త కొత్త యాక్టివిటీ నేర్చుకోవడం, కొత్త మ్యూజిక్ ఉండొచ్చు, ఇన్స్ట్రుమెంట్ ఉండొచ్చు, సోషలైజింగ్, సోషల్ కమ్యూనికేషన్స్, కనెక్టివిటీ, మాట్లాడడం, నవ్వడం, సంతోషంగా ఉండడం, ఇదన్నీ చేసుకుంటే ఆ ఫైబర్స్ ఎక్కువగా ఉంటే ఒక ఏరియా కొంత డల్ అయినాక కూడా వేరే ఏరియా నుంచి అంటే ఎట్లా చెప్పాలంటే లోన్, యా సో బ్రెయిన్ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది, సో యూ కెన్ టేక్ లోన్ ఫ్రమ్ ద అదర్ ఏరియాస్. సింపుల్ ఏనండి, ఇంతకుముందు మనం ఎవరికి చెప్పాలి అవసరం లేదు, కానీ ఇప్పుడు అందరికీ చెప్పాలి చూస్తుంది, నిద్ర సరిగా

0: పోండి, సమయానికి నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి. కానీ ఇప్పుడు మనకి వి నో ద సైంటిఫిక్ లాజిక్ బిహైండ్ ఇట్,
1: రైట్ మేడం? అలాగే రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్స్ వంటి సమస్యలకు డిమెన్షియాతో ఎలాంటి సంబంధం ఉంటుంది?
0: మామూలుగా మనం స్ట్రోక్ వచ్చేటప్పుడు చేయి కాలు పడిపోవడం, మాట పడిపోవడం, అర్థం చేసుకోవడం పడిపోవడం, అంటే బ్రెయిన్ లెఫ్ట్ రైట్ లో డివైడ్ గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో పక్షవాతం వస్తే రైట్ సైడ్ కుడి చేయి కుడికాలు వీక్ అయిపోయినప్పుడు అది లెఫ్ట్ సైడ్ బ్రెయినే మనకి మాట అర్థం చేసుకోవడం భాగంలో ఉంటుంది. అప్పుడు పేషెంట్ను చూస్తే మతిమరుపు లాగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మన మాట అర్థం చేసుకోరు. అదొకటి. స్ట్రాటజిక్ డిమెన్షియా ఏరియాస్ ఉంటుంది, అంటే బ్రెయిన్లో చిన్న భాగం కూడా స్ట్రోక్ వచ్చేస్తే చేయి కాలుకి వీక్నెస్ ఏమి ఉండదు, కానీ ఆ ఏరియా నుంచి మనకు ఒక సర్కిట్ ఉంటుంది బ్రెయిన్లో మతి మరుపుకి. ఆ సర్కిట్లో ఎక్కడన్నా లైట్స్ లైక్ లైట్ సర్కిట్ ఎక్కడన్నా అది డ్యామేజ్ అయిపోతే అది మతి మరుపు లాగా చేరిపోతుంది. అది కాకుండా బ్లడ్ ప్రెషర్ సరిగా కంట్రోల్ చేయకపోతే బ్రెయిన్లో చిన్న చిన్న డాట్స్ పడతానే ఉంటుంది పేషెంట్స్కి. ఆ డాట్స్ పడేటప్పుడు పేషెంట్కి స్లోగా డల్నెస్, అంటే కొంతమంది పేషెంట్స్ ఫ్యామిలీస్ వచ్చి చెప్తారు చాలా డల్గా ఉంది, అడిగినప్పుడు స్లోగా నిదానంగా ఆన్సర్ ఇస్తారు, నడిచేటప్పుడు బాగా స్లోగా నడుస్తారు, ఒక్కొక్కసారి పడిపోతారు, యూరిన్ కంట్రోల్ ఉండదు, ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు యూరిన్ పాస్ చేసేస్తారు, ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు. దాన్నే మనం బిన్స్వాంగర్ డిజీజ్ చెప్పేది. బీపీ కంట్రోల్ లేనప్పుడు స్ట్రోక్ సంబంధే, కానీ ఒక విధంగా ఇది స్ట్రోక్ అయితే సడన్గా వచ్చేది, కానీ ఇది స్లోగా జరిగేది కూడా ఉంటుంది. ఇటువంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళాలి. స్లోగా అయిపోవడం, స్లో మాట్లాడడం, అర్థం చేసుకోవడం స్లో అయిపోవడం, మతి మరుపు పెద్దగా లేకపోతే కూడా చిన్న చిన్న మర్చిపోవడం, నడిచేది స్లో అయిపోవడం, యూరిన్లో కంట్రోల్ లేకపోవడం, బిహేవియర్ మార్పు ఏదైనా ఉంటే మనకి స్కాన్ చేస్తే తెలిసిపోతే ఇంకా పెరగకుండా చేయొచ్చు. ఇది మనం దాదాపు క్లియర్ కూడా చేయొచ్చు.
1: రైట్ మేడం. ఇంకా చివరిగా చికిత్స విధానం తీసుకుంటే, మీరు అన్నారు ఇంజెక్షన్స్ అని, ఇవి కాకుండా ఏమైనా చికిత్స విధానం ఉంటుందా? ఎలాంటి చికిత్స విధానం ప్రస్తుతం, అంటే ఆధునిక చికిత్స విధానం అందుబాటులో ఉంది?
0: మామూలుగా కూడా మనం చెప్పేది దీంట్లో రివర్సిబుల్ డిమెన్షియాస్ కూడా ఉంటుంది. పేషెంట్ మతి మరుపుగా వచ్చేటప్పుడు ఫస్ట్ డాక్టర్ మనం, యాజ్ ఎ డాక్టర్ వాట్ ఐ సీ ఇస్ దాట్ మనం దీన్ని బాగా చేసేది కొన్ని కారణాలు ఏమైనా ఉన్నాయా, దాంట్లో చాలా ఉంటుంది. విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు, థైరాయిడ్ ఎక్కువ అయిన వల్ల ఉండొచ్చు, పేషెంట్కి మనం చెప్పే ప్రకారంగా బిన్స్వాంగర్ డిజీజ్ ఉంటే ఉండొచ్చు, పేషెంట్కి సోడియం తగ్గిపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే ఉండొచ్చు, నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అనే ఒక వ్యాధి ఉంటుంది, దాంట్లో బ్రెయిన్లో వాటర్ చేరిపోతే వాటర్ మనం నీరుతో బాగా తీసేసి మనం పేషెంట్ మళ్ళీ నడిచేది మతి మరుపు, యూరిన్ అన్ని కంట్రోల్ చేసుకోవడం, మళ్ళీ షంట్ పెట్టేసి కంట్రోల్ చేసుకోవడం ఉండొచ్చు. ఇటువంటి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే ఇదన్నీ మనం రివర్సిబుల్ కాసెస్ చాలా ఆల్మోస్ట్ ఒక 30-40% ఉండొచ్చు కొన్నిసార్లు పేషెంట్స్లో. ఆ ఫస్ట్ మనం అది కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి యాసిటైల్ కోలినేస్ట్ ఇన్హిబిటర్స్ డ్రగ్స్ ఉంటుంది, మైల్డ్ టు మోడరేట్ అల్జైమర్ డిమెన్షియాకి మనం పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ట్రైనింగ్ టిప్స్ మనం కేర్ గివర్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసుకోవడానికి కూడా మనం పేషెంట్ బ్రెయిన్ ఎంత యూస్ఫుల్గా చేయాలి, అది కాకుండా వాళ్ళకి డే టు డే లైఫ్లో యాక్టివిటీస్లో వాళ్ళు ఎలాగ మాడిఫై చేయాలి పేషెంట్ అండ్ ఫ్యామిలీకి చెప్పేది. ఇంజెక్షన్ మనం చెప్పే ప్రకారంగా అమైలాయిడ్ డ్రగ్స్ ఉండేది, అది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిమెన్షియా. ఇదైతే మనం ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు ఫాస్ట్గా యూజ్ చేయడం అయితే జరగలేదు, కానీ అది జరుగుతుంది మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ పేషెంట్స్కి, సో దట్ ప్రోగ్రెషన్ మనం దాదాపు స్లో చేయొచ్చు.
1: అలాగే మేడం, చివరిగా ఇటువంటి పేషెంట్స్తో ఉండేటప్పుడు కుటుంబ సభ్యుల వ్యవహార శైలి ఎలా ఉండాలి, వాళ్ళు వీళ్ళని ఏ విధంగా చూసుకోవాలి?
0: ఫస్ట్లో అయితే కేర్ గివర్స్ని మనం సెల్యూట్ చేయాల్సి వస్తుందండి. వాళ్ళు చాలా బాధపడతారు, మన పేషెంట్స్ మన హాస్పిటల్లో వచ్చేటప్పుడు కూడా మనం చూస్తున్నాను. వాళ్ళకు ఒక అడ్వైస్ ఎప్పుడు మనం ఇవ్వడం ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ను మర్చిపోకూడదు, ఎందుకంటే వాళ్ళు హెల్దీగా ఉంటే మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చూడగలుగుతారు. వాళ్ళకి మనం ఒక రూటీన్ ఆఫ్ లైఫ్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద డిజీజ్ కూడా ఎక్కువ ఉండకూడదు, అంటే వాళ్ళు అర్థం చేయాలి అల్జైమర్ డిమెన్షియా వచ్చాక పూర్తిగా నయమయ్యేది ఉండదు, దాదాపు మనం కొంత మార్పు చేయగలుగుతాను, అప్పుడు కొంత ప్రాబ్లమ్స్తో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కూడా అవకాశం ఉంది. చేయకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయినప్పుడు మనకి డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి మనం బాగా చేయగలుగుతాను, మిగతా ఉండేది బీపీ షుగర్ ఇటువంటి కూడా చాలా ఉంటుంది, అది కూడా కంట్రోల్లో పెట్టకుండా ఏది బాగా అవ్వదు కదా అట్లా అనుకోవడం కాదు. ఇదన్నీ కంట్రోల్ అయితే కూడా ఒక 20-30% డైట్, ఎంత డైట్ ఇవ్వాలి చూస్తుంది, ప్రోటీన్ డైట్ ఎక్కువ ఇవ్వాలి చూస్తుంది, మసల్ మాస్ తగ్గుతుంది, పేషెంట్ గడిగడి పడిపోతారు, అలాగా

0: పేషెంట్ ఎప్పుడు రూమ్ లో కూర్చోబెట్టకూడదు, బయట తీసుకెళ్ళండి, ఎప్పుడు హెల్త్ లో ఉండాలి చూస్తుంది, అప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్ తగ్గిపోతుంది. అన్వాంటెడ్ గెస్ట్ ఇంట్లో అనవసరంగా రాకూడదు, ఎందుకంటే పేషెంట్ కోపపడతారు. ఎప్పుడు ఉండే వ్యక్తులతో ఎక్కువ ఎంగేజ్ అవ్వండి. వాళ్ళకి ఇష్టం ఉండేది ఇంతకుముందు ఏది యాక్టివిటీ చేసేది దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయండి. యూ విల్ నాట్ బిలీవ్ ఇట్, మనం ఈ విధంగా చేస్తే కూడా మనకి చాలా పేషెంట్స్ ఉన్నారు, ఏడీ అల్జైమర్ డిమెన్షియా పేషెంట్స్. వాళ్ళ మతిమరపు మనం బాగా చేయలేదు, కానీ ఫ్యామిలీ ఇస్ హ్యాపీ అండ్ బ్యాక్ టు వర్క్.
1: అంటే మీరు డైట్ గురించి కూడా చెప్పారు, సో మంచి డైట్, అటువంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ఉంటే బాగుంటుంది సలహా ఇవ్వగలరు?
0: మనం చెప్పేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అల్జైమర్ డిమెన్షియా పేషెంట్ తినడానికి ఇష్టపడదు, అంటే వాళ్ళ ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. సో ఒకేసారి ఎక్కువగా ఇవ్వకుండా మనం పీస్ మీల్స్ లో ఇవ్వాలనే ఒకటి చెప్పేది. ప్రోటీన్స్ పెంచుకోవాలి చూస్తుంది, అన్లెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కిడ్నీ డాక్టర్తో అడిగేసి పెట్టాలి, అదర్వైజ్ ప్రోటీన్స్ ఇవ్వాలి చూస్తుంది. వాళ్ళు నాన్ వెజిటేరియన్ డైట్ అయితే వాళ్ళు ఎగ్ వైట్ ఇవ్వాలి, ఎందుకంటే మసిల్ మాస్ తొడ దగ్గర ఇదన్నీ తగ్గిపోతే నిలబడితేనే వాళ్ళ కింద పడిపోతారు. డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి, ఎందుకంటే వి నో దట్ యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉంటుంది. ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్గా వాళ్ళకి కొద్ది కొద్దిగా ఇస్తానే ఉండాలి, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి కాన్స్టిపేషన్ మోషన్ సరిగా రాదు. మోషన్ సరిగా రాకపోతే సింపుల్గా ఆ చిన్న ప్రాబ్లమ్కి కన్ఫ్యూషన్ పెరిగిపోతుంది, పేషెంట్ ఇరిటేట్ అవుతారు, గొడ చేస్తారు, కొడతారు, తిట్టారు, ఇట్టని జరుగుతుంది. సో ఈ యూజువల్ మనం ఏమైనా ఒక ఫార్ములా డైట్ అయితే ఉండదు, కానీ పౌష్టికంగా ఉండేలో ప్రోటీన్స్ మిస్ అవ్వకూడదు. ఆల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవ్వాలి, కానీ అది మిస్ అవుతుంది, ఎందుకంటే పేషెంట్ తక్కువే తీసుకుంటారు. తక్కువే తీసుకున్నాక కూడా ఇవ్వండి. సప్లిమెంట్స్ ఏమన్నా డాక్టర్ చెప్తే, ఎందుకంటే వెజిటేరియన్ డైట్ వాళ్ళు కొంతమంది ఉంటారు, యాజ్ ఐ సెడ్ బీ12 డెఫిషియన్సీ వల్ల వచ్చే అవకాశాలు ఉంటుంది, బికాస్ వెజిటేరియన్ డైట్లో ఉండదు. సో కంపల్సరీ సప్లిమెంట్ ఇస్తే మంచిది. బీ12 తక్కువ ఉంటే బీ12 షాట్స్ అంటే బీ12 ఇంజెక్షన్స్ కూడా ఇసుకుంటే బెటర్.
1: రైట్ మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ బిందుమీనన్ గారు.
0: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరంతవరకు డాక్టర్ గారి సలహాలు అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బిందుమీనన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీఅభిది హుసేన్, నిర్వహణ శ్రీ తమరావు నాగేశ్వరరావు.
3: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
4: ఎక్కడికి లేదురా అబ్బాయి.
3: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
4: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
3: హా, అయితే
4: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
3: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట, ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
4: తప్పకుండా, ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఇంతటితో గ్రామ దర్శన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. చాణిక్య చంద్రగుప్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల అర్పించిన గీతం, నారాయణరెడ్డి సాహిత్యం పిండ్యాల సంగీతం.

ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి
1: వార్తలు చదువుతున్నది మార్తఫణి కుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
2: ఆజాదీ సే అబ్ తక్ దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా థా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
1: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడు నైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరఫున ప్రకటన చేస్తూ, దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సంబంధ దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా IMD అంచనా వేసింది. అండమాన్, నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ CSIR NISCPR ప్రచురించింది. ఈ పత్రిక విడుదల CSIR NISCPR ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణ పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ SIRలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు BOLలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

నాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలురాజు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం.
3: ఈరోజు మామిడిలో సస్యరక్షణ అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించేటువంటి పంటల్లో మామిడి అనేది చాలా పెద్ద పండగ కూడా చెప్పవచ్చు. ఈ యొక్క మామిడిలో చూస్తే రైతులు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి సవాళ్లు, ముఖ్యంగా యొక్క చీడపిడలు, ఇంకా మరి పూత రాలటం, పిండరాలుడు అనే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి వాటి గురించి మనం తెలుసుకుందాం. మరి రాబోయే సీజన్ కి ముఖ్యంగా పూత త్వరగా రావాలన్నా మరి పూమొగ్గ దశలోనే మరి కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు అనేవి చేపట్టాలి కంపల్సరిగా. ముఖ్యంగా పూమొగ్గ దశలో రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటారు, లేకపోతే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. అలా కాకుండా మనకు పూతంతా ఒకటేసారి రావాలన్నా ఇంకా కావాలి అనుకుంటే మనకు మల్టీకే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, వాటితో పాటుగా అర్కా మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు పూతంతా ఒకటేసారిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మధ్య కాలంలో మేము గమనించినది ఏంటంటే చాలా తోటల్లో మనకు యొక్క మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అంటే పోషక లోపాలు కూడా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క జింక్, బొరాను అనేది కూడా మన ఐరన్ కూడా కంపల్సరిగా పిచికారి చేసుకున్నట్లయితే యొక్క పోషకాలను కూడా మనం సవరించుకున్న వారం అవుతామండి. దాని తర్వాత ఇక పురుగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క షాకీ దశలో అంటే ఈ యొక్క ఆగస్టు యొక్క సెప్టెంబర్ మాసాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యొక్క తేనె మంచు పురుగులు అంటారండి హాపర్స్ ఎక్కువగా గమనించడం జరిగింది. అంటే ఇవి ఎక్కువగా యొక్క లేత ఆకులు, కొమ్మల్ని, పూత కాడలను ఆశించి రసాయనం పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. దీనివల్ల లేత ఆకుల చివర్లు మరి మనకు ముడుచుకొని పోవటము కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మామిడిలో యొక్క తేనె మంచు పురుగును ఒక ప్రధానమైన శత్రువు పురుగుగా మనం పరిగణిస్తాం. మామిడిలో ఒకసారిగా పూతంతా రాలిపోవటానికి, పూత మాటిపోవటానికి ప్రధాన కారణం యొక్క మ్యాంగో హాపర్స్ తేనె మంచు పురుగు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి ఎటువంటి తోటల్లో ఉంటాయంటే ఎక్కడైతే మనకు నీడ ఎక్కువగా ఉండి, తేమ ఎక్కువగా ఉండి ఉన్న తోటల్లో కంపల్సరిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. మరి వీటిని మనము ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఒక్క యొక్క రసాయనిక పురుగు మందు వినియోగం వల్ల ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనము నియంత్రించుకోలేము. కంపల్సరిగా రైతులందరూ ఈ యొక్క సస్యరక్షణ పద్ధతుల్ని చేపట్టాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క హన్ సీజన్ లో కూడా కంపల్సరిగా రైతులు కొన్ని చిన్న చిన్నటువంటి యొక్క యాజమాన్య పద్ధతులు అంటే కోత అనంతరం కంపల్సరిగా యొక్క జూన్ జూలై మాసాలలో మనకు ఎప్పుడైతే కోతలు అయిపోతాయో అప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎక్కడైతే యొక్క క్రిస్ క్రాస్ బ్యాంచెస్ కానీ అంటే అడ్డుదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని కానీ, లేకపోతే ఎండిపోయిన కొమ్మల్ని కానీ, పురుగు సోకినటువంటి కొమ్మల్ని, తెగులు వచ్చినటువంటి కొమ్మల్ని కంపల్సరిగా మనం ప్రూనింగ్ చేసుకుని చెట్టును పలచల చేసుకున్నట్లయితే తద్వారా గాలి వెలుతురు అనేది మనకు చెట్టుకు వస్తుందండి. దానివల్ల ఈ యొక్క హాపర్స్ అనేది కూడా చాలా వరకు దాని యొక్క ఉధృతి ఉనికి తగ్గుతుంది. మాక్సిమం రైతులు మనం యొక్క ప్రూనింగ్ అనేది చేయకపోవడం వల్ల మనకు తోట అంతా కూడా కప్పేసి ఉండడం వల్ల, నీడు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ యొక్క తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకు కంపల్సరిగా మనకి తోటలో వాటర్ ఎక్కువగా మనం పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు డ్రిప్ పద్ధతిలో, బిందు పద్ధతిలో తోటకు నీరు అందించినప్పుడు కూడా ఈ యొక్క హాపర్స్ ఉధృతి తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా అన్ సీజన్ లో అంటే ఇప్పుడు మనం కంపల్సరీ యొక్క సెప్టెంబర్ మాసాల్లో ఏదైనా ఒక స్ప్రే అంటే పురుగు మందు కానీ, లేకపోతే మనకు వేప గింజల కషాయం కానీ, వేప నూనె కానీ 1 ml, లేకపోతే వేప గింజ కషాయం 5% 5 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని మనము యొక్క చెట్టు మొదలు, కాండము, కొమ్మల మీద పిచికారీ చేసుకున్నట్లయితే యొక్క హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ హాపర్స్ అన్ని కూడా మనకు కాండం మీద అవి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు చూసినట్లయితే. కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక స్ప్రే మనం చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారండి, పసుపు రంగు జిగురట్టలు కంపల్సరిగా మనం ఎకరానికి 40 నుంచి 50 చొప్పున పెట్టుకుంటే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక మనం తర్వాత ఇంకా కొన్ని రకాల జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఎంటమోపాథోజెనిక్ ఫంగై జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసిన శిలీంద్ర నాశనం మెటారైజం అనే సోప్లియే లేకపోతే బెవేరియా బెసియానా 1:10 స్పోర్స్ గాఢత కలిగినటువంటి యొక్క శిలీంద్ర నాశనను 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఇక చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందులైనటువంటి ముఖ్యంగా మొదటి పిచికారిలో మనకు యొక్క బూప్రోఫెజిన్ అన్న మందును 1.5 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు హాపర్స్ అనేది తగ్గలేదు అనుకుంటే 2వ దఫాగా కంపల్సరిగా యొక్క బూప్రోఫెజిన్ అసిఫేట్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవటం, లేకపోతే ఇమిడా క్లోప్రిడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే థయామిథాక్సమ్ అన్న మందును 0.3 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కంపల్సరిగా ఒక పిచికారికి 15 నుంచి 20 రోజుల గ్యాప్ ఉండేలాగా రైతులు శ్రద్ధ వహించాలి. ఇంకా తగ్గలేదు అనుకుంటే మనకు 3వ దఫాగా మాత్రమే కొత్త రకం మందులైనటువంటి పైమెట్రోజైమ్ అన్న మందును 0.6 గ్రాములు, లేకపోతే డైనోటెఫ్యురాన్ అన్న మందును 0.2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఇక మనం పిచికారీ కూడా చేసేటప్పుడు కంపల్సరిగా మామిడిలో బాగా పూత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోకూడదు. పూమొగ్గ దశలోనే పూలు పూర్తిగా విచ్చుకోక ముందు పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఫలదీకరణానికి ఉపయోగపడే పాలినేటర్స్ కూడా మనం నశించడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా రైతులందరూ కూడా ఈ జాగ్రత్త వహించాలి. ఇంకా మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ యొక్క పిచికారీ ఒక ఆకుల మీదనే కాకుండా చెట్టు మొదలు కాండము మనము కొమ్మలు పైన కూడా తరిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనకు మామిడిలో అతి ముఖ్యమైన పురుగు చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ మధ్య కాలంలో మనకు నల్ల తామర పురుగులు కోడిపేనని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఉధృతి కూడా బాగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన అధిక సంఖ్యలో చేరి రసాన్ని పిలిచి మనకు నష్టం కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా పిందెల మీద కూడా ఆ యొక్క చర్మాన్ని గోకి రసం పిలచడం వల్ల ఈ యొక్క ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతి మంగ అనేది కూడా మనం ఏర్పడడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీటి కూడా ఏంటంటే రైతులు విపరీతంగా పురుగు మందులు అదేవిధంగా మార్కెట్ లో లభ్యమవుతున్నటువంటి బయోమందులు కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ మిక్చర్స్ కూడా మనం విపరీతంగా వాడడం ఇంకోటి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడడం వల్ల కూడా ఈ యొక్క నల్ల తామర ఉధృతి బాగా పెరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులందరూ ఈ యొక్క పురుగు మందుల ద్వారానే ఈ యొక్క నల్ల తామర పురుగును నివారించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కంపల్సరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ముఖ్యంగా ఈ యొక్క నల్ల తామర పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం చూసుకున్నట్లయితే తోటను ఎప్పుడు కూడా మనము కలుపు లేకుండా శుభ్రంగా పెట్టుకోవటం, ముఖ్యంగా కొన్ని రకాల కలుపు మొక్కలు వీటికి ఆవాసాలుగా నివాసాలుగా ఉంటాయి కాబట్టి కలుపు మొక్కలు అనేది సమూలంగా నివారించుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇదివరకు చెప్పినట్లు బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ అంటే నీలి రంగు జిగురట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున మనం పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే పూత దశ నుంచే కొంచెం వేప సంబంధిత మందులు పిచికారు చేసుకోవటం, లేకపోతే జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి శిలీంద్ర నాశులు అయినటువంటి ఈ యొక్క బెవేరియా బెసియాన కానీ లేకపోతే లెకానిసిలియం లెకాని కానీ లేకపోతే మెటాలైజియం అనైసోప్లియా మందుల్ని మనం 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు బెసిల్లస్ ఆల్బస్ అని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కాంబినేషన్ లో మనకు ఐసీఆర్ ఎన్బిఐఆర్ వారు ఒక మైక్రోబియల్ కన్సార్షియం కూడా మరి డెవలప్ చేశారు. సో ఆ వాటిని కూడా 1 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కొన్ని రకాల మిత్ర పురుగులు కూడా పరిశోధన దశలో ఉన్నవి. సో వాటిని కూడా మనం సంరక్షించుకుంటూ వీలైతే వాటిని కూడా మనం రిలీజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క కోడిపేను మనం నివారించుకోవచ్చు. బ్లాక్టోతీగస్ పెల్లెసెన్స్ అన్నది మనకు లభ్యం అవుతూ ఉన్నాయి, అవి ఇంకా పరిశోధన ఉన్నాయి. సో అవి కూడా మనకు వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసుకుంటే మామిడిలో నల్ల తామర పురుగును సమగ్రవంతంగా జీవ నియంత్రణ పద్ధతులనే మనం కంట్రోల్ చేసుకోవాలి. రసాయనిక పద్ధతిలో వీటిని కంట్రోల్ చేసుకోవటం కష్టం, ఎందుకంటే ఇది కొత్త రకం పురుగు. మనకు వేరే పంట మిరప పంట నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క సూచనను తప్పకుండా పాటించాలి. ఇకపోతే అన్ని చేసిన తర్వాత మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే సిఫారసు చేసిన మందుల్లో ముఖ్యంగా కొంచెం సేఫ్ కెమికల్స్ స్పైనోసాడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే స్పైరో టెట్రామెట్, లేకపోతే స్పైనోటరామ్, లేకపోతే ఫ్లూక్సా మెటామైడ్ అన్న మందు

చేస్తూ ఉన్నది. కాబట్టి రైతులు కంపల్సరిగా ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవటం, ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనలు ఉపయోగించుకోవటము, వేప సంబంధిత మందులు వాడుకోవటము, లేకపోతే ప్రిడేటర్స్ ను మన తోటలో విడుదల చేసుకున్నట్లయితే మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పూత దశలో ఈ యొక్క పూతను తినే గొంగలి పురుగులు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇవి కూడా గత 2-3 సంవత్సరాల్లో బాగా ఎక్కువగా విపరీతంగా ఉండి పూతనంతా తినేసి కాడలుగా చేసి మూడుగా మార్చడం జరిగింది. అప్పుడప్పుడు కాయల మీద కూడా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గొంగలి పురుగులు కాయ మీద గోకి తినడం వల్ల కాయ కూడా నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో మనకు అధిక ధర అనేది రాదు. కాబట్టి వీటి నివారణకి ఏమిటంటే మనకు కంపల్సరిగా ఎక్కడైతే ఈ యొక్క గొంగలి పురుగుల గుడ్లు కానీ ఆ యొక్క లార్వాలు కనపడినట్లయితే వాటిని మనం సేకరించి నాశనం చేయాలి. తర్వాత లైట్ ట్రాప్స్, దీపపు ఎరువులు అంటారు, 160 వాట్ బల్బ్స్ సామర్థ్యం కలిగిన వాటిని హెక్టార్కు ఒక చొప్పున పెట్టుకున్నట్లయితే రెక్కల పురుగులు వాటికి ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇక మనకు సిఫారసు మేరకు ఇక ఎమామెక్టిన్ బెంజోయేట్ అన్న మందును 0.4 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ అన్న మందును 0.35 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కొనుక్కొని పిచికారి చేసుకోవాలి. లేకపోతే ఇక స్పైనోసాడ్ తో పాటుగా అజాడిరెక్టిన్ 10,000 ppm అన్న మందును 2 మిల్లీలీటర్లు మరియు స్పైనోసాడ్ మందు 0.35 మిల్లీలీటర్ కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే పూతను తిన గొంగలి పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు కాయ దశలో కూడా ముఖ్యంగా ఈ యొక్క కాయ తొలచు పురుగు అంటారు, ఫ్రూట్ బోరర్, ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది. అది ఎక్కువగా మన నష్టం కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కాయలు చిన్న సైజులో ఉన్నప్పుడే మనకు కాయ ముక్కు లేదా ఎంట్రన్స్ భాగంలో చిన్న రంధ్రం చేసుకుని ఈ కాయ తొలచు పురుగు లోపలికి వెళ్ళి కాయను అంతా కూడా మనకు తినేస్తూ ఉంటుంది. కాయ తొలచు పురుగు సోకినటువంటి కాయలు చెట్టుకు బయలుదేరడం ప్రధాన లక్ష్యంగా మనం గమనించుకోవచ్చు. సో వీటిని కూడా మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేవి చేపట్టాలి. సో వీటి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే యొక్క ఫ్రూట్ బోరర్ ఆశించినటువంటి కాయలు మనం తోటలో అలానే పడివేయకుండా వాటిని అన్నిటినీ సేకరించి తగలబెట్టడం మొదట చేయవలసిన పని. అదేవిధంగా కోత అనంతరం కంపల్సరిగా ఈ యొక్క కాండం పగుళ్ళలో కానీ లేకపోతే కొమ్మలు కానీ ఎండిపోయిన కొమ్మల్లో ఈ యొక్క ఫ్రూట్ బోరర్ యొక్క కోశస్థ దశలు అంటే ప్యూపల్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేసి మనం నాశనం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క రెక్కల పురుగులు వచ్చేసి మనకు ఈ నెక్స్ట్ సీజన్లో ఈ యొక్క మామిడి కాయలను ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. వీటికి కూడా మనం వీలైతే లైట్ ట్రాప్స్ పెట్టుకోవటం. ఇంకోటి ఈ మధ్య కాలంలో మనకు ఫ్రూట్ కవర్స్ అనేవి కూడా మనకు లభ్యమవుతూ ఉన్నాయి మార్కెట్లో. ఉద్యాన శాఖ వారు కూడా మనకు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఫ్రూట్ కవర్స్ కూడా కాయ మనకు 80-100 గ్రాములు లేకపోతే నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్స్ వాడినట్లయితే ఈ యొక్క ఫ్రూట్ బోరర్ నుంచి సమూలంగా మనము కాయలను మనం కాపాడుకోవచ్చు, నాణ్యమైన కాయలను మనము పండించవచ్చు. ఇకపోతే మనము పిచికారీ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా ఫ్రూట్ బోరర్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మనం పూత దశ నుంచే వేప సంబంధిత మందుల్ని మార్చి మనకు 15-20 డేస్ లో స్ప్రే చేసినప్పుడు 2 మాసాల వరకు కంపల్సరిగా వీటిని కూడా నివారించుకోవచ్చు. లేకపోతే మనకు శనగ గింజ సైజులో అంటే పీ స్టేజ్ లో మనకు యొక్క కాయలు ఉన్నప్పుడు యొక్క బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మరి మామిడికాయలు లెమన్ సైజులో నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఈ యొక్క కాయ తొలచు పురుగు ఉధృతి మనం గమనించినట్లయితే దీనికి మనకు వేప నూనె యొక్క 3000 ppm ఏమో 2 మిల్లీలీటర్లు, వీటితో పాటుగా క్లోరోపైరిఫాస్ అనే మందును 50 EC 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ తొలచు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి యొక్క ఇంపార్టెంట్ పురుగు మనకు ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ అంటారు. ఈ పండు ఈగ కూడా మనము ఎక్కడైతే తోటల్లో కాయల్ని లేటుగా హార్వెస్ట్ చేసినట్లయితే అంటే లేటుగా కోత కోసినట్లయితే ఆలస్యం చేసినట్లయితే ఈ యొక్క పండు ఈగ ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆడపురుగులు లేటుగా కోసినటువంటి కాయల్ని ఆశించి పక్వానికి వచ్చినటువంటి కాయల్ని ఆ చర్మాన్ని తొలిచి గుడ్డు అనేది లోపల పెడుతుంది. ఆ గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపల చేరి ఆ గుజ్జును తిరిగి మనం నాశనం కలగజేస్తూ ఉంటాయి. మనం మామిడిని చూసినట్లయితే కాయని చూసినట్లయితే ఎక్కడైతే ఒక రంధ్రం ఉండి అక్కడ ఒక నల్లటి మచ్చలు కానీ డాగ్ ఏర్పడి అక్కడ నుంచి జిగురు లేదా రసం కారుతూ ఉన్నట్లయితే అది పండు ఈగ సోకినటువంటి మన కాయగా గుర్తించవచ్చు. అంతేకాక ఆ పండు ఈగ ఆశించినటువంటి ప్రాంతం కొంచెం మెత్తగా ఉండటం, తర్వాత క్రమేపీ అది లోపల కుళ్ళిపోయి చెడు వాసన రావటం, అటువంటి కాయలు త్వరగా రాలిపోవటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పండు ఈగను కూడా సమర్థవంతంగా నివారించుకోవటానికి కంపల్సరిగా
యొక్క సమగ్ర సంరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా పండుగ ఆశించి ఉన్నటువంటి కాయల్ని మనం తోటలో అదే అలానే పడివేయకుండా వాటిని అన్నిటిని కూడా కలెక్ట్ చేసి కొంచెం చెత్త వేసి తగలబెట్టడం అనేది ముందుగా చేయాల్సినటువంటి చర్య. ఫ్రూట్ కవర్స్ లభ్యం

అయితే ఫ్రూట్ కవర్స్ వాడుకుంటే కూడా మనకు పండుగ గురించి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేకపోతే మామిడిలో ముఖ్యంగా మనం ఇక జామ కానీ బత్తాయి కానీ దోస అనే పంటలు మనం పండించకూడదు. ఎందుకంటే వాటిలో కూడా ఇక పండుగ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పంటలు వేసుకోకుండా ఉండటం. ఇంకా మనం చూసినట్లయితే ఇక పండుగను మనకు మానిటర్ చేసుకోవటానికి కంపల్సరిగా మనకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి కూడా మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మనం మానిటరింగ్ చేసుకోవటానికి ఎకరానికి 4 నుంచి 6 చొప్పున పెట్టుకోవాలి. సో మనకు ఆ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్ లో 5 కన్నా ఎక్కువ పడినాయంటే మనం వెంటనే యొక్క విషపు ఎరలు తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎరలు కూడా మనకు ఏంటంటే బెల్లం 100 గ్రాములు వేసుకొని దానికి మనం కొంచెం డెల్టా మెత్రిన్ అన్న మందు కానీ లేకపోతే మెలాథియన్ అన్న మందు 2 మిల్లీలీటర్లు వేసుకొని కొంచెం పులిసిన కళ్ళు మనం వేసుకొని ప్లేట్లు అక్కడక్కడ 250 ml చొప్పున అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క విషపు ఎరకు ఈ యొక్క రెక్కల పురుగులు ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇంకా మనం చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందుల పిచ్చికారి అన్నది చేయాలి. అది కూడా కోతకు 3 నుంచి 4 వారాల ముందు మాత్రం మనం ఇది పిచ్చికారి చేసుకోవాలి. ఎందుకంటే మామిడి అన్నది మనం తింటాం కాబట్టి రసాయనిక పురుగు మందులు లేనటువంటి రెసిడ్యూస్ లేనటువంటి వాటి కోసం మనకు స్పైనోసైడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు లేకపోతే డెల్టా మెత్రిన్ అన్న మందును 2 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క పండుగ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతులు ఇక్కడ ముఖ్యంగా గమనించాలంటే మనకు ఉధృతి ఎక్కువగా ఉంది, మనకు ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్లు ఎక్కువగా మనము ఆడల్స్ ఎక్కువగా గమనిస్తున్నాం, రెక్కల పురుగులు గమనిస్తున్నాం అన్నప్పుడు 4 నుంచి 6 చొప్పునే కాకుండా ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. అంటే ఒక 10 కానీ 15 కానీ పెట్టుకుంటే ఎక్కువగా మనము ఇది సింపుల్ మెథడ్లో మన ఎకో ఫ్రెండ్లీ మెథడ్ ద్వారా మనం ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై అడల్స్ ని మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, చంపేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ల్యూర్స్ ను కూడా మాకు మామిడి పరిశోధన కేంద్రం న్యూస్వీడ్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తిగా వారు మనం న్యూస్వీడ్ పరిశోధన కేంద్రాన్ని మీరు సంప్రదించిన కూడా ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ల్యూర్స్ ని మనము ఇవ్వటానికి అవకాశం ఉంది, అందరూ కూడా గమనించండి. ఇంకా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు కాయదశలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎల్నినో కండిషన్స్ లో చూస్తే మనకు ఎక్కువగా మామిడిలో యొక్క స్కేల్ ఇన్సెక్ట్స్ అంటారు, పులుసు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ ఎక్కడ వస్తాయి అంటే నిర్లక్ష్యం చేసినటువంటి తోటలు, ముదురు తోటలు, పోషణ లేనటువంటి తోటలు లో ఎక్కువగా. అదేవిధంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే ముదురు ఆకులను ఎక్కువగా ఆశించి ఆ రసం పిలిచి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పాలిపోయినట్లు ఎల్లో కలర్ గా రావడం జరుగుతుంది. తర్వాత ఆకంతా కూడా మనం పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో సివియర్ కండిషన్స్ లో మనకేంటంటే కాయల మీద కూడా ఆశించి ఈ యొక్క పులుసు పురుగు నాశనం చేస్తుంది. ఎక్కడైతే ఈ పులుసు పురుగులు ఆశించాయో అటువంటి ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించి తగలబెట్టేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలా చేయకుండా మనం చేసినట్లయితే కంపల్సరిగా తోటంతా కూడా ఈ యొక్క పులుసు పురుగు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కొమ్మలు అయితే ఏ ఆకులు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కత్తిరించి తగలబెట్టి నాశనం చేయండి. తదుపరి మనము ఈ యొక్క పురుగు మందులు మనం పిచ్చికారీ బూప్రొఫెసిన్ అన్న మందును మనం 2 మిల్లీలీటర్లు వీటితో పాటుగా ఆగ్రోస్ప్రే ఆయిల్ లేకపోతే మినరల్ ఆయిల్ లేకపోతే పెట్రోలియం ఆగ్రోస్ప్రే ఆయిల్ అంటారు. సో అది ఒక 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున ఒక పిచ్చికారి చేసుకోవాలి. లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.5 మిల్లీలీటర్లు వీటితో పాటుగా పెట్రోలియం ఆయిల్ లేకపోతే ఆగ్రో స్ప్రే ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది. అది 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని ఈ పురుగు మందులు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పులుసు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కాయదశలో ఇంకొక పురుగు, ఒక రసం పీల్చే పురుగు జాతికి చెందిందే మనకు పిండి పురుగు. ఈ పిండి పురుగులు కూడా వ్యాక్సి కొట్టిన తెల్లటి ఒక బూజువంటి పదార్థంతో కప్పబడి లోపల గుంపులు గుంపులుగా పురుగులుండి కాయ నుంచి రసాన్ని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొమ్మలకు కూడా పూత కాడలకు కూడా ఒక్కొక్కసారిగా ఈ యొక్క మీలీ బగ్స్ అంటారు, పిండి పురుగులు ఆశించి నష్టం కలగజేస్తుంటాయి. సో వీటిని కూడా మనకేంటంటే తక్కువ కాయలకు లేకపోతే కొమ్మలకు కాడలకు ఉంటే వాటిని ఎక్కడి వరకు కట్ చేసి తగలబెట్టేయడం పద్ధతి సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా చెట్టు 1 మీటర్ ఎత్తు వరకు ఈ యొక్క ఎల్లో కలరు పాలిథిన్ షీట్స్ కానీ లేకపోతే టార్పాలిన్ పట్టలు కానీ లేకపోతే ఈ స్టికీ ట్రాప్స్ అన్న కూడా మనకు ఉంటాయి, వాటిని అన్నింటినీ కాండం చుట్టూ 1 మీటర్ ఎత్తు వరకు కూడా మనము చుట్టేసి దాని మీద జిగురు లేదా గ్రీజ్ పూసినట్లయితే పురుగులు చెట్టు పైకి రాకుండా మనము నివారించుకోవచ్చు. ఇంకా మనము వీటి కూడా కొన్ని రకాలైనటువంటి మిత్ర పురుగు క్రిప్టోలిమస్ మాంట్రోజేరియా అనే బదనికలు మనకు ల్యాబ్ లో మనకు పరిశోధన కేంద్రంలో ఉంటాయి. సో వాటిని మనం వదులుకున్నా కూడా ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా చివరి అస్త్రంగా మాత్రమే సిఫారసు చేసినటువంటి మందుల్లో మన యొక్క ప్రొఫినోఫాస్ కానీ లేకపోతే క్వినాల్ఫాస్ మందు కానీ 2 మిల్లీలీటర్ చొప్పున లేకపోతే అసిఫేట్ అన్న మందును 1

0: 0.5 గ్రాములు ఒక లీటర్ చొప్పున, వీటితో పాటుగా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కానీ లేకపోతే షాంపూ కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మామిడిని ఇంకా ఎక్కువగా నష్టపరిచే ఇప్పుడు తెగుళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు అంటాం. సో వీటిని కూడా మనము ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు కూడా మనకు ఆకుల మీద కూడా పూత పూల మీద ఒకసారి పూత రెమ్మల మీద కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆకులు అన్ని కూడా మనకు మాడిపోయి రాలిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటికి ఎప్పుడైతే మనము యొక్క ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు గమనించామో వీటికి మనం కంపల్సరిగా సిఫారసు చేసినటువంటి కార్బండజిమ్ అయితే 1 గ్రాము, లేకపోతే క్లోరోత్రెనిల్ అనే మందు ఫంగిసైడ్ 1 గ్రాము, లేకపోతే సాఫ్ అంటే మ్యాంగో జబ్బు ప్లస్ కార్బండజిమ్ అన్న మందును 2 గ్రాములు, లేకపోతే మ్యాంగో జబ్బు డైథేన్ M45 2.5 గ్రాములు మనకు, లేకపోతే ప్రొపీనెబ్ 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. మనకు పౌడరీ మెల్యూ అంటారు, బూడిద తెగులు. సో ఇది కూడా ఏంటంటే మనకు రాత్రిపూట చలి ఎక్కువగా ఉండి మన పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు ఎక్కువ కూడా మనకు పూత అంతా కూడా మాడిపోయి రాలిపోతూ ఉంటుంది. వీటి నివారణ కూడా మనకు ఈ యొక్క నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు, లేకపోతే హెక్సాకోనోజోల్ కానీ లేకపోతే ప్రొపికోనోజోల్ కానీ లేకపోతే డైఫెన్ కోనోజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పిన కరువును పిచికారి చేసుకోవాలి. తెగుల్లో చూసుకున్నట్లయితే ఒక సూటీ మౌళ్ళు అంటారు మసి తెగులు, ముఖ్యంగా ఈ హాపర్స్ ఇందాక చెప్పినట్టు స్కేల్ ఇన్సెక్ట్స్ వీటన్నిటి వల్ల కూడా ఇది ఒక తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద ఒక నల్లటి క్యాప్నోనిక్ ఫంగస్ డెవలప్ అయ్యి మనకు ఈ యొక్క మసి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఏంటంటే ముందు ఆ రసం పిలిచే పురుగుల ఉధృతిని మనం అదుపులో పెట్టుకుంటే మనకు ఈ యొక్క మసి తెగులు అనేది రాదు. వీటికి ఇంకా మసి తెగులు ఏదైనా మనం నివారించుకోవాలి అనుకుంటే ఈ యొక్క స్టార్చ్ సొల్యూషన్ ని మనకు ఒక 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ మనము తీసుకొని కొంచెం గోరువెచ్చని నీటిలో మనము వేడి చేసుకొని బాగా వేసిన తర్వాత దాన్ని 100 లీటర్లకు తగినని వాటర్ పోసుకొని మనం బాగా ఎండ ఉన్న సమయంలో చెట్టు మీద పిచికారి చేసుకోవాలి. తదుపరి 4-5 రోజుల తర్వాత మనం ఓన్లీ వాటర్ స్ప్రే చేసినా కూడా ఈ యొక్క మసి తెగులు సూటి మోల్డ్ అనేది మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం సమగ్ర శస్య రక్షణ చర్యలు చేపట్టినట్లయితే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడి మనం పొందవచ్చు. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. చివరిగా అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. పిలకలను ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకలను ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకినట్లుగా గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటల్లోని తెగులు సోకిన అరటి మొక్కలను గుర్తించి వాటిని దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలపెట్టాలి. తర్వాత డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ మందుల్లో ఏదో ఒక దానిని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి తోటలోని మొక్కలు పిలకలతో సహా పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి 2 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన 2 కోతలు పడిన పిలకలను తవ్వుకోవాలి. తవ్విన పిలకల పైచర్మం పలుచగా చెక్కివేసి పిలకలను మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీలీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటుకోవాలి. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న కాంట్రాక్ట్ పద్ధతిలో పిలకలు తవ్వించుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనివల్ల తెగుళ్లు సోకిన పిలకలను తోటల్లో నాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు వైరస్ తెగుళ్లను గుర్తించడంలో అవగాహన ఏర్పరచుకుని స్వయంగా ప్రత్యేక శ్రద్ధతో పిలకలను ఎన్నిక చేసుకోవాలి. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच
1: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जल्दी खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती.

ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 7:40 చిత్రసీమ స్నేహితుల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు స్టూడియో నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పి వాసు చిత్రాలు పంచిన గీతం.

మృగరాజు చిత్రం నుంచి హరిహరన్ సాధన సర్గం ఆల్పించిన గీతం విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటారు ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం నుంచి కార్తీక్ దీపిక ఆల్పించిన గీతం.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో దార్శనిక్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి దార్శనిక్ భారత్ ఈనాటి కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 13 March 2026 గౌహతి అస్సాం నుండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ భాగంలో లబ్ధిదారులైనటువంటి వారు మన జిల్లాలో రైతులు మన దగ్గర ఉన్నారు. వారిలో శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, వీరు వచ్చేసి నందికొట్కూరు గ్రామానికి చెందిన వారు, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరి లబ్ధిదారుడుగా ఉన్నారు కాబట్టి మరి ముందుగా వీరిని ఆహ్వానించి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం అండి శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు.
4: నమస్కారం సార్. మరి ముఖ్యంగా రేడియో శ్రోతలకు, మరి ప్రధానంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం సార్.
3: ఇకండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏంటో మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
4: ఖచ్చితంగా సార్. మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది రైతుల కోసం ప్రవేశపెట్టినది. రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకం సార్ ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రైతే లబ్ధిదారుడు సార్. డిబిటి పథకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద నేరుగా రైతులకు అకౌంట్లో జమ అవుతుంది సార్.
3: ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మా శ్రోతలకు, మా రైతు మిత్రులకు తెలియజేస్తారండి.
4: ఈ పథకము పంటలు ఏదైతే రైతులు సాగు చేస్తారో, రైతులు పంటల సాగు సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము, మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది సార్.
3: మీరు ఇందాకనే అన్నారండి డిబిటి అని.
4: అవును సార్.
3: అంటే డైరెక్ట్
4: బెనిఫిట్
3: బెనిఫిషియరీ
4: ట్రాన్స్ఫర్
3: ట్రాన్స్ఫర్ అని చెప్పారండి.
4: నేరుగా లబ్ధిదారు అకౌంట్ లోనే జమ అవుతుంది.
3: మరి ఈ డబ్బు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఎంత డబ్బు వస్తుంది తెలియజేస్తారు?
4: ఇది వరకే మనకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వము రైతులకు విడుదల చేస్తుంది. రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్ళు పెట్టే పంటల సాగుకు పెట్టే ఖర్చులో కొంతలో కొంత అయినా కూడా వాళ్లకు విత్తనాలు కొనడానికి గాని, ఎరువులు కొనడానికి గాని, పంటల సాగు ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే క్రిమి సంహారక మందులు గాని, వాళ్ళకు అవసరమైన పంట సాగులో ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడడము ఈ పథకం ముఖ్య ఉద్దేశం సార్.
3: ఇకండి ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, తర్వాత లబ్ధిదారులుగా మీరు ఉన్నారు కాబట్టి బెనిఫిషియరీకి ఎటువంటి లాభాలు ఉంటాయో తెలియజేశారు. ఇకపోతేనండి పిఎం కిసాన్ పథకంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వరకు చెప్తా ఉన్నారండి.
4: ఎదుర్కొంటున్నారు రైతులు క్షేత్రస్థాయిలో సమస్యలు, ముఖ్యంగా బ్యాంకు ఖాతా సమస్యలు, ఆధార్ లింక్ సమస్యలు, భూమి రికార్డు సమస్యలు, ఈకేవైసీ, నో యువర్ కస్టమర్, అంటే బ్యాంకుకి నువ్వు కస్టమర్వా కాదా అని పూర్తిగా తెలుసుకునే విధంగా ఇలాంటి విషయాలపైన రైతులకు సమస్యలు ఉన్నాయి సార్.
3: ఇకపోతే అండి బ్యాంకు సమస్యలు రైతు ఎలా పరిష్కారం పొందాలో తెలియజేస్తారు.
4: ఖచ్చితంగా సార్. ఇప్పుడు రైతు ఎందుకంటే బ్యాంకు ఖాతా సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఏ అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఆధారు బ్యాంకు ఖాతాకు లింకు కాకపోవడం, లేకపోతే బ్యాంకులో వాళ్ళ వివరాలు సరిగా నమోదు కాకపోవడం, వాళ్ళ వివరాలు ఎప్పుడైతే తప్పులు తడకలుగా ఉన్నాయో, దాని వల్ల ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్లకు 3 విడతల్లో ఏదైతే 2,000, 2,000, 2,000 జమ అవుతుందో ఆ జమ కావడంలో బ్యాంకులో సమస్యలు వస్తాయి సార్ ప్రధానంగా.
3: అయితే అండి ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్స్ కూడా తీసుకుని ఉంటారండి. ఈ ఇప్పుడు ఈకేవైసీ అని మీరు ఇందాక తెలియజేశారు, నో యువర్ కస్టమర్, దాంట్లో మనము తీసుకున్న లోన్లు కూడా తెలిసిపోతా ఉంటాయి. ఇప్పుడు మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు పడతాయి, 3 విత్తాలుగా 2,000 రూపాయలు పడ్డాయి ఈసారి అనుకోండి, మరి ఇది మనకు డైరెక్ట్ గా అందుతుందా లేకుండా మనం తీసుకున్న లోన్లో కట్ చేసేస్తారా?
4: అలాంటిది ఏముండదు సార్, రైతు ఖాతాలో జమ అవుతుంది. రైతుకు బ్యాంకుకి ఉన్న లావాదేవీలో వాళ్ళ అవగాహన వలన వాళ్ళకి ఇదివరకే బ్యాంకుకు ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైతే మనకు వీళ్ళు వీళ్ళకి పడిన డబ్బులని వీళ్ళు డిజిటల్ రూపంలో డ్రా చేసుకోవచ్చు వాడుకోవచ్చు సార్. కాబట్టి అది బ్యాంకు వాళ్ళకు రైతుకు సంబంధించిన మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇదివరకు ఏదన్నా బ్యాంకులో క్రాప్ లోన్లున్నా లేకపోతే ఏ వేరే లోన్ లేకున్నా కూడా ఇవి చిన్న అమౌంట్ కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని అంతగా పరిగణలోకి తీసుకోపోవచ్చు. ఇవైతే లబ్ధిదారునికి రైతుకు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవడానికే ఉపయోగపడతాయి సార్.
3: ఇకపోతేనండి సంవత్సరానికి 6,000 రూపాయలు మనకు ప్రభుత్వం చేయూతనిస్తుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా. అయితే ఈ 6,000 రూపాయలు నిజంగా సరిపోతాయంటారా?
4: అదే మనం మాట్లాడుకున్నాము, ఏదైనా గాని ఇది చేయూత రైతులకు. కేంద్ర ప్రభుత్వము సకాలంలో రైతులకు మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి వాళ్లకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రైతుకు సంబంధించి కొంత డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రకంగా సంవత్సరానికి వాళ్ళకు ఒక 15,000 నుంచి 20,000 ఆసరా అవుతుంది కాబట్టి కొంతలో కొంత వాళ్లకు అవసరానికి అయితే ఉపయోగపడతాయి సార్.
3: ఇక మరొక ప్రశ్న అండి, శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మీరు ఎంతో అవగాహన ఉంది, వ్యవసాయము గత 10 ఏళ్లుగా మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మీకు వీటి గురించి బాగా తెలుసు. కాబట్టి ఈ రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మనం ప్రభుత్వ చేయూత ఏమన్నా వస్తుందా ప్రభుత్వం నుంచి, లేదంటే పిఎం కిసాన్ నిధిలో భాగంగా ఏమన్నా మనకు చేయూత ఉంటుందా, దీని గురించి ఏమన్నా తెలియజేస్తారండి?
4: ఖచ్చితంగా సార్, రైతు ఎప్పుడన్నా మరణించినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఆపద్ధర్మం కింద కొంత సహాయము ఇచ్చే స్కీమ్స్ కూడా పథకాలు చాలా ఉన్నాయి. ఈ మనకు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటే ఒకవేళ ఏదైతే మనం ఇక్కడ లబ్ధిదారుడు రైతే అనుకుంటున్నాం కాబట్టి ఆ రైతు మరణించిన పక్షంలో ఆ పథకము నిలబడిపోతుంది అంతటితో ఆ రైతుతో. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరన్నా భూమి రికార్డ్స్ వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్ళీ తిరిగి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా దీనికి లబ్ధి పొందుతారు సార్.
3: అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు పేరు మీద ఉన్న పొలము రైతు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఎటువంటి మనకు
4: లబ్ధి అనేది ఉండదు, లాభం
3: చేయూత ఉండదు,
4: అక్కడితో ఆగిపోతుంది. వారి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యంగా పథకం ఏంటంటే రైతు పొలం కలిగి ఉండాలి. ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళు వీళ్ళు గ్రామ సచివాలయంలో గాని లేకపోతే పిఎం కిసాన్ పోర్టల్ లో గాని వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న ఎడల ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఆ రైతు అకాలంగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భూమి రికార్డులు మార్చుకుని వాళ్ళు మళ్ళీ తర్వాత తిరిగి ఈ పథకానికి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళు అర్హులవుతారు.
3: ఇక మీరు చెప్పింది భూమి కలిగిన రైతు గురించి అండి, అంటే నిజమైన హక్కుదారుడు, భూమి హక్కుదారుడు. అయితే చాలా మంది ఇటీవల వలసలకు వెళ్లి అంటే సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో కౌలుకు భూమిని ఇస్తా ఉంటారండి, మరి కౌలుకి ఇచ్చినప్పుడు వారికి ఈ పథకం వర్తిస్తుందా, కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?
4: ఈ పథకము పొలం కలిగి ఉన్న రైతులకే సార్ ఈ పథకం అనేది వర్తించేది. కౌలు రైతులకు ఈ పథకం ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని దృష్టిలో పెట్టుకుని మీరు అన్నట్లు నిజంగా పొలం ఉన్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం అనేది లాభసాటిగా లేదని ఆలోచనలో పడి రైతులందరూ కూడా వాళ్ళ సొంత భూమిని కౌలుకు ఇచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సార్, వాళ్ళకి ఏదైనా ప్రత్యేక పథకాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను పిఎం కిసాన్ లబ్ధిదారుగా నా సహా రైతులు ఎవరైతే కౌలుకు తీసుకుని వాళ్ళు నిరంతరం 24 గంటలు పొలం చేస్తున్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఏవైనా ప్రత్యేక పథకాలు తీసుకుని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదుకోవాలని నేను మీ రేడియో తరపున విన్నవించుకుంటున్నాను సార్.
3: పోతే అండి, ఇది రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, తర్వాత లార్జ్ ఫార్మర్స్ అని మూడు రకాలుగా విభజించారండి రైతుల్ని. అంటే చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అని ఇట్లా విభజించారు. ఈ పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఎవరికి వర్తిస్తుంది?
4: ఈ పథకం ఎవరైనా పొలం కలిగి ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది సార్. మరి అంటే 5 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకు వర్తించదు. ఎవరికైతే 5 ఎకరాలు ఉంటాయో ఆ రైతులకు వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు కూడా ఈ పథకం, వాళ్ళని 5 ఎకరాల వరకు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ ఈ పథకం కొన్ని వర్గాలకు మాత్రం వర్తించదు సార్. ముఖ్యంగా ఎవరైతే రైతులైనా సరే, లేకపోతే పొలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే, వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా కానీ, వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించని వారై ఉండాలి. ఎవరైతే రైతులుగా ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సాగుదారులు ఉన్నా కూడా వాళ్లకు వాళ్ళు ఆదాయం పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ పథకానికి అర్హులు గారు, వాళ్ళకు కూడా వర్తించదు సార్ ఈ పథకం.
3: అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ మీద, ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఈ దాన్ని పొలాలు తీసుకుని చేస్తూ ఉంటారండి. మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు గానీ, పెద్ద వ్యాపారవేత్తలు గానీ, మరి వారికి ఇది వర్తించాలని
4: వర్తించాలి సార్.
3: ఇకపోతే అండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఇంకాస్త వివరంగా మా శ్రోతలకు, అంటే ఇది మీరు 22వ విడత అని చెప్పారు. ఇది 13 గౌహతిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారని చెప్పారు. ఇక దాంట్లో మీరు బెనిఫిషియరీగా ఉన్నారు. ఇక మీకు ఇది 3 నెలల్లో రిలీజ్ అయిందండి. అంటే ఇది 2025-26 వస్తుందా అండి? 26-27 వస్తుందా?
4: లేదు సార్, ఇది 25-26 పథకానికి అయిపోయింది సార్. ఇది 2025 సంవత్సరానికి సంబంధించింది. మనకు మొదటి విడత 2025 జూన్, తర్వాత మనకు అక్టోబర్, తర్వాత 2వ విడతగా 2025 సంవత్సరంలో విడుదల చేసినారు. 3వ విడతగా 2025 డిసెంబర్ కు చేయాలి కాబట్టి మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చేసేసినారు కాబట్టి 2025 సంవత్సరానికి సంపూర్ణంగా రైతులకు చెల్లించిన కిసాన్ సమ్మాన్ నిధి
3: ఇక భరోసా సార్ ఇది. ఇక అండి, ఈ రోజు 8 ఏప్రిల్ 2026 అంటే ఇక మీదట వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్, అంటే రాబోయే విడత గురించి మనం మాట్లాడుకుంటే అది ఈ సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు, అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయని అంటా ఉన్నారు రైతులు, మరి మీరేమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా అండి ప్రభుత్వం నుంచి, చేయత ఎక్కువ ఆశిస్తున్నారా, లేదంటే 6,000 సరిపోతాయా మీకు?
4: అదే సార్, మనం ఏదైతే రైతుకు మనము ఏది ఇచ్చినా మనము రైతు రుణం తీర్చుకోలేరు, గాని రైతుకు ఇది ఆసరా ప్రభుత్వ పథకమే కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకున్న పరిధిలో మనకు రైతుని ఎంత ఆదుకుంటే రైతు మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా మనకు ఇప్పుడు కూడా దాదాపుగా 65-70% వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి, అలాంటి రైతులకు ఎంత చేయూత ఇస్తే అంత భరోసా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. దీనిపైన ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇప్పుడిచ్చే పిఎం కిసాన్ 6,000 భవిష్యత్తులో పెంచితే రైతులకు ఇంకా మేలు చేసిన వాళ్ళు, బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్.
3: చాలా సంతోషం అండి గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు ఈ రోజు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులుగా మీరు, మా రైతులకు కూడా దీనిపైన చాలా అవగాహన కలగజేసినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం.
4: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
0: సింహప్రియ సంకేత్రం, సమయం 8:15 వస్తుంది. హలో బ్రిజీ.

హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. కార్యక్రమంలో చాలామంది శ్రోతల వారికి నచ్చిన పాటలు కోరుతూ మెసేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ముందుగా వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లా బుచ్చిడిపల్లి నుంచి షీట్ తబలా మస్తాన్ భాష, అలానే వీరి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అంతా కోరుతున్నారు. లక్ష్మీ కటాక్షం చెత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మరి విందామా.

కార్యక్రమంలో చివరిగా మొరపాటు విందాం. ముగ్గురు మనగాళ్ళు చిత్రం కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. వీరెవరు అంటే బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్ అలానే వీరి ఫ్రెండ్స్ అంతా కొత్తున్నారు. అయితే ముగ్గురు మనగాళ్ళు చిత్రం నుంచి పాటను వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు. కానీ సమయభావం వల్ల గారు కొన్ని పాటలు వినిపించలేకపోతున్నాం. ఒకసారి ఎవరెవరు ఏ పాటలు కోరారో చూద్దాం. నమస్కారం అంటూ నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య కోరుతున్నారు. ఇరుముడి చిత్రం నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలానే పుట్టపాకు నుంచి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వీరంతా మెసేజ్ చేశారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. ఓకే, తర్వాత కోరుతున్నారు శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి పాటు కావాలంటూ చిలకలమర్తి లక్ష్మీ నరసింహం గారు. వీరెక్కడి నుంచి అంటే ఓకే, వీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగరికల్ నుంచి బండాద్రి మూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి వీరంతా కోరుతున్నారు. ఓకే, మరో మెసేజెస్ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బావులు, వినయ్ కుమార్ వీరు మెసేజ్ చేశారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తర్వాత మెసేజ్ చూడాలని ఉంది చిత్రం నుంచి పాటు కావాలంటూ కోరుతున్నారు. వీరు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోర్నాల రేణుక బాలాజీ. ఓకే, తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే గుడ్ ఈవినింగ్ అంటూ కూర్చున్నారు. ప్యారడే చిత్రం నుంచి పట్టుకోవాలంటూ మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమన్ గుర్తు నుంచి భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ అలానే పున్న వెంకటేశం, గంగాధర్ శ్రీనివాస్, శివకోటి శేఖర్. తర్వాత చిత్రం రామరామ కృష్ణ కృష్ణ చిత్రం నుంచి పట్టుకోవాలంటూ కోరుతున్నారు. దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదే వీరంతా కడప జిల్లా పొద్దుటూరు నుంచి మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ వీళ్ళు ఎక్కడి నుంచి, జార్ఖండ్ పశ్చిమ సంఘం చైబాసా జిల్లా నుంచి కోరుతున్నారు. శివగోప్, ప్రేమ్, కపిల్, శివాంష్, సంగీత, లిపి, దీపాలి వీరంతా మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఇక కుటుంబ శంకర్ చిత్రం నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. మూసాపేట జిల్లా మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జి, సక్కుబాయ్, సోనిక, హరికిషన్, లక్ష్మీ, లడ్డు వర్మ, లడ్డు బాబా, లక్ష్మీ వర్మ అలానే వీరంతా మా కోసం ఈ పాటను వినిపించినట్టు మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కోరుతున్నారు. ట్యాగూర్ చిత్రం నుంచి పాట కావాలంటూ. ఓకే, మరో మెసేజ్ చూద్దాం. యమదొంగ చిత్రం నుంచి పాట వినిపించినట్టు చిత్తూరు జిల్లా పుత్రపట్టు పల్లెం తలపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప సాయి, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరు మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే కర్నూలు నుంచి బ్రహ్మయ్య మెసేజ్ చేస్తున్నారు మా కోసం ఒక మంచి లవ్ స్టోరీ పాటను వినిపించండి అంటూ. ఓకే, తర్వాత మెసేజ్ పుట్టపాకు నుంచి మిరియాలు, తిరుమలయ్య, ఆండోళ్ళు వీరు మా కోసం ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే గోకులంలో సీత చిత్రం నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. గోకుల కృష్ణ, జయలక్ష్మి వీరు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. ఇక కర్ణాటక పెద్దనపల్లి నుంచి సుబ్రహ్మణ్యం కోరుతున్నారు ప్రేమాభిషేకం చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. ఇక లక్ష్మమ్మ కిషోర్ గంగులు గ్రామం నుంచి మెసేజ్ చేశారు. వీళ్ళు ఈ చిత్రం ముత్యమంతా ముద్దు చిత్రం నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. ఇక విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ కోరుతున్నారు నిన్ను కోరి చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ. అలానే మాస్ చిత్రం నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. వీరు ఎక్కడి నుంచి అంటే సంగమండలం జెండదెబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక. ఇక నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి సోమనాథం, జనార్దనం, వంజమ్మ, వెంకటభవనం, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మీ, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య కౌశిక్, హోబిలి వెంకటేశ్వర్లు, బండారు శంకర్ అలానే మా తాటిపత్తి గ్రామ ప్రజలందరి కోసం ఓం నమో వెంకటేశ్వర చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ఈ పాట మనం ఆల్రెడీ విన్నామండి. ఇక నువ్వే నువ్వే చిత్రం నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు మధుసూదన్ రెడ్డి పాపినపల్లి నుంచి. ఈ పాటను కూడా మనం ఇదివరకు విన్నాం. ఓకే, మరో మెసేజ్ వచ్చింది. వీరు మనశంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాల జైనుద్దీన్, ఆబేదాయిష. అలానే
ఓకే. ఆల్రెడీ మనం బుజ్జిరెడ్డి పని నుంచి షేక్ తబులా మస్తాన్ బాషా గారి మెసేజ్ చూసాం. ఓకే, చివరిగా ముగ్గురు మనగాళ్ళు చిత్ర నుంచి ఈ పాటను అంటారు.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియత్న కేంద్రం సమయం 8:30 కు వస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రంలో చర్యలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్నగర్ వరకు పర్యటిస్తున్న సేవా యాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడ్నగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం

0: వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందరా వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता. नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और विमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్దరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి విక్టిమ్ రైట్స్ సెంటర్ను పాట్నాలో జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల బారిన పడిన చిన్నారులకు తగిన భద్రత, వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసంతో పాటు వారు తిరిగి చదువు కొనసాగించేలా, కుటుంబ జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ,
2: Children are not merely future citizens, they are equally citizens of today. They are entitled to safety, dignity, education, care, and the opportunity to grow. Restoring childhood must therefore mean more than preventing substance abuse. That whenever childhood is threatened, there is always a pathway back to safety, dignity, belonging, and hope.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈ రోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్ని అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ధి రేటు ఆత్మ నిర్భర భారత్, వికసిత భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీసు విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే 7 పతకాలను గెలుపొందింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరగా పతకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్దగల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विविध भारती एफएम 101.3
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతున్న జాతీయ వార్తలు విన్నారు అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం డ్యూయట్ డ్యూయట్ అండ్ ఇప్పుడైతే మీకోసం ఆనంద్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేసేద్దాం. ఈ సాంగ్ కేఎం రాధాకృష్ణన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడారు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: Shakti FM 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు కుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ఇరవై ఇంటర్నేషనల్ వివిధ భారతి 101.3 అండ్ టైం చూసే 9 గంటల దాటి 5 నిమిషాలకు వస్తోంది అండ్ మనం ఉన్నాం మధుర స్వరాల్లో. బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మీకోసం ప్రేమ చిత్ర నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడారు అండ్ ఆత్రేయ గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: भारती एफएम 101.3।
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి FM
0: 101.3.

0: Bharti FM 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి 40 నిమిషాలు అవుతుంది. అండ్ మనం నామ్మ మధుర స్వరాలు బ్యూటిఫుల్ ట్రాక్స్ ఇంటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ ఎస్ జానకి గారు పాడారు. అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: Bharti FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10:27 అవుతుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. అండ్ వినిపించిన రాగాలు ఫస్ట్ మీకోసం వస్తున్న పాట గండికోట రహస్యం చిత్రం నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం. ఈ సాంగ్ పి సుశీల్ గారు అండ్ ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడారు అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

పంటలు పల్లె సీమలను పచ్చ పచ్చగా చెయ్యాలి. వాటి నీరగా గిత్తల జోడు పోటు రంకెలెయ్యాలి. వాటి పంటలు పల్లె సీమలను

జడ చూస్తి మెడ చూస్తి దెబ్బలను నుపు చూస్తి కనరాని ఒంపులని వాళ్ళ కసి కసిగా చూసి నే చిన్నవి.

भारती एफएम 101.3। మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్న మధురేశ్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండి. ప్రతి మీకోసం ఇద్దరు అమ్మాయిల చిత్రం నుంచి పి సుశీల గారు పాడారు అండ్ దాసరథి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.